ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 11వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 1వ తేదీ సోమవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్పై మీడియం వేవ్, 102 మెగాహెడ్స్పై ఎఫ్ఎం ప్రభాత ప్రసారాలు ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం ప్రసారాలను శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్పై శ్రోతలు వినవచ్చు. నిలయంలో సమయం 5:57 దాటి 28 సెకండ్లు కావస్తోంది. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం ఇదేరా మన భరతభూమి. బృందగానం వింటారు, రచన శ్రీ నిమ్మల అశోక్ గౌడ్, సంగీతం శ్రీ జి రామచంద్రరావు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలీ.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన రచన డాక్టర్ రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారు, పఠనం శ్రీమతి పివిఎల్ రత్నమాల.
1: మనిషి ఆనందం కోసం అర్రులు చాస్తాడు. మనిషి పడే సమస్త తాపత్రయమూ ఆనందం కోసమే. అయితే అతనికి కోరుకున్న స్థాయిలో అది దొరకదు. అలా అని ఆనందమనేది అరుదైన పదార్థం అందామా అంటే ఆ మాట నిజం కాదు. మన చుట్టూ అవధులు లేనంత ఆనందం ఉంటుంది. మనకి తీసుకోవడం చేతకాదు అంతే. ఇది నమ్మసక్యం కాని మాటలాగా అనిపిస్తుంది, కానీ నిజమే. అయితే ఎందుకని మనం ఆనందించలేకపోతున్నాం? ఆనందించడానికి కావలసిన అర్హత మనకి లేదు కాబట్టి. ఆనందించడానికి కూడా అర్హత కావాలా అనొచ్చు. కావాలి. నీరసంగా ఉన్నప్పుడు మంచి ఇష్టమైన సినిమాను కూడా చూసి ఆనందించలేం. అక్కడ శక్తి అనేది అర్హతవుతుంది. మంచి ఆహారాన్ని ఆనందించాలంటే ఆకలి అనే అర్హత కావాలి. కడుపు నిండినవాడికి ఎంత రుచికరమైన పదార్థాన్ని అందించినా వృధానే. తినడు, తినలేడు. చివరికి గుండు చేయించుకోవాలన్నా అర్హత కావాలి. జుట్టు ఉండటమే ఆ అర్హత. పద్యాన్ని ఆనందించగలవాళ్లు వచన కవిత్వాన్ని ఆనందించలేకపోవడం, వచన కవితారచనలో నిష్ణాతులైన వాళ్లు కూడా పద్యాన్ని ఆస్వాదించలేకపోవడం మనకు తెలుసు. ఇక్కడ అర్హత ఉండటం లేకపోవటం అనేవే కారణాలు. ఆలోచించి చూస్తే ఈ అర్హత అనేది ఎన్ని రకాలుగా ఉంటుందో, మనకి ఏ ఏ విషయాలలో కొరవడిందో తెలుస్తుంది. అది తెలియడం వల్ల మన ఆనందానుభవార్హతను పెంచుకునేందుకు దారులు వెతుక్కుంటాం. మంచి కర్ణాటక సంగీతం వినిపిస్తోంది అనుకుందాం. అందరూ ఆనందించలేరు. ఎవరికి ఆ సంగీతం విని ఆనందించగల చెవి ఉందో వాళ్లే ఆనందిస్తారు. ఆ సంగీతం అపరిచితంగా ఉండిపోయిన వాళ్ళెవరూ ఆనందించలేరు. అంటే వాళ్ల చెవులకి సంగీత శ్రవణంలో శిక్షణ లేదన్నమాట. శాస్త్రీయ సంగీతం దాకా అక్కర్లేదు, సినీ సంగీతం చాలు. తెలుగువాడికి ఏ గర్వారే భాష సినీ సంగీతమో వినిపించి చూడండి, ఎక్కదు. ఇక్కడా అదే కారణం. వినడానికి తగిన శిక్షణ లేదు, అలవాటు లేదు, అర్హత లేదు. ఆ అర్హత పెంచుకుంటే ఆ సంగీతానందం మనకి కొత్తగా సమకూరినట్టే కదా. ఒక చిత్రకళా ప్రదర్శనకి వెళితే అందరూ ఆనందించలేరు. ఆ కళకి సంబంధించిన ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. ఆ పరిజ్ఞానం వల్ల దాన్ని ఆస్వాదించే శక్తి వస్తుంది. ఆ పరిజ్ఞానం పెరిగిన కొద్దీ గొప్ప గొప్ప చిత్రాల్ని, ఆ చిత్రకారుల నైపుణ్యాల్ని నిశితంగా గుర్తించగలుగుతాం. మరింతగా ముగ్ధులమవుతాం. చారిత్రక ప్రదేశాలకు వెళితే చరిత్ర పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళకి తప్ప తక్కినవాళ్ళకి అక్కడ శిథిలాలు మాత్రమే తోస్తాయి. వాటిలో పెద్ద విషయమేమీ కనిపించదు. చరిత్ర పట్ల అవగాహన ఉన్నవాళ్ల కథ వేరు. వాళ్లతో ఆ శిథిలాలు మాట్లాడుతూ ఉంటాయి. కథలు, గాథలు వినిపిస్తాయి వాళ్లకి. ఆఖరికి ఆటల్ని ఆనందించాలన్నా అర్హత కావాలి. అంటే అవగాహన కావాలి. టీవీలో క్రికెట్ని ఎంతో ఇష్టపడే మనిషి ఫుట్బాల్ని ఇష్టపడకపోవచ్చు, హాకీని ఆనందించకపోవచ్చు. అందుకు కారణం ఆ ఆటల పట్ల, వాటి సాధక బాధకాల పట్ల, నియమాల పట్ల, ఆ ఆటలకి ఉండాల్సిన నైపుణ్యాల పట్ల, ఆయా క్రీడాకారుల పట్ల తగినంత అవగాహన లేకపోవడమే. ఆ అవగాహన కలిగితే ఆనందిస్తారు. కొన్ని రోజులపాటు ఆడి చూసిన వాళ్లైతే మరింతగా ఆనందిస్తారు. ఎక్కువ తెలుస్తుంది కాబట్టి. అవగాహనను బట్టి అర్హత, అర్హతను బట్టి ఆనందం. అందుచేత ఆనందించడానికి కూడా అర్హత కావాలని గుర్తుంచుకుంటే చాలా మేలు జరుగుతుంది. అర్హతను పెంచుకోవడం ఎలా? తెలుస్తూనే ఉందిగా, పరిచయం పెంచుకోవడమే. అంటే వాటిని తెలుసుకోవడమే. వేరే మాటల్లో చెబితే నేర్చుకోవడమే. నేర్చుకోవడం అనేది కష్టమైన పనిగా అనిపిస్తుంది.

0: ఆ పనికి ఉపక్రమించనంతవరకు, కానీ తర్వాత ఆ కష్టాన్ని ఆనందించటం మొదలవుతుంది. ఫలితంలో ఎంత ఆనందం ఉందో పనిలో కూడా అంత ఆనందమూ ఉంటుంది. ఇటొచ్చి అది మనకి ఇష్టమైన విషయం అయి ఉండాలి. ముందు మన ఇష్టాల్ని మనం కనిపెట్టడం ముఖ్యం. చాలామందికి నేర్చుకోవడంలో ఉండే ఆనందం తెలియకనే గట్టును కూర్చుండిపోతారు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవలసిన విషయాలు ఏమిటంటే, ఆనందించటానికి అర్హత కావాలి. ఆ అర్హత నేర్చుకోవడం వల్ల వస్తుంది. రకరకాల రంగాలలో మెళకువలు తెలుసుకుంటూ పోతే మన ఆనందానుభవార్హతలు పెరుగుతాయి. నేర్చుకోవడం కూడా ఆనందకరమైన పనే. అందులో కష్టం ఎంత ఉంటుందో ఆనందం కూడా అంతే ఉంటుంది.
1: చింతన విన్నారు. రచన డాక్టర్ రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు. పఠనం శ్రీమతి పివిఎల్ రత్నమాల. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం.

0: ఈనాటి కార్యక్రమంలో పచ్చి రొట్టె ఎరువులు, జీవన ఎరువులు ఉపయోగాల గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు తెలియజేస్తారు.
1: మన ఉత్తర కోస్తా జిల్లాలకి, అలాగే ఏజెన్సీ ప్రాంతాలకి పచ్చి రొట్టె పంటలు చాలా ముఖ్యం. మనకి ముఖ్యంగా ఈ వానాకాలంలో పైనటువంటి మట్టి అంతా కూడా వాన నీటితో కలిసి కొట్టుకుపోతూ ఉంటుంది. దాన్ని మనం సంరక్షించుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే ఈ పచ్చి రొట్టె పంటలు భూమికి కవచంలాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా మొదట్లో వచ్చేటువంటి తొలకరి వానలతో మనము ఈ పచ్చి రొట్టె పంటలకు సంబంధించినటువంటి జీరుగు కానీ కట్టెజనుము కానీ ఇలాంటి గింజలు కనుక జల్లుకుంటే, తర్వాత నైరుతి ఋతుపవనాలతో వచ్చేటువంటి వానలకి అవి పెరిగి మరి అవి పూత దశలో ఉన్నప్పుడు భూమిలో కలేదనుకుంటాం. అసలు ఏమిటి ఉపయోగం? మనకి ఈ పచ్చి రొట్టె పంటల వలన భూమి సారం పెరుగుతుంది. అన్నిటికన్నా మించి నేలల్లో నీటిని నిల్వ ఉంచుకునేటువంటి శక్తి పెంచుతుంది. ఒక విధంగా చెప్పాలంటే నేలలకి సేంద్రీయ కర్బనం చాలా చాలా అవసరం. నేలలో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా సజావుగా మొక్కలకు అందాలంటే నేలలో మనకు సహాయం చేసేటువంటి అనేక లక్షల కోట్ల సూక్ష్మజీవులు బతకటానికి అవసరం. అన్నిటికన్నా మించి నేలల్లో నీటిని నిలుపుకునేటువంటి శక్తి కూడా ఈ సేంద్రీయ పదార్థం వల్ల పెరుగుతుంది. కాబట్టి పచ్చి రొట్టె పంటలు మనము సాగు చేసుకోవటం అనేది మన ప్రాంతానికి చాలా చాలా అవసరం. ముఖ్యంగా కొండవాలు ప్రాంతాలకి ఇది చాలా ముఖ్యం కూడా. మనకి సమస్యాత్మక భూములు ఉంటాయి, ఆమ్ల భూములుంటాయి, క్షార భూములుంటాయి. ఈ భూముల్లో ఒకసారి ఆమ్ల భూముల్లో తక్కువ ఉదయం సూచుకుంటుంది, మరి క్షార భూముల్లో ఎక్కువ ఉదయం సూచుకుంటుంది. ఈ ఉదయని సూచికని సమతుల్యం చేయాలి అంటే మనకి ఈ పచ్చి రొట్టె ఎరువులు చాలా చాలా ఉపయోగపడతాయి. సాధారణంగా మనము ప్రధానమైనటువంటి పంట వేసుకోకముందే ఈ పచ్చి రొట్టె పంటలు పుష్పించే దశలో ఉన్నప్పుడు వాటిని భూమిలో కలేదనుకుంటాం. అది మురిగిపోయిన తర్వాత నేలకు సత్తువు పెరుగుతుంది, నేలలో నీటిని నిలుపుకునేటువంటి శక్తి పెరుగుతుంది, నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాబట్టి రైతు సోదరులు, ముఖ్యంగా మనము ఈ అలవాటును మటుకు మర్చిపోకూడదు. మనం సాగు చేసేటువంటి వరిలో కానీ, మొక్కజొన్నలో కానీ, రాగులు కానీ, ఇతర పంటలు ఏదైనా సరే, దానికన్నా ముందు ఈ పచ్చి రొట్టె పంటలు సాగు చేసి అవి పూత దశలో ఉన్నప్పుడు నేలలో కలిదున్నటువంటి అలవాటు మటుకు అందరూ చేసుకోవాలి. ఇక పచ్చి రొట్టె పంటలు వేయలేనటువంటి రైతులు, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో, వారికి పచ్చి ఆకు గానుగది కానీ, వేప కానీ, తుమ్మ కానీ, సుబాబులు కానీ, ఈ చెట్ల ఆకుల్ని భూమిలో కలిదున్న దాని ద్వారా అవి తర్వాత మురిగిపోవటం వలన సేంద్రీయ పదార్థం నేలకు అందుతుంది. దానివల్ల పచ్చి రొట్టె పంటల వలన వచ్చేటువంటి ఉపయోగం లాగానే వీటి వలన కూడా మన నేల ఆరోగ్యం బాగుపడుతుంది. ఇకపోతే నేలలో మనం అనుకునేటువంటి మేలు చేసేటువంటి లక్షల కోట్ల సూక్ష్మజీవుల మనుగడకి మనము ఈ పచ్చి రొట్టె పంటల లాంటివి

0: మనం వెయ్యాలనుకున్నాం కదా. అలాగే మనం ఎప్పటి నుంచో వేస్తున్నటువంటి అనేక టన్నుల ఈ రసాయనిక ఎరువు మందులు కొన్ని వృధా అయిపోతూ ఉంటాయి. మట్టి రేణువులు కతుక్కుపోయి పంట తీసుకోలేని రూపానికి మారిపోయి కొన్ని మళ్ళీ వాటిని తిరిగి ఉపయోగించుకునేలాగా మనకి కొన్ని రకాల సూక్ష్మజీవులు ఉపయోగపడతాయి. మనం అనేక దశాబ్దాలుగా ఎక్కువగా వాడుతున్నటువంటి రసాయనాల మూలాన, మనం సేంద్రియ పదార్థాలు సరిగ్గా భూమిలో కలపకపోవటం వలన నేలల్లో మనకు సహాయం చేసేటువంటి సూక్ష్మజీవుల సంఖ్య బాగా తగ్గిపోయింది. కానీ శాస్త్రవేత్తల కృషి వలన మనం తిరిగి ఆ సూక్ష్మజీవులను నేలలో కలుపుకునేటువంటి అవకాశం వచ్చింది. అదే జీవన ఎరువులు. జీవన ఎరువులు అంటే ఏదో ఎరువు మందు కాదు, నేలలో మనం కలుపుకునేటువంటి మేలు చేసేటువంటి సూక్ష్మజీవుల సముదాయంతో ఉన్నటువంటి పొడు లేకపోతే ద్రవమో. దాన్ని విత్తన శుద్ధి ద్వారా కలుపుకోవచ్చు, అలాగే సేంద్రియ పదార్థంతో కలిపి నేలలో కలిపెట్టచ్చు. ఇక్కడ ముఖ్యంగా నత్రజని అందించేటువంటి కొన్ని రకాల జీవనెరువులు ఉంటాయి, భాస్వరాన్ని అందించేటువంటి జీవనెరువులు ఉంటాయి, పొటాషియం అందించేటువంటి జీవనెరువులు ఉంటాయి, అలాగే ఇతర కొన్ని రకాలైనటువంటి సూక్ష్మధాతువులను అందించేటువంటి జీవనెరువులు కూడా ఉంటాయి. ముఖ్యంగా నత్రజని సంబంధించి మన ప్రాంతంలో మనం సాగు చేసేటువంటి అపరాలు, అలాగే ఏజెన్సీ ప్రాంతంలో మనం సాగు చేసేటువంటి రాజ్మా, అలాగే మామూలుగా మనం సాగు చేసేటువంటి చిక్కుళ్ళు, వీటన్నిటికీ కూడా రైజోబియం అనేటువంటి నత్రజని సంబంధించినటువంటి జీవన ఎరువు మనకి ఉపయోగపడుతుంది. ఇది ఏ పంటకు ఆ పంట విడిగా దొరుకుతుంది. ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి, అలాగే మనకి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో కూడా వీటి ఉత్పత్తి అవుతుంది. జీవ నియంత్రణ ప్రయోగశాలలో కూడా కొన్ని చోట్ల ఇది ఉత్పత్తి జరుగుతున్నాయి. కాబట్టి రైతులు వాళ్ళు వేసేటువంటి పంటకు సంబంధించిన రైజోబియం కల్చర్ తెచ్చుకొని ఎకరాకు 200 గ్రాముల లెక్కన దాన్ని కలుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలా సులువు కలుపుకోవచ్చు. బెల్లం నీళ్లు దాన్ని కాస్త వేడి చేసి తేలికైన పాకం వచ్చిందాకా ఉంచి చల్లార్చి ఆ విత్తనాలకు పట్టించి అది వేసేసుకుంటే గాలిలో ఉన్నటువంటి నత్రజనిని స్థిరీకరించి మొక్కలకు అందించేటువంటి గుణం మరి ఈ సూక్ష్మజీవులకు ఉంది. అలాగే ఫాస్ఫోబ్యాక్టీరియా అనేది జీవన ఎరువు. నేలలో వృధాగా అతుక్కుపోయినటువంటి భాస్వరం పోషకాన్ని తిరిగి మొక్కలు తీసుకునేలాగా మార్చేటువంటి గుణం ఉన్నటువంటి ఈ బ్యాక్టీరియా చాలా ఉపయోగకరం. అలాగే పొటాషుకు సంబంధించినటువంటి జీవన ఎరువులు కూడా మనకి దొరుకుతున్నాయి. కాబట్టి వీటిని సద్వినియోగపరుచుకుంటే మనము మన వ్యవసాయాన్ని మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ముఖ్యంగా ఈ సేంద్రియ పదార్థము నేలల్లో ఎక్కువ చేసుకోవటం, అలాగే జీవన ఎరువుల్ని మన నేలలకు అందించటం లేకపోతే విత్తనాలకు విత్తన శుద్ధి చేసి అందించటం ద్వారా మనకి చాలా మేలు జరుగుతుంది. ఇది మనం గనక పాటిస్తే మన వ్యవసాయంలో రసాయనాలు తగ్గుతాయి, అలాగే మనం నేలకు కలిపినటువంటి ఈ పచ్చిరొట్ట పంటల ఎరువు వలన సేంద్రియ పదార్థం పెరిగి పంటల్లో భవిష్యత్తులో సూక్ష్మధాతు లోపాలు రాకుండా కూడా మనకి ఉపయోగపడుతుంది. ఇకపోతే జీవన ఎరువుల వలన మన పంటల్లో రసాయనిక ఎరువుల మోతాదుల్ని పావలా భాగం తగ్గించుకోవడానికి కూడా అవకాశం ఉంది.
1: వాతావరణ సమాచారం. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి మరియు ఏలూరు జిల్లాల రైతులకు రాగల 24 గంటల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షపాతం లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల పడే అవకాశం ఉండవచ్చని వాతావరణ హెచ్చరికల కేంద్రం వారు తెలియజేస్తున్నారు. అలాగే ఈరోజు మొదలు రాగల 4 రోజుల వరకు ఆంధ్ర కోస్తా తీర ప్రాంతాల్లో దక్షిణ ఆంధ్ర తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో సుమారుగా 60 కిలోమీటర్ల వేగం వరకు బలమైన గాలులు వీచే అవకాశం ఉండవచ్చు. కావున పైన సూచించిన తేదీల్లో తీరంలో చేపలు పట్టడానికి వేటకు వెళ్లరాదని సూచిస్తున్నారు. ఆంధ్రేతర తీర ప్రాంతాల్లో ఈరోజు మొదలు 4 రోజుల వరకు తమిళనాడు తీర

మరియు దక్షిణ బంగాళాఖాతంలో అనేక చోట్ల, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు ఉత్తర దక్షిణ అండమాన్ సముద్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ఆ సూచించిన తేదీల్లో వేటకు వెళ్లరాదని సూచిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఇక ఈరోజు సాయంత్రం 7:15 వ్యవసాయ పాఠశాలలో ఖరీఫ్ సాగుకు అనువైన వరి రకాలు మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం గిరిజారాణి గారి ప్రసంగం వింటారు. పొలం పనులు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. దేశంలో తీవ్ర ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో నిర్వహించే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణలో విద్యారంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారిక కార్యకలాపాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతాయి. ఇక వార్తల్లోని వివరాలు. దేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచికలో ప్రధానమంత్రి పలు అంశాలపై ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా రోజంతా తగినంత నీరు తాగడం, అవసరం లేని సందర్భాల్లో ఎండలో బయటకు వెళ్లకుండా ఉండటం, శరీరాన్ని చల్లగా ఉంచే ఆహార పదార్థాలు, పానీయాలు తీసుకోవడం అవసరమని ప్రధాని పేర్కొంటూ,
1: आपने भी देखा होगा, जैसे जैसे गर्मी बढ़ती है वैसे वैसे घर की रसोई का स्वाद बदल जाता है, रसोई का प्रकार बदल जाता है, कहीं मटके का पानी निकल आता है, कहीं दही जमने लगता है, तो कहीं कच्चे आम उबलने लगते हैं, और फिर शुरू होता है देसी पेय का दौर. देसी पेय से आप भी परिचित हैं.
0: ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తునిమండలం చామవరంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రజావేదికలో స్థానిక ప్రజలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకోనున్నారు. మధ్యాహ్నం ఎన్టీఆర్ భరోసా పింఛను లబ్దిదారుల ఇళ్లను సందర్శించి వారితో మాట్లాడి పింఛన్లను పంపిణీ చేయనున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు, స్థానిక రాజకీయ పరిస్థితులపై పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో విద్యారంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్లో తెలంగాణ పనితీరు మెరుగుపడటం ప్రభుత్వ కృషికి నిదర్శనమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన నిన్న పేర్కొన్నారు. భవిష్యత్తులో యంగ్ ఇండియా సమీకృత పాఠశాలలు అందుబాటులోకి వచ్చిన తర్వాత తెలంగాణ విద్యావ్యవస్థ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని చెప్పారు. గత రెండేళ్లలో విద్యారంగంలో పలు సంస్కరణలు అమలు చేశామని మోడల్ స్కూళ్ల ఏర్పాటు, ఉపాధ్యాయుల నియామకాలు, డిజిటల్ విద్యా ప్రోత్సాహం, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి చర్యలు చేపట్టామని వెల్లడించారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హామీ ఇచ్చారు. నెల్లూరులో పొగాకు రైతులు మంత్రిని కలిసి తమ సమస్యలను నిన్న వివరించారు. గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ రైతులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంబంధిత మంత్రులు, జిల్లా అధికారులతో ఫోన్లో చర్చించారు. రైతుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: ఉదయగిరి, కావలి, ఆత్మకూరు మెట్ట ప్రాంతాల్లో ఉన్న రైతాంగం ధరలు తగ్గిపోయి సరైనటువంటి కొనుగోళ్లు

0: టొబాకో బోర్డు ద్వారా అమ్మకాలు జరగడం లేదనేటువంటి ఒక ఆందోళనతో రైతాంగం రైతు ప్రతినిధులందరూ కలవడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి పొగాకు రైతుల యొక్క ప్రతినిధుల సమావేశానికి వారిని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం, వీరికి న్యాయం చేసే వరకు ఎలాంటి కార్యక్రమాలు చేయాలో అవన్నీ కూడా నిర్ణయాలు చేయడం జరుగుతుంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం భారతీయ జనతా పార్టీ శక్తి కేంద్ర ప్రముఖ్ డాక్టర్ తరుణ్ కాకాని గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: గ్రామీణ భారత నుంచి గ్లోబల్ వేదిక వరకు భారతదేశం ప్రతిష్ట ఇనుమడింపబడింది. అలాగే సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేటువంటి నినాదంతో ఈ కేంద్ర ప్రభుత్వం పనిచేసింది.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
1: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారిక కార్యకలాపాలు ఈరోజు నుంచి ప్రారంభించనుంది. దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధూర్ జోన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ జోన్ పరిధిలో విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో పాటు వాల్తేరు డివిజన్ను విభజించి కొత్తగా ఏర్పాటు చేసిన విశాఖపట్నం డివిజన్ కూడా ఉన్నాయి. రైల్వే జోన్ పరిధిలో మొత్తం 3,501 కిలోమీటర్ల పొడవైన రైల్వే మార్గం ఉంది. 4 డివిజన్లలో 385 రైల్వే స్టేషన్లు ఉండగా సుమారు 17,000 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానుండటంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందిస్తూ, దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభం కావటం చారిత్రాత్మక మైలురాయి అని పేర్కొన్నారు. నూతన రైల్వే జోన్ ఉత్తరాంధ్ర రవాణా ముఖచిత్రాన్ని సమూలంగా మార్చడంతో పాటు కొత్త ఉపాధి అవకాశాలకు, పారిశ్రామిక అభివృద్దికి బాటలు వేస్తుందని తెలిపారు. అలాగే రైల్వే జోన్ ఏర్పాటుపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ఆయన పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనంత పేర్కొన్నారు. విశాఖపట్నం లంకెలపాలెం సమీపంలో విధి నిర్వహణలో ఉండగా కత్తిదాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డును మంత్రి నిన్న పరామర్శించారు. ఘటనకు సంబంధించి నిందితులను ఇప్పటికే అరెస్టు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో పోలీసు సిబ్బంది భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
4: సరికి కాపలా కాసే బాధ్యత వాళ్ళకు ఉంది. ఆ బాధ్యత కలిగిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్న సమయంలో కూడా ఇటువంటి దాడులు జరగడం అనేది నిజంగా దురదృష్టకరం. డెఫినెట్ గా వాళ్ళు రాత్రులు 11, 12, 1 గంట అయినా పనిచేయాలి. ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే అర్ధరాత్రులు, అపరాత్రులు అనేది బయటకు వచ్చి పనిచేస్తారు. అటువంటి వాళ్ళ మీద ఇటువంటి దాడి జరగడం అనేది చాలా దురదృష్టకర సంఘటన. ఇటువంటి జరగకుండా చూసుకునే బాధ్యత మా డిపార్ట్మెంట్ మేము చూసుకుంటాం. అలాగే పబ్లిక్ దగ్గర నుంచి కూడా సపోర్ట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
1: కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి హైదరాబాద్లోని బంజారా హిల్స్ పరిధిలోని మిథిలా నగర్లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక నివాసితులతో ఆయన ముచ్చటించి సమాజ శ్రేయస్సు, ప్రజారోగ్యం, ఫిట్నెస్ కార్యక్రమాల ప్రాధాన్యాన్ని వివరించారు. ఓపెన్ జిమ్ల వంటి ప్రజా సౌకర్యాలు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడతాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇటువంటి సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ప్రజలు వ్యాయామాన్ని తమ జీవన శైలిలో భాగం చేసుకోవాలని సూచించారు. ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో బెంగళూరు జట్టు విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 18 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి గెలుపొందింది. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు, ఎండ ప్రభావంతో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాయలసీమ జిల్లాలో ఈరోజు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, మార్కాపురం, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 42 నుండి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోనూ విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొనున్నాయని

0: హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. అలాగే రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగుతుందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో తీవ్ర ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో నిర్వహించే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణలో విద్యారంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారిక కార్యకలాపాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం.

0: వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో నిర్వహించే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణలో విద్యారంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారిక కార్యకలాపాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య నవదిల్ల్యాం మ్యాన్మార్దేశస్య రాష్ట్రపతినా యూ మిన్ ఆంగ్ లైంగ్ ఇత్యనేన సహ చర్చాం కరిష్యతి. ఉభయోః దేశయోః మధ్యే ఐతిహాసికానాం సభ్యతానాం చ సంబంధాన్ ఇతోపి సుదృఢీకరణాయ వార్తాలాపః భవిష్యతి. వార్తాలాపావధౌ మ్యాన్మార్ భారతయోః మధ్యే సురక్షా సంపర్కౌ చ సమేత్య సంపూర్ణేషు విభిన్నేషు విషయేషు చర్చాః భవిష్యంతి. రాష్ట్రీయ సురక్షా పరామర్శదః అజిత్ డోభాలః గతరాత్రౌ దిల్ల్యాం అతిథిగణమాన్యైః సహ మేలనం విహితవాన్. అవధేయం యత్ మ్యాన్మార్ దేశస్య రాష్ట్రపతిః శనివాసరే భారతస్య పంచదివసీయ యాత్రాయాం బిహారస్య గయానగరం సంప్రాప్తవాన్ ఆసీత్. మ్యాన్మార్ దేశస్య రాష్ట్రపతేః భారతస్య ఆధికారిక యాత్రాయాః కారణాత్ ఉభయోః దేశయోః మధ్యే బహుపక్షీయ సంబంధః ఇతోపి సుదృఢః భవిష్యతి ఇత్యపేక్షాస్తి. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా ప్రకృతి సంరక్షణే స్థానీయ సమాహ్వానానాం నిరాకరణే అన్య సామాజిక కార్యేషు చ తేషాం ప్రేరక ఉపక్రమాణాం ఉపలబ్ధీనాం చ విషయే అనేకేషాం నాగరికాణాం ఉత్కృష్ట యోగదానాయ ప్రశంసా కృతా. ఆకాశవాణ్యాః స్వకీయే మాసిక కార్యక్రమె మన్ కీ బాత్ ఇత్యనేన కార్యక్రమేణ రాష్ట్రం అభిసంబోధయన్ శ్రీమోదీ ఝార్ఖండ్ రాజ్యస్య రాంచీనగరే ఆయోజితే రాష్ట్రీయ వరిష్ఠ ఎథ్లెటిక్స్ ఫెడరేషన్ స్పర్ధాయాం ఉదయోన్ముఖ క్రీడకానాం ఉత్కృష్ట ప్రదర్శనస్య ప్రశంసాం అకరోత్. ప్రవర్తమానాయాః ఉష్ణతరంగస్య స్థితిం ప్రతి చింతాం ప్రకటయన్ ప్రధానమంత్రిణా జనాన్ అధికృతాన్ ఉపదేశాన్ అనుసృత్య సురక్షితం స్థాతుం పూర్వసూచనానుసారం కార్యం చ కర్తుం ఉద్బుద్ధవాన్.
2: ఇస్ సమయ దేశ్ కే జ్యాదాతర్ హిస్సో మే బహుత్ గర్మీ పడ్ రహీ హై. తేజ్ ధూప్ గర్మ హవాయే ఐసే మౌసమ్ మే అప్నా ధ్యాన్ రఖనా బహుత్ జరూరీ హై. పానీ పీతే రహీ హై. ధూప్ మే అగర్ నికల్నా హీ పడే तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं.
1: पश्चिम बंगाल राज्य से मुख्यमंत्री शुभेंदु अधिकारी अद्य स्वमंत्रिमंडल से विस्तार करिष्यति. पंचत्रिंशत् नूतनाः मंत्रिणः मंत्रिमंडले समाविष्टाः भविष्यन्ति. శపథగ్రహణం ప్రాతః ఏకాదశవాదనే లోకభవనే భవిష్యతి. నూతనేన సమావేశేన శుభేందు ప్రశాసనే మహత్వపూర్ణరూపేణ సంవర్ధనం భవిష్యతి, యేన మై మాసస్య నవమే దినాంకే పంచమంత్రిభిః సహ కార్యభారం స్వీకృతమాసీత్. అనేన విస్తారేణ రాజ్యమంత్రిమండలస్య మంత్రిణాం కులసంఖ్యా ఏకచత్వారింశత్ యావత్ వర్ధితా భవిష్యతి. నిర్వాచనాయోగేన దశ రాజ్యాణాం చతుర్వింశతిః రాజ్యసభాసదస్యానాం ద్వివార్షిక నిర్వాచనస్య కార్యక్రమస్య ఘోషణా అద్య క్రియతే. భూతపూర్వః ప్రధానమంత్రి HD దేవగౌడ, కేంద్రీయమంత్రిణో జార్జ్ కురియన్ తథా రవనీతసింహశ్చ తేషు సదస్యేషు అంతర్భవంతి. ఆంధ్రప్రదేశే గుజరాతే తథా కర్ణాటకే ప్రత్యేకస్మిన్ రాజ్యే చత్వారి చత్వారి ఆసనాని సంతి. రాజస్థానే తథా మధ్యప్రదేశే ప్రత్యేకస్మిన్ రాజ్యే త్రీణి త్రీణి ఆసనాని సంతి. ఝార్ఖండే ద్వే ఆసనే స్థ, మణిపురే మేఘాలయే అరుణాచల ప్రదేశే చ మిజోరమే చ ప్రత్యేకస్మిన్ రాజ్యే ఏకైకం ఆసనం రిక్తమస్తి. ఆయోగస్యానుసారం జూన్ మాసస్య అష్టాదశ దినాంకే మతదానం భవిష్యతి, మతగణనా అపి తస్మిన్నేవ దినే భవిష్యతి. మహారాష్ట్రస్య తమిళనాడు రాజ్యస్య ఒడిశారాజ్యస్య చ ప్రత్యేకస్య ఏకస్య ఆసనస్య కృతే రాజ్యసభాయాః ఉపనిర్వాచనస్య కార్యక్రమస్య అపి ఆయోగేన ఘోషణా క్రియతే. ఏతద్ నిర్వాచనమపి అగ్రిమమాసస్య అష్టాదశ దినాంకే భవిష్యతి. ఏకోననవతి వర్షీయా ప్రఖ్యాత గాయికాయాః సుమన కళ్యాణపురస్య ముంబై నగరే స్వనివాసస్థానే మృత్యుః అభవత్. 85 శతమాద్ వర్షాత్

0: सप्तत्यधिक ऊनविंशतिशततमं वर्षं यावत् चलचित्रसङ्गीतस्य स्वर्णयुगे नैकासु भारतीयभाषासु कृतकार्याणां कृते एषा वयोवृद्धगायिका प्रसिद्धा आसीत्। अपि च आईपीएल क्रिकेट क्रीडायां गतरात्रौ अहमदाबादस्य नरेन्द्र मोदी क्रीडांगणे अंतिमस्पर्धायां गुजरात टाइटन्स दलं पञ्चस्तोभैः पराजित्य गतविजेतृदलेन रॉयल चैलेंजर्स बेंगलुरु इत्यनेन अस्य वर्षस्य श्रृंखला अपि विजिता इति वार्ताः।
1: नमस्कार,
2: आकाशवाणी विशाखपट्टणम केंद्रम प्रसार विशेषालु। ఈనాటి ప్రసారంలో ఉదయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం, 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికలో ప్రపంచ పాల దినోత్సవం మరియు భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా విశేషాలు తెలుసుకుంటారు. అలాగే 90 ఏళ్ల ఆకాశవాణి ఈ అంశంలో తబలా కళాకారులు శ్రీ బి ధనుంజయ వారి అనుబంధం ఆకాశవాణితో తెలియజేస్తారు. అనంతరం శ్రీ కోరుప్రోలు గౌరీనాయుడు గారి పద్య కవితలు, పుష్పాంజలి, సమాచారవాణి తదితర అంశాలు ప్రసారమవుతాయి. 8:00 సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ రచన శ్రీ ఎస్ జోగినాయుడు కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ కె సంపతిరావు బృందం వారిచే నాదస్వరం వింటారు. పాటల పల్లకి తెలుగు చిత్ర గీతాలు ప్రసారమవుతాయి. 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 10:30 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం అల్లుళ్ళొస్తున్నారు జాగ్రత్త నాటిక ప్రసారమవుతుంది. రచన కుమారి సామవేదుల గీతారాణి, నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి, సహకారం శ్రీమతి దువ్వా వెంకటకుమారి. 11:00 మధురిమ పాత తెలుగు చిత్ర గీతాలు వింటారు. 11:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 12:10 మధుమంజరి, 12:40 కార్మికుల కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 1:10 తెలుగు చిత్ర గీతాలు ప్రసారమవుతాయి. 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ఉంటుంది. అంశం తల్లిదండ్రుల నుండి మీరు ఎటువంటి విలువలు నేర్చుకున్నారు, వ్యాఖ్యాత శ్రీమతి డివి మానస. 2:31 జానపద రంజని కార్యక్రమంలో మహాభారతంలో కృష్ణుని పుట్టుక శ్రీ పి కృష్ణారావు బృందం వారిచే తప్పెటగుళ్ళు ప్రసారమవుతాయి. అనంతరం శ్రీ వై గణేష్ బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు మధురమైన తెలుగు చిత్ర గీతాల కార్యక్రమం. 5:55 ఉద్యోగ వార్తలు చదివిన వారు జి పద్మ. 6:00 సమాచారవాణి, 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారం. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వంతో పాటు 90 ఏళ్ల ఆకాశవాణి ఈ అంశంలో తబలా కళాకారులు శ్రీ బి ధనుంజయ ఆకాశవాణితో వారి అనుబంధాన్ని పంచుకుంటారు. 7:00 ప్రసార విశేషాలు. 7:15 వ్యవసాయ పాఠశాలలో ఖరీఫ్ సాగుకు అనువైన వరి రకాల గురించి మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం గిరిజారాణి గారి ప్రసంగం వింటారు. విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:00 స్వరమాలిక, 8:15 90 ఏళ్ల ఆకాశవాణి ఈ అంశం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ విభాగం నుండి, వార్తా విభాగం నుండి. 8:45 సమాచార సంధ్య హిందీలో వార్తలు, 9:00 న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఈ కార్యక్రమాలు ఢిల్లీ నుండి ప్రసారమవుతాయి. రాత్రి 9:30 ఆంగ్ల ప్రసంగం కార్యక్రమంలో టుగెదర్ ఫర్ పేరెంట్స్ డాక్టర్ ఎస్ సుష్మారాజ్ గారి ఆంగ్ల ప్రసంగం వింటారు. రాత్రి 10:00 అనుసంధాన కర్ణాటక సంగీత సభ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి ఈనాటి ప్రసారంలోని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ నాంగ్ హైలాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లిస్తో సమావేశమవుతారు. వ్యవసాయానికి సంబంధించి రైతులకు తాజా సమారం అందించే ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈవేళ ప్రారంభిస్తారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఈరోజు వెలువడుతుంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్పై గెలిచి వరుసగా 2వ సారి టైటిల్ గెలుచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ నాంగ్ హైలాంగ్తో చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఈ చర్చలు దృష్టి సారిస్తాయి. భద్రత కనెక్టివిటీతో సహా మయన్మార్ భారత్ మధ్య ఉన్న అన్ని రకాల ద్వైపాక్షిక సంబంధాలు ఈ చర్చల సందర్భంగా ప్రస్తావనకు రానున్నాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో పర్యటనకు వచ్చిన మయన్మార్ అధ్యక్షుడితో సమావేశమయ్యారు. అలాగే మయన్మార్ అధ్యక్షుడు మయన్మార్ ఇండియా బిజినెస్ ఫోరంలో కూడా ప్రసంగించారు. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం మయన్మార్ అధ్యక్షుడు శనివారం బీహార్లోని గయకు చేరుకున్నారు. ఆయన వెంట పలువురు ఆ దేశ కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా పర్యటనకు వచ్చింది. ప్రస్తుత పదవిలో భారతదేశానికి ఆయన రావడం ఇదే మొదటిసారి. మయన్మార్ అధ్యక్షుడు వ్యాపార పారిశ్రామిక రంగాల ప్రముఖులతో పరస్పర చర్చలు, క్షేత్రస్థాయి పరిశీలన కోసం రేపు ముంబై వెడతారు. ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమవుతారు. దేశ రాజధానిలోని రాయ్ పిథోడా సాంస్కృతిక సముదాయంలో ఏర్పాటు చేసిన ద లైట్ అండ్ ద లోటస్ రిలిక్స్ ఆఫ్ ద అవేకెండ్ వన్ ప్రదర్శనను కూడా ఆయన సందర్శించనున్నారు. గౌతమ బుద్ధుడికి సంబంధించిన పవిత్రమైన పిప్రాఫా అవశేషాలతో పాటు వాటితో ముడిపడి ఉన్న అత్యంత ముఖ్యమైన పురాతన వస్తువులను ఈ ప్రదర్శనలో ఉంచారు. మన దేశానికి చెందిన నైబర్హుడ్ ఫస్ట్ యాక్ట్ ఈస్ట్ మహాసాగర్ విధానాల కలయికలో మయన్మార్ కీలక స్థానంలో ఉంది. మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ నాంగ్ హైలాంగ్ అధికారిక పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్న బహుముఖ సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు మరింతగా విస్తరణకు దోహదం చేస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి రక్షణ మంత్రి రిచర్డ్ మార్లిస్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే 2వ భారత ఆస్ట్రేలియా రక్షణ మంత్రుల సమావేశానికి సంయుక్తంగా అధ్యక్షత వహిస్తారు. ఈ చర్చల సందర్భంగా రక్షణ భద్రతా రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడం, ఉమ్మడి సైనిక సామర్థ్యాలను మెరుగుపరచడం, ఉమ్మడి అభివృద్ధి, సంయుక్త ఉత్పాదన అవకాశాలతో కూడిన పారిశ్రామిక భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ సమావేశం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను మరింతగా బలోపేతం చేస్తుందని, వ్యూహాత్మక సహకారాన్ని పెంచుతుందని, హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం భద్రతను ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారి ఈరోజు తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. 35 కొత్త మంత్రులు మంత్రిమండలిలో చేరతారు. ప్రమాణ స్వీకారోత్సవం 11 గంటలకు కోల్కతాలోని లోక్భవన్లో జరుగుతుంది. 9వ తేదీన 5 కేబినెట్ మంత్రుల బృందంతో బాధ్యతలు స్వీకరించిన శుభేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వం ఈరోజు మరింతగా విస్తరణ కానుంది. ఈ విస్తరణతో రాష్ట్ర కేబినెట్ మొత్తం బలం 41 పెరుగుతుంది. 290 మంది సభ్యులు గల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి రాజ్యాంగబద్ధంగా నిర్దేశించిన 15% పరిమితికి లోబడే మంత్రివర్గాన్ని విస్తరిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో

అండి ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఖేత్ బచావ్ అభియాన్ను కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు మధ్యప్రదేశ్లోని రైజన్ జిల్లా నుంచి ప్రారంభిస్తారు. నెల రోజుల పాటే సాగే ఈ ప్రచారం ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుంది. ఎరువుల సమతుల్య విచక్షణాయుత వినియోగం, వాతావరణంలో సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రైతులకు సకాలంలో సలహాలు అందించడం, పంచాయతీ స్థాయిలో చురుకైన భాగస్వామ్యం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు నేరుగా గ్రామాలకు చేరవేయడంపైన ఈ ప్రచారంలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. ఈ ప్రచారం ప్రారంభానికి ముందు ఇందులో భాగస్వాములు కావాలని కోరుతూ శివరాజ్ సింగ్ చౌహాన్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చేరాలని ఆయన కేంద్ర మంత్రులను, ఇతర ప్రజాప్రతినిధులను కూడా కోరారు. అలాగే కృషి విజ్ఞాన కేంద్రాలు, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఐసీఏఆర్కు చెందిన సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ వ్యవసాయ అధికారులతో వర్చువల్ విధానంలో సమావేశం జరిపారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలని వ్యవసాయ మంత్రి వారిని కోరారు. 10 రాష్ట్రాల నుండి 24 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు విడుదలవుతుంది. ఆంధ్రప్రదేశ్ గుజరాత్ కర్ణాటక నుండి చెరో 4 స్థానాలు, రాజస్థాన్ మధ్యప్రదేశ్ నుండి చెరో 3 స్థానాలు, జార్ఖండ్లో 2 స్థానాలు, మణిపూర్ మేఘాలయ అరుణాచల్ ప్రదేశ్ మిజోరం నుండి చెరొక్క స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. మాజీ ప్రధానమంత్రి జేడీఎస్ నేత హెచ్డి దేవెగౌడ, కేంద్ర మంత్రులు బీజేపీ నాయకులు జార్జ్ కురియన్, రవ్నీత్ సింగ్, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ నెలతో తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సభ్యులు ఉన్నారు. మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి రాబోయే 17 స్థానాల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకాల ఫార్ములాను ఖరారు చేసింది. ఈ ఒప్పందం ప్రకారం బీజేపీ 11 స్థానాల్లో, శివసేన 4 స్థానాల్లో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 2 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. అంతకుముందు ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ 17 స్థానాలకు కాను 15 స్థానాల కేటాయింపును ప్రకటించింది. కాంగ్రెస్ 8 స్థానాలు, శివసేన యూబీటీ 4 స్థానాలు, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 3 స్థానాల్లోనూ పోటీ చేయనున్నాయి. మిగిలిన నాసిక్, నాందేడ్ స్థానాలపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. శాసనమండలి ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు మహారాష్ట్రలో ఈవేళ చివరి రోజు. ప్రముఖ హిందీ నేపథ్య గాయని సుమన్ కళ్యాణపూర్ నిన్న ముంబైలోని ఆమె నివాసంలో మరణించారు. ఆమె వయసు 89 సంవత్సరాలు. 1950ల దశకం నుండి 1970ల వరకు సినిమా సంగీత స్వర్ణయుగంలో హిందీ, మరాఠీ, అనేక ఇతర భారతీయ భాషల్లో తాను పాడిన పాటల ద్వారా సుమన్ కళ్యాణపూర్ మంచి గుర్తింపు పొందారు. 1937 జనవరి 28వ తేదీన బంగ్లాదేశ్లోని ఢాకాలో జన్మించిన సుమన్ కళ్యాణపూర్ లతా మంగేష్కర్ స్వరానికి చాలా దగ్గరగా స్వరం కలిగి ఉండేవారు. 1950ల మధ్యకాలంలో ఆమె హిందీ చిత్రసీమలో రంగప్రవేశం చేశారు. ముఖ్యంగా మొహమ్మద్ రఫీతో కలిసి వందలాది పాటలు రికార్డు చేశారు. ఆజ్కల్ తెరే మేరే ప్యార్ కే చర్చా, నానా కర్ కే ప్యార్ కర్ కే బెఠే, తుమ్నే పుకార్ ఔర్ హమ్ చలే ఆయే వంటివి ఆమె పాడిన గీతాల్లో ప్రసిద్ధమైనవి. మరాఠీ సంగీతాన్ని కూడా ఆమె విశేషంగా కృషి చేశారు. సుమన్ కళ్యాణ్పూర్ మృతి పట్ల మహారాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, సునీత్ర పవార్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విచారం వ్యక్తం చేశారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో అరుదైన ఎబోలా వైరస్ రకం నుంచి 5 రోగులు పూర్తిగా కోలుకున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ అధినేత ప్రకటించారు. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఎబోలా మహమ్మారికి కేంద్ర బిందువుగా ఉన్న తూర్పు బునియా నగర పర్యటన సందర్భంగా కొత్త ఎబోలా చికిత్సా కేంద్రాన్ని ప్రారంభిస్తూ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనమ్ ఈ విషయం వెల్లడించారు. ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో సమాజ భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని కూడా ఆయన చెప్పారు. బ్యాడ్మింటన్లో భారత్కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి జోడి సింగపూర్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఫైనల్లో ఈ జోడి ఇండోనేషియాకు చెందిన ప్రత్యర్థులపైన 18-21, 21-17, 21-16 స్కోర్ తేడాతో గెలుపొందింది. ఐపీఎల్ క్రికెట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా 2వ సారి కూడా ఐపీఎల్ టైటిల్ను కైవసం చేసుకుంది. నిన్న రాత్రి అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఈ విజయం సాధించింది. ముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ 37 బంతుల్లో 50 పరుగులతో నాట్అవుట్గా నిలిచారు. విరాట్ కోహ్లీ చేసిన 75 పరుగులతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 161 పరుగులు చేసి టైటిల్ గెలుచుకుంది. విశేషాలు మరొకసారి ప్రధాన

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ అధ్యక్షుడు యుమినాంగ్ హ్లాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ప్రారంభిస్తారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఈరోజు వెలువడుతుంది. ఐపీఎల్ క్రికెట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ను ఓడించి 2వసారి టైటిల్ గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఒక చిన్న వాణిజ్య విరామం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్. ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

ఈనాటి ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటి మాట శీర్షికలో ప్రపంచ పాల దినోత్సవం, అలాగే భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు తెలుసుకుంటారు. అలాగే 90 ఏళ్ల ఆకాశవాణి ఈ అంశంలో తబలా కళాకారులు శ్రీ బి ధనుంజయ ఆకాశవాణితో వారి అనుబంధం గురించి తెలియజేస్తారు. ఇంకా శ్రీ కోరుప్రోలు గౌరీనాయుడు గారి పద్య కవితలు, పుష్పాంజలి, సమాచారవాణి తదితర అంశాలు ప్రసారమవుతాయి. ముందుగా నేటి మాట.

ఈనాటి నేటి మాటలోని తొలి అంశం ప్రపంచ పాల దినోత్సవం. భూమిపై ఉన్న ప్రాణికోటిలో చాలా భాగం తమ బిడ్డలకు అందించే తొలి ఆహారం పాలు. పుట్టిన కొన్ని గంటల నుండి 6 నెలల ప్రాయం వరకు పసిబిడ్డల శరీర నిర్మాణానికి, ఎదుగుదలకు శక్తినిచ్చే తొలి పోషక వనరు పాలు. చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా లభించే శుద్ధమైన పాలు ఉత్పత్తి చేయడంలో భారతదేశం ముందున్నా వాడకంలో మాత్రం వెనుకబడి ఉంది అంటున్నారు నిపుణులు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేక, వర్షాలు సరిగ్గా కురవక, పశుగ్రాసంలో కొరత ఏర్పడడం చేత పాల దిగుబడి తగ్గుతోంది. డైరీలలో ఉత్పత్తి అయ్యే పాలల్లో నిల్వ ఉండేందుకు గాను అనేక రసాయనాలు కలపడం వల్ల పాలల్లో ఉండే సహజ పోషకాలు తగ్గిపోతున్నాయి అంటున్నారు. ఈ ప్రమాదాన్ని గమనించి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ వారు 2001 జూన్ 1 నుండి పాలను సంపూర్ణ ఆహారంగా మార్చడమే కాకుండా ప్రతి ఏటా జూన్ 1 ప్రపంచ పాల దినోత్సవంగా నిర్వహించాలని ప్రకటించారు. ప్రజలకు పాలపై అవగాహన కల్పించడం కోసం ఈ పాల దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఈ దినోత్సవం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే, ప్రధాన పోషకాహారమైనటువంటి పాలు కల్తీ జరగకుండా, చిన్న పెద్ద డైరీలు, సహకార సంఘాలు నష్టాల బారిన పడకుండా ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణ చేయడమే. ఈ సంవత్సరం మహిళా పాల రైతులను గౌరవించడం అనే థీమ్తో ఈ రోజును సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ థీమ్ ద్వారా పాల ఉత్పత్తిలో మహిళల పాత్ర, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వారి సేవలు, పోషకాహార భద్రతలో వారి కృషిని గుర్తించడం జరుగుతుంది.

అలాగే ఇవాళ భారతదేశ 6వ రాష్ట్రపతి అయినటువంటి నీలం సంజీవరెడ్డి గారి వర్ధంతి. నీలం సంజీవరెడ్డి గారు స్వాతంత్ర సమరయోధుడు మరియు

అగ్రశ్రేణి రాజకీయ నాయకుడు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా, 2 సార్లు లోక్సభ స్పీకర్గా, కేంద్ర మంత్రిగా, రాష్ట్రపతిగా, మొత్తం 5 కీలక పదవులను చేపట్టిన ఏకైక భారతీయ నేతగా చరిత్రకెక్కారు. ఈయన 1913 మే 19 ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని అనంతపురం జిల్లా ఇల్లూరు గ్రామంలో ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. మదనపల్లెలోని థియోసాఫికల్ హైస్కూల్లో ప్రాథమిక విద్యని, అనంతపురంలో కళాశాల విద్యను అభ్యసించారు. 1929 మహాత్మాగాంధీని కలవడం ఆయన జీవితంలో పెద్ద మలుపు అని చెప్పవచ్చు. గాంధీజీ స్ఫూర్తితో చదువును మధ్యలోనే వదిలిపెట్టి స్వాతంత్ర్య పోరాటంలో అడుగుపెట్టారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి 2 సార్లు జైలు శిక్ష అనుభవించారు. 1946 మద్రాసు శాసనసభకు ఎన్నికై కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ కార్యదర్శిగా పనిచేశారు నీలం సంజీవరెడ్డి గారు. 1947 రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా ఎంపికయ్యారు. 1956 భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు సంజీవరెడ్డి. ఆ తర్వాత మరోసారి ముఖ్యమంత్రిగా పనిచేసి వ్యవసాయం మరియు నీటిపారుదల రంగాలకు విశేష సేవలు అందించారు. 1967 మరియు 1977 2 సార్లు లోక్సభ స్పీకర్గా పనిచేశారు. 1977 స్పీకర్ పదవికి రాజీనామా చేసి భారతదేశ 6వ రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1982 ఆ పదవిని సమర్థవంతంగా నిర్వహించారు నీలం సంజీవరెడ్డి గారు. రాష్ట్రపతి పదవీ కాలం ముగిసిన తర్వాత క్రియాశీలక రాజకీయాల నుండి తప్పుకున్నారు. అనంతపురంలో నివసిస్తూ 1996 జూన్ 1 తుది శ్వాసను విడిచారు.

0: ఇప్పుడు 90 ఏళ్ల ఆకాశవాణి ఈ అంశంలో తబలా కళాకారులు శ్రీ బి ధనుంజయ ఆకాశవాణితో వారి అనుబంధం గురించి తెలియజేస్తారు.
1: నమస్కారం, నా పేరు ధనుంజయ, తబలా కళాకారుణ్ణి. నేను ఏ గ్రేడ్ ఆర్టిస్ట్, విశాఖపట్నం, ఆల్ ఇండియా రేడియో. నాకు రేడియోతో చిరకాల అనుబంధం ఉంది. రేడియో మానవ జీవితంలో ఒక ముఖ్యమైన వినోద విజ్ఞాన సాధనం, జీవితంలో ఒక ప్రధానమైన భాగం. ఎందుకంటే మన విజ్ఞానానికి, వినోదానికి, ఉల్లాసానికి, ఉత్సాహానికి రేడియోని మించిన నేస్తం ఇంకొకటి ఉండదు. చిన్నతనం నుంచి రేడియోలో ఎన్నో కార్యక్రమాలు వినడం అలవాటు. పొద్దున్నే భక్తిరంజని, పల్లె కార్యక్రమాలు, పాటలు, మధ్యాహ్నం వార్తలు, కార్మికుల కార్యక్రమం, మళ్ళీ పాటలు, మరెన్నో మంచి ప్రోగ్రామ్స్ వినడం అలవాటు. వినోద కార్యక్రమాలు, సినిమాలు చెప్పాలంటే ఇలా ఎన్నో కార్యక్రమాలతో జీవితం గడిచింది. అయితే నేను పెరిగి పెద్దయ్యి తబలా కళాకారుడిగా ఎదిగిన తర్వాత రేడియోతో నాకు ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. ఆకాశవాణి కార్యక్రమాల్లో నేను ఎంతోమంది సుప్రసిద్ధ కళాకారులతో కలిసి వందల కొలది కార్యక్రమాలు చేశాను. వాటిలో కొన్ని జాతీయ అవార్డులు రావడం నా అదృష్టం. తెలుగు కళాకారులే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ సంగీత సృష్టిలతో కలిసి కార్యక్రమాలు చేయటం నా భాగ్యం. ఇలాంటి కార్యక్రమాల కోసం ఎన్నోసార్లు రేడియో స్టేషన్కి వెళ్ళానో, ఎంతమంది డైరెక్టర్లతో కలిసి పనిచేశానో, అన్నీ గొప్ప జ్ఞాపకాలు. ఇంకెన్నో కార్యక్రమాలు, ఎన్నెన్నో ప్రోత్సాహాలు. 46 సంవత్సరాలుగా నేను ఆకాశవాణితో ప్రత్యక్ష అనుబంధం ఏర్పరచుకొని ఉన్నాను. ఆధునిక ప్రసార సాధనాలు ఎన్నో వచ్చినా రేడియో తన ఉనికిని ఘనంగా కాపాడుకుంటూ ఈ రోజును కూడా ప్రధాన ప్రసార సాధనంగా మనగలగడం గొప్ప విశేషం. ఈరోజు కూడా రేడియో మా ఇంట్లో ఉంది. నేను, మా కుటుంబం మొత్తం ఇప్పటికీ ఆకాశవాణి శ్రోతలమే. ఇంటింటి నేస్తం ఆకాశవాణి వచ్చే జూన్ నాటికి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభాకాంక్షలు. నమస్కారం.
0: తొంభై ఏళ్ల ఆకాశవాణి ఈ అంశంలో తబలా కళాకారులు శ్రీ బి ధనుంజయ ఆకాశవాణితో వారి అనుబంధాన్ని పంచుకున్నారు. ఇప్పుడు శ్రీ కోరుప్రోలు గౌరీనాయుడు గారి పద్య కవితలు వింటారు.
2: శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుపద పద్మములు రాగాదులతుల చేసి రక్షించుత నన్వాగమృత తృప్తి చేయుత లేఖలకు కపిల గోవులేలన్ కృపతో. మాతాపితరులు, తల్లిదండ్రి మొదల తను ఉదాతలు, వారి ప్రేమ పెంపు వలన బిడ్డలెదుగు వారి గౌరవించి వయసు మళ్ళినవే.

మైననియతి తోడ భోగరాగములను వీడి చగఫణితి జగతి సాధకులందరూ సవ్యముగను అందరకు పంచి ముక్తిని పొందవలెను. అడిగిన వారికే గాకను అడుగక వ్యతిరేక మార్గమందుననున్న విడివిడి ప్రార్థనలొకటై కడవరకును ఫలితమంది కవితముగను. కైమోడ్పు మధ్యాకర. కావుమునన్ విషవలయ కాననముల నుండి వేగ పవనమౌ తమ జోడు పదములంటి తినేడు. కావున తప్పులు సైపగావలె సామి ఇకనైన భావమునందున ఎట్టి పాపపు చింతనలేదు. సుజన పద్ధతి. తోటి మనిషిని మనిషియే దూరముంచి నేను తానను భేదానదేనపరచి కులము మతమని మనసులో కుళ్ళిపోవ ఎప్పుడు దేశాన సౌభాగ్యమెదుగగలదు. ఎప్పుడు దేశాన సౌభాగ్యమెదుగగలదు. మనిషి లోపలి రక్తము మాంసమొకటే ప్రాణశక్తికి ఈ భేదభావమేది. సయపడుటయే మనిషికి సహజ గుణము దాని నెరుగని మనిషియే దానవుండు. నిస్సహాయులకెప్పుడు తానే డయగుచు తొటివానికి తొడైన వాడే మనిషి. మనసు లోపల నెలకొన్న మంచితనమే పరిమళములు వెదజల్లు విరికిసాటి. బుద్ధదేవుని స్తుతి. తొలి సామాజిక విప్లవము అలవోకగా శాక్యమౌని అంతర్ముఖుడై వెలిగించ మార్గదర్శిగా పెలగించను వర్ణరీతి ప్రేముడితోడన్. రాజసుకుమారుడు ఆనందరసపి సాపిపాసి రాజసుకుమారుడు ఆనందరసపిపాసి అలుబిడ్డల విడిచి సన్యాసి అయ్యే ఆదివ్యాధుల కడతేర్చబోధి మొదల పొందే జనముల కొరకు విమోచనగతి. దేశభాషయందు దివ్య ప్రవచనము పాళిభాష భవ్యపదమునందే శాక్యమౌని మ్రోల శక్తిమై అబలలే ధర్మబోధ చేసి ధన్యలైరీ. కర్మాధీనము ఈ జగత్తనుచు యాగాలన్ని హింసాకమై ధర్మధ్యానము కర్మకాండలుగా వేదార్థము తర్మారుగా మర్మముల్ ముడివిప్పి దివ్యమధురమ్మౌ మార్గమే భూమికిన్. మర్మముల్ ముడివిప్పి దివ్యమధురమ్మౌ మార్గమే భూమికిన్. నిర్మాణాత్మక జ్ఞాన మార్గపథమున్ నేర్పించడే బుద్ధుడై. సిద్ధాన్నము తినమరిగిన దద్దమ్మలు భక్తి పేర దారుణ క్రతువుల్రుద్దిన సత్యాహింసల దిద్దిన శ్రీ శాక్యమౌని తెలుయుము సుమ్మీ. అష్టాంగ మార్గబోధల శ్రేష్టమ్మగు తపమును ఆచరించిన సత్యానుష్ఠానమే మోక్షమ్మని స్పష్టమ్మగు రుజయు జరయు పారును శుభమయీ. సత్యాహింసాచరణము మృత్యువును దమించునన్న నెరుగయ విజయీ. నిత్యము సాటివారలను అత్యంతము కరుణతోడనాలింపవలెన్. నిరసించిన బుద్ధునే అవతరణమ్ముల లెక్క వ్రాసి హరిజేసిరయా. కరుణాపూరిత తత్వము పరబ్రహ్మము లక్షణంబు భావింపంగన్. గోదావరి ప్రశంస. నాసికాత్ర్యంబక నటరాజు పంతన భువిని కాలిడిన ఆది విజగంగ భద్రాద్రి రామన్న పదయుగళితాకి పాపాల బోద్రోచు పావన జరి దండకారణ్యాల కొండభూముల గూడ చిగురింపజేసెడి జీవమురళి. ఒడ్డుల రసిపారి ఒయ్యారములు ఓయి గలగల సడిసేయు అలల కడలి. అల మహారాష్ట్ర తెలంగాణము ఆంధ్రదేశ సస్యవృద్ధికి సాహిత్య సంస్కృతులకు నెరవుగా ఎల్ల ప్రాణుల నిలుపునట్టి పూతచరిత గోదావరి మతగొలుతూ. మహితాత్ములైనట్టి మహనీయులను గన్న ధన్యగర్భమన గోదావరి మాత. ఆదిలో నన్నయ్య అనుసృజన అమ్నాయ ధర్మరూపము గోదావరి మాత. గౌతము కాటను

0: తల వ్యవసాయము దహార్తి తీర్చు గోదారి మాత. వీరేశలింగము సారించు సంస్కరణాలంబనము గోదారి మాత. టంగుటూరునిగూడి పొంగగా తొలినాట ధైర్యము నేర్పు గోదారి మాత. రమ్య సాహిత్య సంస్కృతుల్ రంగరించి ఎదలు పొంగెడి గంగగా ఎగసి నందినాటకోత్సవ స్వాగత నాట్యమాడి పుష్కరాయంచు ఆహ్వానమును వచించే. నవజనార్దన కవభీమ నాయకులను జైన బౌద్ధాల శక్తేయ శైవగతుల ఏడుపాయల నిరుగట్ల గోదారి ఎందరెందరయ్యలను నిల్పే హరిహరాద్వైత స్ఫూర్తి. కృష్ణరాయ ప్రశంస. అలహంపీనగరము వెల్వెడలి కృష్ణాతీరముంజేరి దోర్బలమొప్పంగ కళింగ గెల్వ విడిసిన్ భద్రంపు శ్రీకాకుళాన్ కలగాంచెన్ తెలవారు ఝామున మహాకావ్యము నిర్మించగా తెలుగు భాషయలెస్సయంచు తెలిపిన్ దివ్యాంధ్ర విష్ణుండహో ఇలా నీకెవ్వరు సటిలేరు గద తండ్రి కృష్ణరాయ ప్రభూ. దేశభాషయందు తెలుగు లెస్సని తాను చెప్ప శాసనమయి చెల్లె భువిని నాలుగు భాషలాడిన నిమ్ము రూపించి చక్కజేసే కృష్ణ చక్రవర్తి. సాముగరిడీలలో సాహిత్య నృత్యాల గడిదేరి తృప్తిమయీ గడపినారు. సాముగరిడీలలో సాహిత్య నృత్యాల గడిదేరి తృప్తిమయీ గడిపినారు. రతనాల భాగ్యాలు రసులుగా పోసి సంచితమ్ములనుభవించినారు. భావనారాసిక్య పారమ్య భక్తుల దోషిళ్ళ తనివార తూగినారు. ఇరుగు పరుగుతోడి నెయ్యమ్ము కయ్యమ్ము పరువు మలగకుండ మసిలినారు. తెలుగు ప్రజలెల్ల మీ వల్ల తెగువ మిగిలి భయము లేకుండా నెత్తిరి జయ పతాక సహితీ సమరంగణ సార్వభౌమ. కృష్ణరాయ సాక్షాద్ ఆంధ్ర విష్ణు రూప.
1: మీరు ఇంతవరకు శ్రీ కోరుప్రోలు గౌరీనాయుడు గారి పద్య కవితలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిత్రగీతం, చక్రవాకం చిత్రం నుండి వి. రామకృష్ణ పి. సుశీల ఆలపించినది.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఉదయ సమీరాల కార్యక్రమంలో ఇప్పుడు పుష్పాంజలి సినీ భక్తి గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా దేవకన్య చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట వింటారు.

పుష్పాంజలి కార్యక్రమంలో చివరిగా భూ కైలాస్ చిత్రం నుండి ఘంటసాల ఆలపించిన గీతం వింటారు.

0: పుష్పాంజలి విన్నారు. ఉదయ సమీరాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో అఖిల భారత వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: सुनिए, क्या आपने पीएम सूर्य घर मुफ्त बिजली योजना के बारे में सुना है?
2: भारत सरकार का लक्ष्य सोलर पावर से बिजली बिल जीरो करने का भी है.
1: इससे आपका घर सूर्य घर बन जाता है, माने

0: ఆకాశవాణి
1: శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ప్రస్తుత వేసవి తీవ్రత ఉపాధి హామీ పథకం శ్రామికులపై తీవ్ర ప్రతాపం చూపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 30 మండలాల పరిధిలో సుమారు

0: 50,000 మంది పనులు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉపాధి హామీ పథకం కింద చెరువులు, సాగునీటి కాలువల్లో పూడికతీత పనులు, చెక్డామ్ల నిర్మాణం, నూతన రహదారుల నిర్మాణం, లింక్ రోడ్ల అభివృద్ది మొదలగు పనులు జిల్లాలో జరుగుతున్నాయి. బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా జిల్లాలో విస్తృతంగా ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, డిజిటల్ బోధనా పద్ధతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బోధనలు మొదలగు అంశాలు స్పష్టంగా వివరిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాది శ్రీకాకుళం జిల్లాలో 159,032 మంది చేరగా ఈ ఏడాది 174,935 మందికి ప్రవేశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనతో ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు సమగ్రాభివృద్ది సాధ్యమవుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. జిల్లాలో కోటబొమ్మాళి మండలం చీపురులపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని 12 ఎకరాల విస్తీర్ణంలో అంచనా వ్యయం 10.51 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న MSME పార్కు నిర్మాణానికి మే నెల 25న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో దశల వారీగా MSME పార్కులు అభివృద్ది చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి, ఆముదాల వలస, ఇచ్చాపురం, నరసన్నపేట నియోజకవర్గాల్లో MSME పార్కులను అమరావతి నుంచి రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ గా శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. 12 ఎకరాల్లో భూమిని 74 ప్లాట్లుగా చదును చేసి రహదారులు, విద్యుత్, త్రాగునీరు, డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించి జిల్లాలో ప్రధానమైన MSME పార్కుగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు. ఈ పార్కుకు నలుదిగ్గుల రహదారుల సౌకర్యం ఉన్నందున పారిశ్రామిక వాడగా రూపొందించనున్నట్లు స్పష్టం చేశారు. జిల్లాలో మాతా శిశుమరణాల రేటును పూర్తిగా తగ్గించాలని, ప్రభుత్వాసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని ఇన్ఛార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. May 21న శ్రీకాకుళం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మాతా శిశు మరణాలపై వైద్యారోగ్య శాఖ అధికారులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు జిల్లాలో చోటు చేసుకున్న 4 మాతా శిశు మరణాలపై జిల్లా కమిటీ సభ్యులతో కలిసి ఆయన విచారణ చేపట్టారు. మాకివలస, మెట్టూరు, రెంటికోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పుణ్యపు వీధి అర్బన్ పిహెచ్సీల పరిధిలో నమోదైన మాతృమరణాలపై MDSR, CDSR కమిటీలతో కలిసి సమీక్షించారు. మాతృమరణాలకు గల ప్రాథమిక వైద్య కారణాలు, క్షేత్రస్థాయి నుంచి అందిన ఆరోగ్య సేవలు, వివిధ ఆసుపత్రుల్లో లభించిన చికిత్స తదితర అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం సాధించడానికి అందరూ సమాయత్తమవ్వాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. స్వర్గీయ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రవనాయుడు క్రీడా ఉత్సవం కార్యక్రమంలో భాగంగా గత నెల 22న శ్రీకాకుళం నగరంలోని కార్గిల్ పార్క్ వద్ద MP Cup 2026 బాక్స్ క్రికెట్ టోర్నమెంటును ప్రారంభించారు. టోర్నీ లోగోను ఆవిష్కరించి క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం పరిధిలోని పాత్రుని వలస సమీపంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 14 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గొండు శంకర్ ఇటీవల నిర్మాణ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయించామని వివరించారు. ఈ పనులను ఏడాది కాలంలోనే పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. దీనిని కేవలం స్టేడియానికే పరిమితం చేయకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పూర్తిస్థాయి స్పోర్ట్స్ అకాడమీగా రూపుదిద్దనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన పొందూరు ఖాదీ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పొందూరులో ఖాదీ క్లస్టర్ ఏర్పాటు చేయటకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీని ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఖాదీ కార్మికుల జీవన స్థితిగతులు మెరుగుపడతాయని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను ఇప్పటి వరకు విన్నారు. రచన ఎస్ జోగినాయుడు, వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, కర్ణాటక సంగీతం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ కె సంపతిరావు బృందం వారిచే నాదస్వరం వింటారు. ముందుగా హంసధ్వని రాగం ఆదితాళంలో త్యాగరాజస్వామి కృతి అభీష్టవరద శ్రీ మహాగణపతి.

0: మీరింతవరకు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ కె సంపతిరావు బృందం వారిచే నాదస్వరం విన్నారు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి. ఈ కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ఇన్ లైవ్ ద్వారా కోరిన పాటలను వినవచ్చు. కాల్ చేయడానికి నెంబర్స్ 0891-2727-244, 2727-288. ఈ నెంబర్స్కి కాల్ చేసి మీకు నచ్చిన పాటను కోరి వినవచ్చు. మరి పాటల పల్లకి కార్యక్రమంలో ముందుగా అల్లుడు గారి చిత్రం నుండి కేజే యేసుదాస్ చిత్ర పాడిన ఈ పాట మీకోసం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో,
4: గుడ్ మార్నింగ్ మేడం. రాజేంద్ర కుమార్, కాకినాడ.
3: గుడ్ మార్నింగ్ అండి. ఏ చిత్రంలో పాట విందాం అనుకుంటున్నారు? ఓకేనండి, తప్పకుండా. దొంగరాముడు చిత్రం నుండి జిక్కి పాడిన ఈ పాట.

అబో అబో

0: హలో
1: హలో అక్క.
0: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఇక్కడి నుంచి
1: బబ్లు అక్క, వరంగల్ నుంచి.

0: సరే, మీరు ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: సత్యం సినిమా నుంచి ఓ మగవాళ్ళు స్నేహం కోసం ఎంతో
0: సరే. ఓకే, సత్యం చిత్రం నుండి చక్రి ఆలపించిన ఈ గీతం మీకోసం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420222.

0: 333.
1: హలో
2: హలో నమస్తే మేడం.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: నేను ఆకుండి ప్రసాద్, శశికళ రేణుకానగర్ విజయనగర్ నుంచి కాల్ చేస్తున్నానండి.
1: సరే అండి, ఏ చిత్రంలో పాట విందాం అనుకుంటున్నారు?
2: పంతొమ్మిదవ చిత్రంలో సిరిమల్లె నీవే పాట వేస్తారా?
1: తప్పకుండానండి. పంతులమ్మ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట.

0: పాటల పల్లకి కార్యక్రమంలో మీరు కోరిన పాట వినాలి అనుకునే శ్రోతలు 0891272724272728 అనే నెంబర్స్కి కాల్ చేసి మీకు నచ్చిన పాటని కోరి వినవచ్చు. మరి కార్యక్రమంలో తదుపరి శ్రోతతో మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో
1: హలో
0: హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? ఎక్కడి నుంచి?
1: కాకినాడ నుంచి, జిల్లా పరిషత్ అండి. నా పేరు రాజు అండి. మంచి చెడులో పాట కావాలండి.
0: సరే, తప్పకుండా అండి. మంచి చెడు చిత్ర నుండి ఘంటసాల పిసూసిలా ఆలపించిన గీతం వింటారు.

0: హలో,
1: శుభోదయం మేడం.
0: శుభోదయం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: అనకాపల్లి మల్లవీధి నుంచి ఆల్ గోవింద్ అండి.
0: ఓకే, ఏ చిత్రంలో పాట వింటారు?
1: సుస్వాగతం సినిమాలో హ్యాపీ హ్యాపీ బర్త్డే.
0: సరేనండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో,
4: ఆకాశవాణి వారికి శుభోదయం అండి.
3: శుభోదయం అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి

0: నుంచి?
1: నేను డి రామరాజు, గాజువాక నుంచి మాట్లాడుతున్నారండి.
0: సరే, ఏ చిత్రంలో పాట వింటారు?
1: మాకు మదన కామరాజు కథ చిత్రం నుంచి
0: ఓకే,
1: నీలి మేఘమాలవ పాట వేయండి.
0: సరే, తప్పకుండానండి.
1: ధన్యవాదాలు.
0: మదన కామరాజు కథ ఈ చిత్రం నుండి పిబి శ్రీనివాస్ పాడిన ఈ పాట మీకోసం.

0: హలో
1: హలో నమస్తే అండి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నేను అనకాపల్లి నుంచి భవిష్ ప్రసాద్ మాట్లాడుతున్నాను.
0: సరే, ఏ చిత్రంలో పాట వింటారు?
1: పెళ్లి పత్రం నుంచి శ్రీరస్సు శుభమస్త అని పాట కావాలి.
0: సరేనండి, తప్పకుండా. పెళ్లి పుస్తకం ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం వింటారు.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: మేము కాలింగ్ ఫ్రమ్ హైదరాబాద్ అండి. నా పేరు బాలాజీ.
0: ఓకే, ఏ చిత్రంలో పాట కావాలి మీకు?
1: ముందుగా మన ఆకాశవాణి కేంద్రం నిర్వాహకులకు నమస్కారం. ప్రపంచంలో ఎక్కడున్నా వినే అవకాశం ఆకాశవాణి కేంద్రాలు కల్పించాయండి, ప్రత్యేక ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి. ఏ
1: అయితే
0: చిత్రంలో పాట వింటారు?
1: ప్రపంచంలో ఎక్కడున్నా ప్రతి ఒక్కరు ఉదయాన్నే ఆస్వాదించేది పాలు, పాలతో పదార్థాలు. ఈరోజు వరల్డ్ మిల్క్ డే.
0: అవునండి.
1: ఈ సందర్భంగా పాలు కావాలా పండు కావాలా పాట వంశగౌరవ సినిమాలో పాట ప్రసారం చేయండి మేడం.
0: షూర్ అండి, తప్పకుండా.
1: ధన్యవాదాలు.
0: వంశగౌరవం చిత్రం నుండి పి. సుశీల పాడిన ఈ పాట.

0: పాటలి పల్లకి కార్యక్రమంలో పాల్గొనాలనుకునే శ్రోతలు 0891-2727-2442727-2788 అనే నెంబర్స్కి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరి వినవచ్చు. తరువాత శ్రోతతో మాట్లాడదాం. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: దీపుర్పాల్ నుంచి. హైమా మేడం, మాకు
0: చెప్పండి.
1: అల్లర్ బావులో మధువనిల రాధికవ అసాంగ్ ఇవ్వండి మేడం. మీకోసం, అందరికోసం.
0: తప్పకుండా ప్లే చేస్తానండి.
1: థ్యాంక్ యూ.
0: అల్లరి బావ చిత్రం నుండి ఈ పాట వినే ముందు ఒక చిన్న వాణిజ్య విరామం.

0: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా?

0: చిక్కుకున్నాడు.
1: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: అల్లరి బావ చిత్ర నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి?
1: మేడం చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలిపేలపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నానండి. సరే, మీరు ఏ చిత్రంలో పాట విందాం అనుకుంటున్నారు?
1: మేడం అగ్గి భారత సినిమా నుంచి ఎందుకు కలిగెను ఎందుకు కలిగెను ఈ వింత అనే పాట కావాలి మేడం.
0: సరేనండి, తప్పకుండా ప్లే చేస్తాను.
1: ధన్యవాదాలు మేడం.
0: సరే, అగ్గి భరాట చిత్రం నుండి ఘంటసాల పి సుశీల ఆలపించిన ఈ గీతం మీకోసం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: పాటల పల్లకి కార్యక్రమంలో చివరి శ్రోతతో మాట్లాడదాం. హలో.
4: హలో, నమస్తే మేడం.
3: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు శుభలక్ష్మి అండి.

0: నేను క్రాప్ నుంచి వస్తానండి.
1: సరే, ఏ చిత్రంలో పాట వింటారు?
0: గ్యాంగ్ లీడర్ సినిమాలో అండి, వాన వాన ఇల్లు అనే పాట కావాలండి.
1: ఓకే,
0: వర్షం చోతలో దమయంతి వెళుతామని అమ్మాజీ.
1: సరేనండి. గ్యాంగ్ లీడర్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం మీ అందరి కోసం.

0: పాటల పల్లకి విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10 గంటలకు అవస్తోంది. మరికొద్దిసేపట్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలీ.
1: ప్రగతిపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అతిథి డాక్టర్ తరుణ్ కాకాని గారు, భారతీయ జనతా పార్టీ శక్తి కేంద్ర ప్రముఖ్. పరిచయం చేస్తున్న వారు రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో దేశ రాజకీయ, ఆర్థిక, సాంకేతిక రంగాలలో కీలక మార్పులకు దారితీసిన ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశాభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, యువతకు లభిస్తూ ఉన్న అవకాశాలు, విదేశాంగ విధానం, ఆత్మ నిర్భర్ భారత్, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఈరోజు మనకి పూర్తి సమాచారం అందించేందుకు ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు డాక్టర్ తరుణ్ కాకాని గారు. సార్తో మనం మాట్లాడి ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
2: నమస్కారం అండి. ఆకాశవాణి ప్రేక్షకులందరికి కూడా నమస్కారం.
1: సార్, కార్యక్రమంలో ముందుగా సార్ మనం చూస్తే కనుక 2017లో మీరు మన ఏపీ నుంచి ఛాంపియన్ ఆఫ్ చేంజ్ గా ఎంపికవడం జరిగింది. సో ఆ సమయంలో మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో సంభాషణ కూడా చేయడం జరిగింది, దాదాపు 2 రోజులు అక్కడే. సార్, దీన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఈ సందర్భంలో ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మీరు ఈ యొక్క

0: అభివృద్ధిని ఏ విధంగా చూస్తున్నారు సార్?
1: ధన్యవాదాలు సాయి గారు. ముఖ్యంగా 2017లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆ ఛాంపియన్ ఆఫ్ చేంజ్ గా నీతి ఆయోగ్ ప్రధానమంత్రి గారి ఆఫీస్ నుంచి నామినేట్ చేయబడటం జరిగింది. మరి ఆ సందర్భంగా ఆయనతో 2 రోజులు ఢిల్లీలో ఇంటరాక్షన్ కానివ్వండి, అలాగే డిన్నర్ మీటింగ్ కూడా జరగడం జరిగింది. అదే సమావేశంలో దేశంలో ఉన్నటువంటి చేంజ్ మేకర్స్ గా ఎవరినైతే ఐడెంటిఫై చేశారో, ముఖ్యంగా పరిశ్రమల నుంచి కానివ్వండి, అలాగే సేవా రంగంలో ఉన్నటువంటి వారు కానివ్వండి, స్టార్టప్ రంగంలో ఉన్నటువంటి వారిని కానివ్వండి, వీరందరిని కూడా ఐడెంటిఫై చేసి చెప్పడం జరిగింది. ఆ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులు బజాజ్ అయితే కానివ్వండి, అట్లాగే మహీంద్రా అయితే కానివ్వండి, టాటా నుంచి అయితే కానివ్వండి, టీవీఎస్ నుంచి అయితే కానివ్వండి, వీరందరూ కూడా ప్రముఖులు ఆ రోజు ఆ గ్రూప్లో ఉండటం జరిగింది. నేను అప్పటి అమరావతి చాప్టర్ చైర్మన్గా ఉంటాం, సిఐఐ అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ యంగ్ ఇండియన్స్ అనే దానికి చాప్టర్ చైర్మన్గా ఉంటాం. అలాగే మా స్వగ్రామమైనటువంటి మరిబంధం ఊరిని దత్తత తీసుకుని దాన్ని బెస్ట్ స్మార్ట్ విలేజ్ పార్ట్నర్ అవార్డుగా తీర్చిదిద్దడం, ఇక్కడే క్లీన్ కృష్ణ ఇనిషియేటివ్ అనేది అమరావతి బోటింగ్ క్లబ్ సంస్థ తరఫున చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా వారు పరిగణలోకి తీసుకుని సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని ఐడెంటిఫై చేసి ఛాంపియన్ ఆఫ్ చేంజ్ గా నామినేట్ చేయడం జరిగింది. అటువంటి ఇనిషియేటివ్ ని ఎన్డీఏ ప్రభుత్వం అప్పట్లోనే మొదలుపెట్టింది. మరి అప్పట్లో అంటే 2017లో మేము జెన్జీ అనే చెప్పొచ్చు, అప్పటి తరానికి, ఇప్పుడు మిలేనియల్స్ కాబట్టి దేశ నలుమూల నుంచి కూడా ఎవరైతే ఈ లైక్ మైండెడ్ యంగ్ మైండ్స్ ఉన్నారో వాళ్ళందరినీ సమీకరించారు. అందులో భాగంగానే ఇప్పటి ఈ 12 సంవత్సరాల పాలనలో భాగంగా వచ్చేటువంటి P4 అంటే పీపుల్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనేటువంటి ఇనిషియేటివ్స్ కానివ్వండి, అట్లాగే స్కిల్ డయల్ ఇనిషియేటివ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అప్పటి డిస్కషన్ లో రావటం, అవన్నీ ఆచరణలో పెడతాం అనేది మేము గత 7 సంవత్సరాల్లో కూడా చూడటం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో గనక మనం మన భారతదేశ అభివృద్ధిని చూస్తే, భారతదేశం గత దశాబ్దంలో మౌలిక సదుపాయాలు కానివ్వండి, డిజిటల్ పరిపాలన అంటే ప్రపంచం మొత్తంలో కూడా అత్యంత అధికమైనటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అయితే కానివ్వండి, అలాగే విదేశాంగ రిలేషన్స్ అయితే కానివ్వండి, రక్షణ రంగంలో అయితే కానివ్వండి, సంక్షేమం అయితే కానివ్వండి, ఈ అన్ని రంగాల్లో కూడా అత్యంత వేగంగా ముందుకు సాగుతుంది. ముఖ్యంగా భారతదేశం ఇప్పుడు 4వ అతిపెద్ద ఆర్థిక దేశంగా కూడా ఉంది. గ్రామీణ భారత నుంచి గ్లోబల్ వేదిక వరకు భారతదేశం ప్రతిష్ట ఇనుమడింపబడింది. అలాగే సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేటువంటి నినాదంతో ఈ కేంద్ర ప్రభుత్వం పనిచేసింది. కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం కనుక చూసినట్టయితే 106 లక్షల కోట్ల నుంచి 330 లక్షల కోట్లకు పైగా పెరిగింది. అలాగే భారతదేశం ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కూడా కొనసాగుతుంది. డిజిటల్ ఎకానమీ చూసినట్టయితే గనక ఇప్పటికే GDPలో 11.7% వాటాని సాధించింది. UPIల ద్వారా 2024లో 172 బిలియన్ డిజిటల్ లావాదేవీలు జరిగాయి. అయితే అభివృద్ధి ప్రయాణంలో ఉద్యోగాలు, ధరల పెరుగుదల, గ్రామీణ ఆదాయాలు వంటి అంశాలపై ఇంకా కొంతమేర దృష్టి అవసరం అవుతుందని చెప్పేసి పలువురు ఆర్థిక నిపుణులు కూడా సూచిస్తున్నారు.
0: సార్, మనం చూస్తే గనక పాస్ట్ 12 ఇయర్స్లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేక ముఖ్యమైన విజయాలను సాధించింది సార్, సో వాటి వివరాలు ఒకసారి తెలియజేస్తారా?
1: ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశ చరిత్రలోనే ఒక ప్రభుత్వ అధినేతగా అత్యంత సుదీర్ఘ సమయంగా ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన కాలం పూర్తి చేసుకున్నారు. కాబట్టి ఈ 12 ఏళ్లలో ఆయన ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు చారిత్రాత్మక విజయాలుగా మనం పేర్కొనవచ్చు. ఎందుకంటే మనం కేవలం కొన్ని బిల్లులు పాస్ చేయటం, కొన్ని లాస్ మేక్ చేయటమే కాకుండా భారతదేశపు ముఖ చరిత్రను మార్చేటువంటి అంశాలుగా మనం చూసినట్టయితే గనక కాశ్మీర్కి సంబంధించి Article 370 రద్దు ఏదైతే ఉందో దానికి జమ్మూ కాశ్మీర్కి పూర్తి సమగ్రత ఇవ్వటం, అలాగే కోట్లాది భారతీయుల కళైనటువంటి రామ్ మందిర్ నిర్మాణం అయోధ్యలో జరగటం, మరి GST అనేటువంటి ఏకీకృత పన్ను విధానంతో అప్పటి వరకు ఉన్నటువంటి VAT అయితే కానివ్వండి, సేల్స్ ట్యాక్స్ అయితే కానివ్వండి, రాష్ట్రానికి ఉన్నటువంటి వ్యత్యాసం అయితే కానివ్వండి, వీటన్నిటిని చెరిపివేస్తూ GST ప్రవేశపెట్టి 2017లో, అదే విధంగా దాని నుంచి రీఎంబర్స్మెంట్ అనేది కూడా వర్తకులు పొందే విధంగా చేయటం, మరి బ్లాక్ మనీని రద్దు చేసే విధంగా నోట్ల రద్దు నిర్ణయం అయితే కానివ్వండి, అలాగే డిజిటల్ ఇండియా ద్వారా పారదర్శక పాలన అయితే కానివ్వండి, ఉజ్వల యోజన కింద 9 కోట్లకు పైగా LPG కనెక్షన్లు, అంటే దీనివల్ల ఎంతమంది గ్రామీణ మహిళలు బెనిఫిట్ అయ్యారు దీనివల్ల అనేది మనం చూడొచ్చు. అలాగే ఆరోగ్యానికి సంబంధించి ఆయుష్మాన్ భారత్, దాని ద్వారా కోట్లాది కుటుంబాలకి ఆరోగ్య భద్రత లభించడం జరిగింది. అలాగే వందే భారత్ రైళ్లు కానివ్వండి, ఎక్స్ప్రెస్ హైవేలు అయితే కానివ్వండి, కొత్త విమానాశ్రయాలు అయితే కానివ్వండి, ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్ లో కూడా చూసినట్టయితే అటు మన గన్నవరమే కాకుండా ఇప్పుడు భోగాపురం విమానాశ్రయం అయితే కానివ్వండి, అలాగే త్వరలో రాబోతున్నటువంటి అమరావతి విమానాశ్రయం అయితే కానివ్వండి, ఇటువంటి ఎన్నో కొత్త విమానాశ్రయాలు దేశం మొత్తం మీద కూడా స్థాపించడం జరిగింది. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా ఏదైతే 2020-2021 వరకు సాగిందో ప్రపంచాన్ని మొత్తం అతలాకుతలం చేసేసినటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఎందుకు విశ్వగురువుగా అవతరించింది అనేది బ్రెజిల్ ఒక అధ్యక్షుడు కూడా భారతదేశపు ప్రధానమంత్రిని కొనియాడుతూ భారతదేశం ప్రపంచానికి సంజీవని, అలాగే నరేంద్ర మోడీ గారు హనుమంతుడు వంటి వారు అని చెప్పేసి సాక్షాత్తు బ్రెజిల్ అధ్యక్షులు పేర్కొనడం జరిగింది. అందరూ కూడా మిగతా దేశాలని కూడా కోవిడ్ సమయంలో వ్యాపారం చేస్తే కేవలం

0: భారతదేశం మాత్రమే ఉచితంగా కరోనా టీకాలను అందించడం జరిగింది. అలాగే భారతదేశం ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగటం అనేది అత్యంత ముఖ్యమైనటువంటి అంశంగా మనం పేర్కొనవచ్చు. ప్రముఖంగా మనం చూసినట్టయితే సేవా రంగానికి సంబంధించిన ఎగుమతులు 158 బిలియన్ డాలర్ల నుంచి 387 బిలియన్ డాలర్లకు పెరిగినాయి. అంటే దాదాపు 2 రెట్ల పైన అది జరిగిందని అనుకోవచ్చు. అలాగే మొత్తం ఎగుమతుల సంఖ్య మనం చూసుకున్నట్టయితే కనుక 825 బిలియన్ డాలర్లు చేరుకున్నాయి. కాబట్టి ఇంత ఘనమైనటువంటి చరిత్రని 12 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిందని చెప్పేసి చెప్పొచ్చు.
1: సరే, మనం మాట్లాడుకున్నా మీరు చెప్పారు డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, అదేవిధంగా మనకి స్టార్ట్అప్ ఇండియా. సో ఇటువంటి కార్యక్రమాలు యువతపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయంటారు సార్?
0: నరేంద్ర మోడీ గారు ప్రముఖంగా 4 వర్గాలని ఈ 12 ఏళ్లలో కూడా ఆయన ప్రధాన అంశాలుగా పెట్టుకున్నారు. అవి ఏంటనేది మనం గమనిస్తే గనక, ముఖ్యంగా మొదటిది రైతులు, అలాగే శ్రామిక వర్గానికి సంబంధించిన వారు, మరి అలాగే మహిళలు, మరి యువత, మరి అలాగే వెనుకబడినటువంటి తరగతులు చెందినవారు. ఈ 4 రకాలకి సంబంధించినటువంటి అంశాలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తాకేటువంటి విధంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఈ ప్రభుత్వం నుంచి ఏదో ఒక రకంగా ఒక ఉపయోగం జరుగుతుందనేటువంటి కార్యక్రమాలు చేయటం జరిగింది. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాలు యువత ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చాయని చెప్పేసి మనం చెప్పొచ్చు. అందుకు ప్రత్యేక సాక్ష్యంగానే మనం చూసినట్టయితే గనక జెన్జీ ఏదైతే ఉన్నారో వారందరూ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలోనే ఉన్నారంటానికి ఉదాహరణ ఇటీవల జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ ఎన్నికలైతే కానివ్వండి, అలాగే అస్సాంలో మళ్ళీ తిరిగి 3వ సారి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం రావడం అయితే కానివ్వండి, మరి అలాగే ఢిల్లీలో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం అయితే కానివ్వండి, గుజరాత్ లో చూసినట్టయితే గనక దాదాపు 5-6 సార్లు కంటిన్యూస్ కాదు అంటే దాదాపు 30 ఏళ్ల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ రావడం అయితే కానివ్వండి, పుదుచ్చేరిలో రావడం అయితే కానివ్వండి, ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, ఒడిశాలో కూడా భారతీయ జనతా పార్టీ రావడం, అలాగే మధ్యప్రదేశ్ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, ఇవన్నీ కూడా మనం గమనించినట్టయితే గనక దేశంలో ఉన్నటువంటి యువత ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారంటానికి బలమైనటువంటి ఆ సూచనగా మనం పరిగణించవచ్చు. ఉద్యోగాలు వెతికే యువత నుంచి ఉద్యోగాలు కల్పించే యువ పారిశ్రామికవేత్తలుగా మారేటువంటి వాతావరణం ఈ స్టార్టప్ ఇండియా ద్వారా కలిగింది. స్టార్టప్ ఇండియా ద్వారా భారతదేశం ప్రపంచంలోని 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ గా ఎదిగింది. ముఖ్యంగా కొన్ని యూనికాన్స్ ఏవైతే స్టార్టప్ లో అంటామో అటువంటి యూనికాన్స్ భారతదేశం నుంచి ఆవిర్భవించడం జరిగింది. మనం చూసినట్టయితే డిజిటల్ వ్యవస్థ అయితే కానివ్వండి, ఫిన్టెక్ వ్యవస్థలు అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ కి బలపరిచే విధంగా తయారైంది. అలాగే డిజిటల్ ఇండియాకి సంబంధించి గ్రామీణ యువతకు కూడా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అలాగే మేక్ ఇన్ ఇండియా ద్వారా తయారీ రంగంలో అవకాశాలు పెరిగాయి. ముఖ్యంగా డిఫెన్స్ రంగంలో కానివ్వండి, స్పేస్ రంగంలో కానివ్వండి, వీటన్నిటిలో కూడా మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్స్ రావడం అనేది జరిగింది. అలాగే స్కిల్ ఇండియా ద్వారా కూడా లక్షలాది మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వటం, మరి ఆ నైపుణ్యం ద్వారా వారు ఉద్యోగాలు కానివ్వండి, అలాగే చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. అలాగే డిజిటల్ రంగంలో చూసినట్టయితే సుమారుగా 1.5 కోట్లకు పైగా ఉద్యోగాలు ఇవ్వటం అనేది జరిగింది.
1: సరే, అదేవిధంగా మనం చూస్తే కనుక భారత విద్యాసంఘ విధానంలో మన ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వం వల్ల వచ్చిన మార్పులు అనేక ఉన్నాయి కదా సార్, సో ఆ మార్పులు ఏంటి సార్?
0: గతంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం సాయి గారు. గతంలో గనక మనం చూసినట్టయితే భారతదేశం తన వాణిని బలంగా ప్రపంచ వేదికపై వినిపించాలంటే 1-2 సార్లు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉండేది. అలాగే కొన్నిసార్లు ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల స్వేచ్ఛగా తన సొంత అభిప్రాయాన్ని వెలిబెచ్చలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా అటు కాశ్మీర్ విషయంలో అయితే కానివ్వండి, చైనా విషయంలో అయితే కానివ్వండి, అమెరికాకు సమాధానం ఇచ్చేటువంటి విషయంలో అయితే కానివ్వండి, తన సొంత ఈ స్పేస్ ప్రోగ్రామ్ అయితే కానివ్వండి, న్యూక్లియర్ ప్రోగ్రామ్ అయితే కానివ్వండి, ఇవన్నీ చేయటం అనే వంటి అంశాల మీద భారతదేశం చాలా ఒత్తిడిని ఎదుర్కొంటూ వచ్చింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి నాయకత్వాన్ని మనం చూసినట్టయితే ప్రతి ఒక్క విదేశీ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా నరేంద్ర మోడీ గారు ఉన్నంత కాలం భారతదేశం ప్రపంచంలో అత్యంత ప్రభావిత దేశంగా ఉంటుంది అని చెప్పేసి కొని అట్టం జరిగింది. ఇటీవలే నరేంద్ర మోడీ గారు ఇటలీ ప్రధానమంత్రి అయినటువంటి మెలోనీ గారిని కలవటం, మరి ఆవిడ ఇచ్చినటువంటి సందేశం అయితే కానివ్వండి, అలాగే రష్యా నుంచి పుతిన్ గారు ఇచ్చినటువంటి సందేశం అయితే కానివ్వండి, సాక్షాత్తు అమెరికా నుంచి డొనాల్డ్ ట్రంప్ కూడా అదే విషయాన్ని ధృవీకరించడం, మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా వారిలో కూడా ఎవరైతే ఉన్నారో ముగ్గురు నాయకులు కూడా భారతదేశం తలుచుకుంటే ఈ యుద్ధం ఆగిపోతుంది అని చెప్పేసి తెలియజెప్పడం, రష్యా యుక్రెయిన్ యుద్ధంలో కూడా భారతదేశం గనక క్రియాశీలక పాత్ర పోషిస్తే ఈ యుద్ధం అయిపోతుందని చెప్పేసి తెలియజెప్పడం, ఇటువంటి సందర్భాల్లో మన విదేశాంగ విధానాన్ని ముఖ్యంగా మనకి విదేశాంగ మంత్రి అయినటువంటి జయశంకర్ గారిని కూడా మనం కొనియాడాల్సినటువంటి అవసరం ఉంది. భారత విదేశాంగ విధానం మరింత ధైర్యవంతంగా ఆత్మవిశ్వాసంగా మారింది. ప్రపంచ దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు బలంగా పెరిగాయి. G20 అధ్యక్షత్వాన్ని విజయవంతంగా నిర్వహించడం కానివ్వండి, అలాగే అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలతో క్వాడ్ వంటి బలమైన సంబంధాలు అయితే కానివ్వండి, వ్యాక్సిన్ మైత్రి ఏవైతే ఉందో కోవిడ్ వ్యాక్సిన్ ది, దాని ద్వారా అనేక దేశాలకు వ్యాక్సిన్ పంపిణీ అయితే కానివ్వండి, అంతర్జాతీయ వేదికలపై భారత్ స్వరం బలపడటం ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్లో అయితే కానివ్వండి, సార్క్లో అయితే కానివ్వండి, G20

0: ఇటువంటివి అయితే కానండి. అలాగే విదేశాల్లో భారతీయుల గౌరవం పెరగడం కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి భారతదేశం ప్రస్తుతం గ్లోబల్ సౌత్కు ముఖ్య ప్రతినిధిగా ఎదుగుతుంది.
1: సరే, మనం చూస్తే కనుక సార్, రక్షణ రంగం గురించి మనం మాట్లాడితే కనుక, ఈ రక్షణ రంగంలో ఆత్మ నిర్భర్ భారత్ అనే కార్యక్రమం సాధించిన విజయం ప్రపంచ దేశాలకు ఎలాంటి సందేశాన్ని ఇచ్చిందనుకోవచ్చు సార్?
0: రక్షణ రంగంలో ముఖ్యంగా భారతదేశం ఇటీవల సాధించినటువంటి విజయాలను అయితే మనం చూసినట్టయితే ప్రతి ఒక్క భారతీయుడు ఛాతి కూడా ఉప్పొంగే విధంగా మనం గమనించవచ్చు. భారతదేశం ఆయుధాలు దిగుమతులపై మాత్రమే ఆధారపడే దేశం కాదు, స్వయంగా రక్షణ సామాగ్రి తయారు చేసే శక్తిగా ఎదుగుతోంది అనేటువంటి సందేశం ప్రపంచానికి వెళ్ళింది. అలాగే మనం చూసినట్టయితే తేజస్ యుద్ధ విమానం అయితే కానివ్వండి, బ్రహ్మోస్ క్షిపణి ఇప్పుడు ఫిలిప్పీన్స్ వారు కూడా తీసుకుంటాం, అలాగే కొన్ని యూరోపియన్ దేశాలు కూడా, సైప్రస్ వంటి దేశాలు కూడా బ్రహ్మోస్ క్షిపణి కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే డ్రోన్లు, రక్షణ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం అయితే కానివ్వండి, రక్షణ ఎగుమతుల్లో భారీ అభివృద్ధి అయితే కానివ్వండి, మేక్ ఇన్ ఇండియా ద్వారా స్వదేశీ తయారీకి ప్రోత్సాహం అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా రక్షణ రంగంలో ఆత్మ నిర్భర్ భారత్ అంటే భారతదేశం తన కాళ్ళ మీద తను నిలబడేటువంటి కార్యక్రమాన్ని సాధించే దిశగా విజయం అని చెప్పేసి మనం అనుకోవచ్చు.
1: సరే, మనం చూస్తే కనుక మన రాష్ట్రంకు అంటే కేంద్ర సహకారం చూస్తే పోలవరం కానివ్వండి, జాతీయ రహదారులు కానివ్వండి, రైల్వేల పరంగా, పోర్టుల పరంగా, సో ఇటువంటి ప్రాజెక్టులలో మనకి కేంద్రం నుంచి సహకారం ఎలా ఉందంటారు సార్?
0: ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఒక పరిస్థితి చూసినట్టయితే కనుక రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, అప్పటికి రాజధాని పూర్తిగా నిర్ణయించకపోవటం, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మూడు రాజధానులనే అంశం తీసుకురావటం, అటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పూర్తి విశ్వాసాన్ని కల్పిస్తూ పూర్తి సహాయ సహకారాలను ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, మన నరేంద్ర మోడీ గారి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో దానిలో భాగంగానే కేవలం రాష్ట్రం మొత్తంగానే కాకుండా జిల్లా వారీగా కూడా కేటాయింపులు జరగటం, అది పోలవరానికైతే కానివ్వండి, పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేయటం, అలాగే జాతీయ రహదారులు ప్రతిరోజు కూడా రోజుకి 37 నుంచి 47 కిలోమీటర్ల చొప్పున వేయటం అనేది జరగటం, అలాగే రైల్వే లైన్ చూసినట్టయితే కనుక మనకి రాయపూడి కానివ్వండి, అమరావతి కానివ్వండి, ఇవన్నీ కారిడార్స్ డెవలప్ చేయటం, వైజాగ్ వాల్టేర్ జంక్షన్ కూడా అభివృద్ధి చేయటం, ఇవన్నీ కూడా వస్తున్నాయి. మరి పోర్టులకు సంబంధించి మనం చూసినట్టయితే కాకినాడ అయితే కానివ్వండి, దుగరాజపట్నం అయితే కానివ్వండి, మరి అట్లాగే విశాఖ పోర్ట్ అయితే కానివ్వండి, మచిలీపట్నం పోర్ట్ అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా త్వరగా అభివృద్ధి సాధిస్తున్నాయని చెప్పేసి మనం తెలియజెప్పచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వారు అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందని అనడానికి ఉదాహరణే ఈ పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చినటువంటి భారీ నిధులైతే కానివ్వండి, ఇందాక చెప్పినట్టు జాతీయ రహదారులు అయితే కానివ్వండి, రైల్వే మౌలిక సదుపాయాలు అయితే కానివ్వండి, విశాఖ, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులు విస్తరణ అయితే కానివ్వండి, ఈ పారిశ్రామిక కారిడార్లకు మద్దతు అయితే కానివ్వండి, ఇటీవల రాష్ట్రం చేపట్టినటువంటి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ద్వారా వచ్చినటువంటి 120 కోట్ల పెట్టుబడులు ఏవైతే అంతర్జాతీయ పెట్టుబడులు అయితే కానివ్వండి, వాటన్నిటికీ కూడా FIPB ద్వారా క్లియరెన్స్ ఇవ్వటం, అట్లాగే కొన్ని అంతర్జాతీయ సంస్థలైనటువంటి కియా కానివ్వండి, అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ అయితే కానివ్వండి, ఇటువంటి ఎన్నో సంస్థలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెడతానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పేసి మనం తెలియజేయచ్చు.
1: సరే, మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అనేకం ఉన్నాయి సార్, సో వాటి వివరాలు సార్?
0: అంటే ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ఒక అభివృద్ధి కార్యక్రమం, అటు అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమం, ఇదే ఎన్డీఏ పార్టీ యొక్క కూటమి ప్రభుత్వ ఎజెండాగా సాగుతూ వస్తుంది. మరి ఇందులో గనక మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూసినట్టయితే గనక ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఎన్నో ఏళ్ల కోరికైనటువంటి విశాఖ రైల్వే జోన్, అంటే విశాఖ ఉక్కు ఏదైతే ఉందో ఆ పరిశ్రమను కూడా ఇప్పటిదాకా దాన్ని ప్రైవేటీకరించకుండా ఉండటం, అది కేవలం కేంద్ర ప్రభుత్వం వల్లే జరిగిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ దీర్ఘకాల డిమాండ్ అయినటువంటి ఆ రైల్వే జోన్ కార్యక్రమాన్ని కార్యరూపం దాల్చడం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకమైనటువంటి అంశంగా మనం తెలియజేయచ్చు. అలాగే పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించి ఎలక్ట్రానిక్స్ అయితే కానివ్వండి, గ్రీన్ ఎనర్జీ అయితే సోలార్కు సంబంధించి కానివ్వండి, తయారీ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు చర్యలు చేపడుతున్నారు, మరి కొన్ని ప్రాజెక్టులు ఇటీవలే స్టార్ట్ చేయడం కూడా జరిగింది అందులో భాగంగా. అలాగే ఐటీ రంగ అభివృద్ధి కనుక చూసినట్టయితే విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా తీర్చిదిద్దే దిశగా కార్యక్రమాలు జరుగుతున్నాయి, అందులో భాగంగానే గూగుల్ డేటా సెంటర్ అయితే కానివ్వండి, మైక్రోసాఫ్ట్ అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. అలాగే ఓర్వకల్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇండస్ట్రియల్ హబ్గా ఏర్పాటు చేయటం, కర్నూలు ప్రాంతాన్ని తయారీ మరియు లాజిస్టిక్స్ కేంద్రంగా తయారు చేయటం, అట్లాగే దానిలో ఉన్నటువంటి ఈ సోలార్ ఏదైతే ఉందో అనంతపురం ఏరియాల్లో కూడా దాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. అలాగే డ్రోన్ సిటీ ప్రాజెక్ట్ అని చెప్పేసి డ్రోన్ తయారీలు కానివ్వండి, అందులో శిక్షణ కానివ్వండి, డ్రోన్ దీది అనేటువంటి కార్యక్రమం ద్వారా, అలాగే పరిశోధన రంగాల్లో అవకాశాలు, ఇవన్నీ కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల కింద మనం చూడాలి. దాంతో పాటుగానే మనకి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ అయితే కానివ్వండి, మనకి హెల్త్ కేర్కి సంబంధించి ఎయిమ్స్ అయితే కానివ్వండి, అలాగే

0: మనకి ఐఐటి తిరుపతి అయితే కానివ్వండి, అలాగే IIIT అయితే కానివ్వండి, ఇవన్నీ ఎన్నో సంస్థలు, మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అకాడమీ అయితే కానివ్వండి, పెట్రోల్ సంబంధించి కానివ్వండి, ఎన్నో సంస్థలు మనకి ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది.
1: సార్, మనం చూస్తే కనుక రాయలసీమ అనేది మనం వింటూ ఉంటాం వెనుకబడిన ప్రాంతం అని చెప్పి. సార్, మీరు ఇందాకే చెప్పడం జరిగింది ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ అని చెప్పి, డ్రోన్ సిటీ అని చెప్పి. సో ఇటువంటి ప్రాజెక్టులు రాయలసీమ భవిష్యత్తును ఏ విధంగా మార్చగలవంటారు సార్?
0: రాయలసీమ అనేది మనం చూసినట్టయితే కనుక అది గతంలో శ్రీనాథ కవి సార్వభౌములంటి మహాకవులు చెప్పినట్టు ఇది రాయలసీమ కాదు, ఇది రత్నాల సీమ అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అటువంటి రత్నాల సీమ రాను చరిత్రలో కొంత నీరు లేక, ఆ పంటలు లేక, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఘర్షణ వాతావరణంతో అక్కడ కొంత ఫ్యాక్షన్కి లోనవటం జరిగింది. మరి ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందో, అటు 2014లోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, మళ్ళీ తిరిగి 2024లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందో రాయలసీమ ప్రభుత్వానికి సంబంధించి వెనకబడినటువంటి జిల్లాల్లో దాన్ని చేర్చడం, దానికి సంబంధించి ప్రత్యేకంగా 300 కోట్ల ప్యాకేజీని రిలీజ్ చేయటం, అలాగే కొన్ని ప్రాజెక్టులు ముఖ్యంగా రాయలసీమ ఆర్థిక రూపురేఖలను మార్చే విధంగా తయారు చేయడం జరిగింది. అందులో భాగంగా స్థానిక రాయలసీమ యువతకు ఉద్యోగాలు ఇవ్వడం అయితే కానివ్వండి, ఆన్సిలరీ యూనిట్స్ ఏర్పాటు అయితే కానివ్వండి, పరిశ్రమల ద్వారా పెట్టుబడులు పెరుగుదల అయితే కానివ్వండి, రహదారులు, విద్యుత్తు, పట్టణాభివృద్ధి ఇవన్నీ కూడా వేగవంతం, అలాగే వీటి వల్ల వలసలు తగ్గేటువంటి అవకాశం కూడా జరిగింది. ఇటీవల చిత్తూరులో మనం చూసినట్టయితే కనుక రాయల్ ఎన్ఫీల్డ్ అనేటువంటి సంస్థ కూడా, బైక్ తయారీ సంస్థ, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడతాం. అట్లాగే మనకి అక్కడ నెల్లూరు దగ్గరలో ఉన్నటువంటి తడ దగ్గర మనకి ఈ శ్రీ సిటీ ఏదైతే ఉందో, శ్రీ సిటీలో కొన్ని అంతర్జాతీయ సంస్థలు ఉంటాం, అట్లాగే కియా మోటార్స్ వారు ఆన్సిలేటరీ యూనిట్స్ ఏర్పాటు చేయడం అయితే కానివ్వండి, అలాగే ఎన్నో కంపెనీలు అక్కడ రావటం. కాబట్టి రాయలసీమ అనేది తిరిగి రత్నాలసీమగా ఎన్డీఏ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మనం అందుకోవచ్చు.
1: సార్, కేంద్ర ప్రభుత్వ పథకాలు వీటి ద్వారా మనకి గ్రామీణ మధ్యతరగతి కుటుంబాలకు కలుగుతున్న ప్రధాన ప్రయోజనాలు ఏమిటంటారు సార్?
0: అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు గనక మనం చూసినట్టయితే అందులో ఉన్నటువంటి పథకాలు ప్రపంచం మొత్తం మీద కూడా అత్యంత అధికమైనటువంటి జనాభాకి అత్యంత అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తూ అత్యంత అధిక బడ్జెట్ను కేటాయించినటువంటి పథకాలు భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఉజ్వల యోజన ఏదైతే ఉందో, పేద మహిళలకు అలాగే గ్రామీణ మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం ద్వారా ఇందాక మనం చూసినట్టు 9.5 కోట్లు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. అలాగే యునైటెడ్ నేషన్స్ వారు చేపట్టిన 20 సూత్రాలు ఏవైతే ఉన్నాయో, ఆ 20 సూత్రాల అమలులో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యంగా ఆత్మ నిర్భర్ భారత్ అయితే కానండి, వికసిత్ భారత్ 2047 అనేటువంటి అంశాన్ని చేపడుతూ అందులో భాగంగా ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉందో, ఆరోగ్య ఖర్చులపై కూడా 125,000 కోట్లకు పైగా ఆదా కలిగిందని చెప్పేసి కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. అలాగే పీఎం ఆవాస్ యోజన ఏదైతే ఉందో, సొంత ఇంటి కల సాధనలో కూడా సహాయం చేస్తూ గ్రామీణ మరియు పేద ప్రజలకు ఉపయోగపడుతుంది. అలాగే జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉందో, జల్ జీవన్ మిషన్ కూడా సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు తాగునీటి కనెక్షన్లు ఇవ్వడం అనేది ప్రధాన అంశంగా చేసుకోవడం జరిగింది. అలాగే డిజిటల్ హెల్త్ మిషన్ ద్వారా 72 కోట్లకు పైగా డిజిటల్ హెల్త్ అకౌంట్లు సృష్టించబడ్డాయి. కాబట్టి ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఓపెనింగ్ చేయడం అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా చూసినట్టయితే గనక అటు గ్రామీణ ప్రాంత ప్రజలకు కానీ పేద ప్రజలకు కానీ ఉపయోగపడేటువంటి అంశాలుగా మనం పరిగణించవచ్చు.
1: సార్, యువత ఉపాధి అదేవిధంగా పరిశ్రమల ఏర్పాటు విషయంలో మన ఎన్డీఏ ప్రభుత్వం ప్రణాళికలు ఎలా ఉన్నాయంటారు సార్?
0: ముఖ్యంగా యువతకి ఎన్డీఏ ప్రభుత్వం అనేది పెద్దపీట వేయటం మనం చూస్తున్నాం. మనం చూసినట్టయితే గనక ఎక్కడైనా సరే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో యువతకి ప్రధాన పాత్ర అనేది మనం, అటు రాఘవ చద్దా గారు కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవడానికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి యువతకి అవకాశం ఇస్తారు, కొత్త తరం వారికి అవకాశం ఇస్తారు, ఇక్కడ కేవలం రాజకీయ వారసత్వం మాత్రమే కాదు దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ప్రతిభ ఉన్నటువంటి యువకులు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా లేటరల్ జాయినింగ్ అనేటువంటి అంశంతో ప్రభుత్వ రంగంలో కూడా యువతకి ప్రాధాన్యత ఇస్తూ తగినటువంటి ఎక్స్పీరియన్స్ అలాగే తగినటువంటి శిక్షణ ఉన్నటువంటి వారు లేటరల్ జాయినీస్ గా ప్రభుత్వ రంగాల్లో జాయిన్ అవటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా స్కిల్ ఇండియా ద్వారా నైపుణ్య శిక్షణ అయితే కానివ్వండి, ముద్రా రుణాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా చిన్న వ్యాపారాలకి ప్రోత్సాహం సిడ్బి ద్వారా అందించడం, అలాగే స్టార్టప్ ఇండియా ద్వారా యువ పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇవ్వడం, స్టార్టప్ ఇండియా ద్వారా 7 సంవత్సరాల పాటు వారికి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉండటం కానివ్వండి, వారికి ఐటమ్స్ కొన్ని ఐటమ్స్ వారి దగ్గర తీసుకోవాలని చెప్పడం, జంప్ పోర్టల్లో వారికి ప్రయారిటీ ఇవ్వడం అయితే కానివ్వండి, ఈఎండి నుంచి ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ నుంచి ఎగ్జెంప్షన్ అయితే కానివ్వండి, అలాగే ఇవన్నీ కూడా ఎంఎస్ఎంఈ రంగానికి కూడా ఆర్థిక సహాయం అందజేసేటట్టు ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించి కొంత గ్యాప్ ఫండింగ్ చేయడం వంటి ఎంకరేజ్మెంట్ ఇస్తూ వచ్చారు. అట్లాగే వాటి రంగానికి సంబంధించి కొన్ని సహాయక ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా సెమీ కండక్టర్స్ అయితే కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, ఇటువంటి వాటి తయారీ రంగాల్లో పెట్టుబడులు విపరీతంగా పెంచడం ద్వారా యువతకి ఉద్యోగ అవకాశాలు పెరిగాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. అలాగే గ్రీన్ ఎనర్జీ, ప్రపంచాన్ని కుదిపేస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దానిలో, అలాగే డిజిటల్ రంగాల్లో కూడా కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి. కాబట్టి భవిష్యత్ అవసరం

0: అవసరాలకు అనుగుణంగా యువతను సిద్ధం చేయడమే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం అనుకోవచ్చు.
1: సార్, ప్రజలు ప్రభుత్వాలపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ప్రజాప్రతినిధుల పాత్ర ఎంత ముఖ్యమని మీరు భావిస్తున్నారు సార్?
0: అంటే ముఖ్యంగా ఒక ప్రజాస్వామిక దేశంలో ప్రజల యొక్క నమ్మకమే ప్రామాణికం. ఇదే సూత్రాన్ని భారతీయ జనతా పార్టీ బలంగా నమ్ముతుంది. ఎందుకంటే మాటల్లో కాదు చేతల్లోనే అని చెప్పేసి భారతదేశపు ప్రధానమంత్రిగా చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి అధ్యక్షులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారిది 100వ సంవత్సరం జయంతి సందర్భంగా ముఖ్యంగా ఆయన చెప్పినటువంటి ఒక సూత్రం ఏదైతే పార్లమెంట్లో ఉందో, అంధేరా చటేగా, సూరజ్ నెక్లేగా, కమల్ కిలేగా, ఆయన తెలియజేశారు అప్పట్లోనే. కేవలం ఒకే ఒక్క ఓటు వస్తే అప్పటి ప్రభుత్వం గట్టెక్కుతుంది, మనం ఏదన్నా స్పీకర్ గారితో మాట్లాడదామా అని నాయకులు చెప్పినప్పటికీ కూడా మన ప్రభుత్వం ప్రజల విశ్వాసం మీదే, ప్రజల యొక్క నమ్మకం మీదే ఆధారపడి మనం ప్రభుత్వాన్ని నడపాలి తప్ప ఎటువంటి అంశాలు మనకి వద్దు అని చెప్పేసి ఆనాడు గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఒక్క ఓటుతో ఆయన ప్రభుత్వాన్ని నుంచి దిగిపోయినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఎన్డీఏ ఒక నిబద్ధత ఇందులో మనకి కనిపిస్తుందని చెప్పేసి మనం చెప్పవచ్చు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి నిజాయితీగా పనిచేయాలి. ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తూ పారదర్శక పాలన అందిస్తేనే ప్రజల విశ్వాసం బలపడుతుంది. అయితే ఇటీవల మనం చూసినట్టయితే గనక ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి నాయకులందరికంటే కూడా 75% ప్రజా విశ్వాసంతో అత్యంత బలంగా ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇటీవల జరుగుతున్నటువంటి రాష్ట్రాల ఎన్నికల్లో అయితే కానివ్వండి, ఉప ఎన్నికల్లో అయితే కానివ్వండి, కేరళలో బలమైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పటికీ కూడా 3 ఎమ్మెల్యేలు అలాగే ఎంపీ అయితే కానివ్వండి, మరి సాక్షాత్తు కేరళ రాజధాని అయినటువంటి తిరువనంతపురంలో మున్సిపాలిటీని కైవసం చేసుకుంటూ అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా మనం గమనించినట్టయితే, అలాగే ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఎప్పుడు ఉదయించినటువంటి, ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతకర్త జనసంఘ్ స్థాపించినటువంటి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు అక్కడి నుంచే పుట్టినటువంటి వ్యక్తి, పశ్చిమ బెంగాల్ నుంచి, మరి అటువంటి పశ్చిమ బెంగాల్లో దాదాపు 44 ఏళ్ల తర్వాత పార్టీ అక్కడ జీవం పోసుకుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే ప్రజల విశ్వాసం అనే చూరగొంటంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ విజయాన్ని సాధించిందని చెప్పేసి మనం అనుకోవచ్చు.
1: సార్, అంతర్జాతీయ పరిస్థితులు, ముడి చమురు ధరలు, మార్పులు వంటి కారణాలతో మనకి పెట్రోల్ కానివ్వండి, డీజిల్ ధరలు కానివ్వండి పెరుగుతున్న నేపథ్యంలో సార్, ఈ యొక్క ప్రభావాన్ని తగ్గించేందుకు మనకి ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకుంటున్న నిర్ణయాలను మీరు ఎలాగా విశ్లేషిస్తారు? అలాగే సామాన్య ప్రజలపై భారం తగ్గించేందుకు ఇంకా ఎలాంటి చర్యలు అవసరమని మీరు భావిస్తున్నారు సార్?
0: అంటే ముఖ్యంగా మనం గమనించినట్టయితే గనక సామాన్య ప్రజలకి పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, వీటి ధరల పెరుగుదల అనేది ఖచ్చితంగా ప్రభావితం చేసేది అంశం. దాన్ని ఎవరు కూడా నిరాకరించేటువంటి పరిస్థితి లేదు. అయితే మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే వీటి యొక్క ధరలు కేవలం మన దేశ అంతర్భాగంలో మనం నిర్ణయించే పరిస్థితులు మాత్రమే కావు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశం ఒక అంశం అయితే, అలాగే అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితులు దాదాపు 70% పనిచేస్తాయి. బ్యారల్, క్రూడ్ ఆయిల్ బ్యారల్ ధర ఎలా ప్రభావితం అవుతుంది అనేది అంతర్జాతీయ మార్కెట్లు శాసిస్తాయి. కాబట్టి ఇవాళ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రపంచ గందరగోళం ఏదైతే ఉందో, అటు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ యుద్ధం ఒకవైపు జరుగుతుంటే, మరొక వైపు ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఒకవైపు జరుగుతుంది, అలాగే అమెరికా ప్రభుత్వం సాక్షాత్తు వెనుజులా అధ్యక్షుణ్ణి అక్కడి నుంచి తీసేసి అక్కడ ప్రాక్సీ ప్రభుత్వాన్ని నడపటం, అక్కడ వెనుజులాలో ఉన్నటువంటి ఆయిల్ని భారతదేశం కొనుగోలు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగినటువంటి పరిస్థితుల్లో మనకున్నటువంటి విదేశాంగ మంత్రి జయశంకర్ గారు కూడా స్పష్టంగా తెలియజెప్పడం జరిగింది, భారతీయ పౌరుల యొక్క అవసరం, భారతీయ పౌరుల యొక్క నీడ్ ఏదైతే ఉందో అది ప్రాథమికంగా చేసుకుని దాని పరంగానే మేము సంబంధాలను కొనసాగిస్తాం, మాకు అందులో భాగంగా రష్యా నుంచి గనక మాకు ఆయిల్ నిరంతరం వస్తూ మంచి ప్రైజ్లు వస్తే మేము రష్యా నుంచి కొనుగోలు చేస్తాం, అలాగే మేము కొనుగోలు చేయాలంటే ఇరాన్ నుంచి కొనుగోలు చేస్తాం, కాబట్టి మాకున్నటువంటి అన్ని వనరులు మేము ఉంచుకుంటామని ధైర్యంగా ఇటీవలే మార్కో రూబియో గారు భారతదేశాన్ని సందర్శించిన సందర్భంలో కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు హెచ్చుతగ్గులు అయితే కానివ్వండి, ప్రతి ఒక్క దేశం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారం తగ్గించేందుకు పలు చర్యలు తీసుకుంది. మీరు చూసినట్టయితే ప్రపంచ దేశాల్లో దాదాపు 50% నుంచి 125% వరకు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినాయి. భారతదేశంలో మాత్రం 5 రూపాయల వరకు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరగటం మనం చూసాం. అయితే ఎన్డీఏతర పాలనలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఈ పెట్రోల్, డీజిల్ ధరలు మరింత అధికంగా ఉన్నాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా కొంతమేరకు ఈ ప్రోడక్ట్స్ మీద సుంకాన్ని తగ్గించినట్టయితే గనక అప్పుడు ప్రజలపై భారాన్ని కొంత తగ్గించవచ్చు. కాబట్టి ఈ ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం, అలాగే ఎథనాల్ బ్లెండింగ్ కు ప్రోత్సాహం, మరి ఎలక్ట్రిక్ వాహనాల కింద పిఎం ఎలక్ట్రిక్ వాహన యోజన అనేటువంటి దాని కింద ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం అయితే కానివ్వండి, దేశీయ శక్తి వనరుల్లో వినియోగం

0: అయితే కానివ్వండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విస్తరణ, అంటే ఇటీవల మనం చూసినట్టయితే గనక ఇందులో భాగంగానే సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రపంచంలో కొన్ని దుష్ట శక్తుల నుంచి ఉన్నటువంటి అపాయం ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క కాన్వాయ్ ని కేవలం 2 కార్లుగా ఆయన తగ్గించడం, మరి అది చూసి మిగిలిన రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనం చూసినట్టయితే కూడా ఇక్కడ ప్రభుత్వం వారు కూడా వారి యొక్క కాన్వాయ్ ని తగ్గించుకుంటాం, అలాగే ఇతర నాయకులు కూడా సైకిల్ మీద రావటం కానివ్వండి, అట్లాగే ఎలక్ట్రిక్ వాహనాల మీద అయితే కానివ్వండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ముఖ్యంగా రైలు బస్సు రవాణాన్ని వాడటం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి దీర్ఘకాలంలో ఇంధన దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం అనేది ప్రధాన లక్ష్యంగా మనం చేసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ చర్యను తీసుకుంటుంది.
1: సార్, కార్యక్రమంలో చివరిగా మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించాలనుకునే సందేశం సార్?
0: భారతదేశం అభివృద్ధి పదంలో వేగంగా ముందుకు సాగుతుంది. ఈ అభివృద్ధిలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం కూడా అవసరం. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో అన్నటువంటి సూత్రాన్ని మనం అవలంబించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం మరింత బలపడాలని చెప్పేసి కోరుకుంటూ, మనం ఎటువంటి భేషజాలకు పోకుండా ఎటువంటి విదేశీ శక్తులు కూడా విచ్ఛిన్నకర శక్తులు మన దేశాన్ని విడతీయకూడదని చెప్పేసి చెప్తూ యువత సానుకూల దృక్పథంతో ముందుకు రావాలి. అలాగే ప్రభుత్వం అందిస్తున్నటువంటి అవకాశాలను వినియోగించుకుని కుటుంబం, రాష్ట్రం, దేశం అభివృద్ధికి తోడ్పడాలి. వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ సాధనలో అందరం కలిసి పనిచేద్దాం. ధన్యవాదాలు.
1: సరేనంటే, మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని 12 ఇయర్స్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ కి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు సాయి గారు.
1: ఇంతవరకు 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. అతిథి డాక్టర్ తరుణ్ కాకాని గారు, భారతీయ జనతా పార్టీ శక్తి కేంద్ర ప్రముఖ్, పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్.
2: ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఈనాటి ప్రసారంలో ఉదయం 11 గంటలకు మధురిమ పాత తెలుగు చిత్రగీతాలు వింటారు. 12 గంటల 10 నిమిషాలకు మధుమంజరి, 1 గంట 10 నిమిషాలకు తెలుగు చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 1 గంట 33 నిమిషాలకు మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ఉంటుంది. అంశం తల్లిదండ్రుల నుండి మీరు ఎటువంటి విలువలు నేర్చుకున్నారు, వ్యాఖ్యాత శ్రీమతి డివి మానస. 2 గంటల 31 నిమిషాలకు జానపద రంజని కార్యక్రమంలో మహాభారతంలో కృష్ణుని పుట్టుక శ్రీ పి కృష్ణారావు బృందం వారిచే తప్పెటగుళ్ళు, అనంతరం శ్రీ వై గణేష్ బృందం ఆలపించిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం ప్రసారంలో 7 గంటల 15 నిమిషాలకు వ్యవసాయ పాఠశాలలో ఖరీఫ్ సాగుకు అనువైన వరి రకాలు ఈ అంశంపై మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం గిరిజారాణి గారి ప్రసంగం వింటారు. విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ఆంగ్ల ప్రసంగంలో టుగెదర్ ఫర్ పేరెంట్స్ డాక్టర్ ఎస్ సుష్మారాజ్ గారి ఆంగ్ల ప్రసంగం ప్రసారమవుతుంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం అల్లుళ్ళొస్తున్నారు జాగ్రత్త నాటిక వింటారు. రచన కుమారి సామవేదుల గీతారాణి, నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి, సహకారం శ్రీమతి దువ్వా వెంకటకుమారి. వినండి అల్లుళ్ళొస్తున్నారు నాటిక, అల్లుళ్ళొస్తున్నారు జాగ్రత్త.
1: ఆకాశవాణి అల్లుళ్ళొస్తున్నారు జాగ్రత్త నాటిక. రచన కుమారి సామవేదుల గీతారాణి, నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి, సహకారం శ్రీమతి దువ్వా వెంకటకుమారి. ఇందులో పాత్రలు పాత్రధారులు రామనాథం శ్రీ బి కాశీ విశ్వనాథరావు, మంగ శ్రీమతి ఎన్వి పద్మజ, రాఘవ శ్రీ రాంభట్ల నృసింహశర్మ, పోస్ట్మ్యాన్ మరియు రమేష్ శ్రీ పి కిషోర్ కుమార్, సునీత శ్రీమతి వి వెంకటలక్ష్మి, సుజాత శ్రీమతి టి విజయశ్రీ, డాక్టర్ శ్రీమతి దువ్వా వెంకటకుమారి. వినండి అల్లుళ్ళొస్తున్నారు జాగ్రత్త నాటిక.

0: ఉన్నారో చూస్తుండే.
1: ఎక్కడి నుంచి అయ్యా ఉత్తరం?
0: ఎక్కడి నుంచి అన్నది మాకు అవసరం లేదు. ఎక్కడ మా డ్యూటీ అలాగా
1: మాకు తెలియదు.
0: మాకు తెలియదండి. వచ్చిన
1: ఏంటయ్యా కొడుకుతున్నావు?
0: ఏం లేదు వస్తాను.
1: నిన్ను ఉండమన్నానటయ్యా నీ డ్యూటీ నువ్వు నేర్చుకోవచ్చు. ఆ తర్వాత నేను పోయిన ఇబ్బందులు
0: తీరుబడి ఉన్నప్పుడు రా ముట్టించుకుందాం. అమ్మా ఈ నగర చాలా ఉండే విషయం పారిపోవడం తెచ్చు. వస్తానండి
1: అన్నారు మనిషి. ఏమో మంగతాయారు
2: మంగ అని పిలిస్తే చాలు, అంత బహుమానం మాకెందుకు?
1: పూర్తి పేరుతో పిలిస్తే బహుమానం అంటే మంగ. సరే ఈ ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చిందో చదువు.
2: ఉత్తరం అందుకున్నది మీరు, మీరే చదువుకోవచ్చుగా. ఇక్కడ కూడా ఆధిక్యత ప్రదర్శించాలా?
1: ఆ తలసక్కే నా తిరస్. అప్పుడప్పుడు ఇలా ఉత్తరాలు చదవబట్టే ఇంకా అక్షరాలు మర్చిపోకుండా ఉన్నావు.
2: సర్లేండి, ఆ డంకతీరుడు మాటలు దేనికి గాని ఇవ్వండి చదువుతాను.
1: ఇవ్వనమ్మా నువ్వే వద్దంటున్నావుగా.
2: ఇమ్మంటున్నానుగా. ప్రియమైన బావగారికి చెల్లాయికి మీ అన్నయ్య కాసిన వ్రాయినది. ఏ మా అన్నయ్యనా? ఇంత వయసు వచ్చినా నీకు ఇంకా అన్ని హోదా తరగలేదు.
1: మంగా చంపకు. సరే
0: చదువు
1: వింటా మానేస్తానా?
2: ఉత్తరం వినడానికి మీరు పైగా ఖర్చు చేయక్కర్లేదు. వింటే వినండి, లేకపోతే మానేయండి.
1: అబ్బబ్బా పుట్టింటి మీద
2: ఏగదేమికి? డబ్బులు కావాల్సి వచ్చినప్పుడల్లా మీరు వాళ్తూ ఉంటారుగా.
1: దుఃఖపడతా?
2: అయినా నీళ్ళు అన్నుడు భూతం పారిపోదుగా.
1: ఆ నమ్మకం ఉన్నప్పుడు బాధనదేమిటి చదువు.
2: చెల్లమ్మ అంతా బాగున్నారుగా. బావగారు ఎలా ఉన్నారు? ఇంతకీ విషయం ఏమిటంటే నీకు తెలుసుగా, మనోరాన్ని చూడటానికి వెళ్తున్నట్టు 4వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకి ట్రైన్. నువ్వు క్రమ అనుకోకపోతే భోజనం పట్టుకునిరా, నీ వదిలి రాయమంది. ఇబ్బంది అయితే వద్దు, కానీ నువ్వు బావగారు చేసి రండి. వస్తారుగా?
1: ఉత్తరించారు. ఈ ఎండలో స్టేషన్ కంటే మాతరా సరిగా భోజనాలు ఒకటి.
2: మా వాళ్ళే ఊరికే తినే రకాలు కారు, దానికి రొట్టెలు ఇస్తారు. కాదు మీరు గుంజుతారు. అన్నిదంతా అభిమానం పడేలా ఉండాలి గాని భయపడేలా ఉండకూడదు.
1: అయ్యో రామా, ఇప్పుడు మీ అమ్మని తిట్టేనా కొట్టేనా ఎందుకు అలా మండిపడతావు?
2: ఇంకా అదొక్కటే తక్కువైంది రండి. మీరు ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లి చేశారుగా.
1: తప్పిస్తున్నావా?
2: లేదు, సత్యం చెప్తున్నాను. మీరే స్టేషన్కి రానక్కర్లేదు, వాళ్ళు ఇచ్చినవన్నీ తెచ్చుకు రానక్కర్లే లేదు. నేను వెళ్ళి వస్తాను.
1: అయితే వాళ్ళు మా కోసం చెప్పిన సరుకులను బండిలోనే వెళ్ళిపో. మందా అంత కోపం దీనికి ఇద్దరూ మేడం సరేనా?
2: నిజమా?
1: నిజంలోనే ఎన్ని రకాలు ఏమిటి?
2: మా తను మాత్రం మా బాగా చెప్తారు.
1: రాను నవ్వా అంటే విన్నా కాదు. అయ్యా ఈ బంధువుడికి బుద్ధి లేదు, ఇలా రైలు వెళ్తుంది కదా అని అలా ఉత్తరం రాసి పడేసాం. యువతల వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అన్న ఆలోచన ఉండద్దు.
2: ఎందుకు ఎందుకు అలా తిట్టుకుంటారు? ఇప్పుడేం కష్టపడిపోయారు మీరు? ఆటోలో వెళ్ళు, ఆటోలో
1: వచ్చాం. ₹50 పెట్టుకున్నాడు.
2: ఓ అదా నీ బాధ. మా వాళ్ళ కోసం ₹50 ఖర్చు అయినందుకు తెగ తింటున్నారన్నమాట. మరి వాళ్ళు ఇచ్చిన వస్తువులన్నీ దొరకటండి. ఏటా సరిపడే వస్తువులన్నీ వాళ్ళ దగ్గర గుంజుకుంటున్నారు. వాళ్ళ కోసం ₹50 ఖర్చు అయితే బాధపడిపోతున్నారు. ఏనాడైనా మా అన్నయ్య పిల్లలకు ఆ బిస్కెట్ ప్యాకెట్ కొనిపెట్టారా? అసలు ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి రమ్మని ఆహ్వానించారా? మా వదిన దేవత, అందుకే మీరెన్ని దోచుకుంటున్నా మా తల్లి నోరు విప్పదు.
1: ఏమిటా భాష? దోచుకుంటుకుని నేను జన్మన. మీ ఇంటి అల్లుడు, అల్లుడిని గౌరవించడం మీ వాళ్ళ కర్తవ్యం. మనం ఇచ్చే వస్తుందని వాళ్ళు ఇవ్వకుండా అల్లుడు అన్నా తప్పదుగా.
2: గొప్ప సమర్థనేలేండి, కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు.
1: కాలాలు మూడు.
2: మీకు మీ నవ్వు ఎలా ఉందో గాని నాకు మాత్రం
1: వాస్తున్నా. సరే మీ వాళ్ళని ఏ విధానం గాని ఓ గ్లాసుకు మంచిది కదా.
2: చెప్తాను, తేక చెప్తానా?

0: అస్తమాను ఉత్తరాలు చెప్తావు, వచ్చే చెప్తామండి. మేము రాజ్యాన్ని తీసుకొస్తామండి, వద్దండి చెప్పండి, దగ్గరలో పడేస్తాం.
1: ఆయన మాటలకేం బాబు, పెట్టదు.
0: ఇదిగోనమ్మా వస్తాను.
2: ఎక్కడి నుంచి ఉత్తరం?
1: ఇదిగో చదువుకోండి. మళ్ళీ అందులో తప్పులుంటే ఉత్తరం తెచ్చిన పోస్ట్ మ్యాన్ ని నన్ను కలిసి నిందిస్తారు. మాకెందుకా బాధ?
2: మరీ నన్ను గురన్ని చేసేస్తున్నావు మంగ.
1: కాదా అనుమానమా?
2: సహధర్మచారిణి అంటారు.
1: వద్దు మహాప్రభు, నీ ఆలోచనలు నీ భావాలు వాటిలో సగభాగం నాకు పంచకండి, పాపం చుట్టుకుంటుంది.
2: మంగా నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు.
1: కోర్లో సాల్ట్ వేసుకొస్తాను, కాస్త గట్టిగా చదవండి, నిన్ను తరిస్తాను.
2: అలాగే ఉత్తరం చూస్తే అల్లుడి దగ్గర నుంచి వచ్చినట్టుంది. ఎందుకు ఇలా చవర్లు చదవలేస్తారో? ఓ పాత్రమొక్క రాస్తే పోయా పూజనీయుడైన మామయ్య గారికి బహుమానానికి ఏం తక్కువ లేదు.
1: మధ్యలో కామెంటరీ దేనికి? చదవచ్చుగా.
2: ఇదిగో చదువుతున్నా. ఈ అల్లుడు రమేష్ రాయినది ఏమిటంటే, మొదటి పండిట్టి వెళ్ళి తీరాలని మీ అమ్మాయి దగ్గర పట్టు పడుతున్నారు. రాఘవ ఈ లెటర్ వ్రాయమంటే వ్రాస్తున్నాను. మేము పండుగకి వస్తున్నాం, రిజర్వేషన్ కూడా చేయించుకున్నాం.
1: అమ్మ ఏమిటారు ఏమై దీనికి ఎందుకు లాగుతారు? చూడండి అయ్యో, ఈ మనిషి ఏంటి ఇలా విరుచు పడిపోయారు? చూడండి చూడండి, ఏమిటండి ఇలా పడిపోయారు? ఏముంది మీకు?
2: అల్లుళ్ళిద్దరు పండుగకు వస్తారట మంగా.
1: అబ్బా అల్లుళ్ళు వస్తున్నారన్న వార్త చదివి మోర్చిపోయారా? వినటానికి నాకే సిగ్గుగా ఉంది. ఇలాంటి బుద్ధి ఉన్నప్పుడు పెళ్లి ఎప్పుడు చూసుకున్నారు? ఏ కాకలా ఉండాల్సింది.
2: నేను అసలే అడిగి చస్తుంటే మీ జట్టు కొడుకులు ఒకటి ఇప్పుడు అల్లుడు పంపిస్తే రావడం అంటే మాటలా? పెద్దలుడు పెళ్ళిలో ఎంత గొడవ పెట్టాడు. పూరిలో ఉప్మాని వాడని చెడుగుడు అడిగాడు. ఇక చిన్నడు ఫ్రెండ్స్ అంతా పారి నుంచి వచ్చారని చెప్పి పెద్ద హోటల్లో రూమ్ బుక్ చేయించాడు. మొదటి పండుగకు వస్తున్నారు, ఏం పోతారు ఏంటో. ఓహో నాకు ఆడపిల్లలు ఎందుకు ఇచ్చారయ్యా? మగపిల్లలు ఇవ్వాల్సింది.
1: అప్పుడు కోడళ్ళ పుట్టింటి వాళ్ళని కాల్చుకు తినరు? ట్రీట్మెంట్ అంటే ఇదేనేమో. దేవుడు కొన్ని నెలే చేస్తానండి. గుర్తుందా నీకు మొదటి పండుగకి నీ అత్తవారి దగ్గర ఏం తీసుకున్నారో?
2: మంగా ఇప్పుడు అవన్నీ అవసరమా? వెళ్ళు, ఏమి నీ పండిస్తూ తల్లిలో నన్ను చంపకు.
1: సర్లేండి, మాకెందుకు? అల్లుళ్ళు వస్తున్నారు, జాగ్రత్త.
2: అద్భుత ప్రయాణాలు ఏదో ఆశ్చర్యంగా వాళ్ళిద్దరు వచ్చి ఏం కోరుతారో ఏమో నాకు ఎందుకు ఇస్తుంటారు.
1: ఏమిటి అల్లుళ్ళ ప్రయాణం వాయిదా పడితే బాగుండునని ఆలోచిస్తున్నారా? లాభం లేదు, రిజర్వేషన్ కూడా అయిపోయింది. ఇంకా మిగిలింది వాళ్ళు రావడం, కోరికలు చెప్తా చెప్పడం.
2: నాకు వేరే శత్రువు లేదు, నా భార్యే నా శత్రువు. అని మగ వాళ్ళు ఏం కోరుతారంటారు? ఊపిస్తావేమోనని.
1: మీరు మొదటి పండక్కి ఏం అడిగారో గుర్తు తెచ్చుకోండి.
2: ఏం అడిగాను? ఒక చైన్ కావాలన్నా. నేను
1: అంతేగా, ఇప్పుడు మీ అల్లుళ్ళు గోల్డ్ ఓల్డ్ మోడల్ అని ఇంకేదైనా అడగచ్చు.
2: అడగకుండా ఉంటే ఎంత బాగుండును.
1: అడగకుండా ఎలా ఉంటారు అల్లుళ్ళు? అయ్యే సరేండి, ఇప్పటి నుంచి మీరు బీపీ దేనికి పెంచుకోవడం లేవండి. మీకు ఇష్టమైన వంకాయ పచ్చికారం చేశాను.
2: నాకు తిండి తినడం లేదు మంగా.

0: బయట ఆటో ఆగి తప్పి అది వచ్చేస్తున్నారు.
1: ఇప్పుడే చేయకండి, అదిగో వచ్చేస్తున్నారు.
0: అంత సూట్ కేసులతో దిగుతున్నారు. ఈ అన్నాడు మాత్రం వేస్తారు ఏంటో.
1: బాగోదు అమ్మ తమకు సుజాత రండమ్మా. బాబు రమేష్ తాగవా రండి.
2: ఏం మాయా బాగున్నారా?
0: ఎప్పటిదాకా బాగున్నా.
2: అంటే మేము వచ్చాం కాబట్టి బాగున్నారా మాయా?
0: అంటే అది ఏం లేదయ్యా. తల్లి సుమతి సుజాత ప్రయాణం బాగా జరిగిందా? ఎక్కడ రిజర్వేషన్ చేసుకున్నారమ్మా?
1: ఆపండి, వాళ్ళు ఇంకా లోపలికే రాలేదు. అప్పుడు ఎప్పుడు ప్రయాణం అని అడుగుతారా?

0: కథ కాదు. రండమ్మా, ఎప్పుడు తిన్నారో ఏమో, గొప్ప గొప్ప స్నానాలు కానిస్తే భోజనం చేసేద్దాం.
1: అలాగే అత్తయ్య, నేను రమేష్ నెల నాళ్ళు సెలవు పెట్టేశాం, ఇక మనకి కబుర్లే కబుర్లా.
0: కొంచెం గుంపు తగ్గించండి, వాళ్ళు ఉంటే బాగుండదు.
2: మామగారు ఇచ్చే నెలలాగా ఇది బాగుందా?
0: అయ్యో పాపం, మర్చిపోయారా? పిల్లలకి వేసవి సెలవులు ఇవ్వగానే మీరు సెలవు పెట్టి అత్తవారితో చిత్త వేసేవారు.
2: అది జరిగిపోయింది మంగా.
0: ఇది జరుగుతోంది. అమ్మా సుమతి, సుజాత, మీ సూట్ కేసులు మీ గదుల్లో పెట్టుకోండి.
1: అత్తయ్య, ఈ నెలలు మీరు వంటలో అదరగొట్టేయాలి.
3: చూడండి, మీ అమ్మాయి చేతి వంటలు తిని ఎలాగైపోయాము.
4: చూడమ్మా, ఆయన ఎలా వెటకారుస్తున్నారు.
0: సర్లేదా సుమతి, అబ్బాయి ఏదో సరదా కంటే అలా ఉడుక్కుంటారేమిటి.
5: అక్క, అమ్మా అల్లుల పార్టీలో చేరిపోయింది, నాన్నగారు మా పార్టీ. ఏమన్నా
1: ఏం చేస్తున్నారు?
2: ఏమి లేదు రాఘవా, పక్కులు రాస్తున్నాను. అవును, ఇంటి నలుగురు కలిసి వచ్చారు.
4: మీతో వాళ్ళు ఏదో మాట్లాడతారు నాన్న.
2: నాతో ఏం మాట్లాడతారు సుజాత? అమ్మ లేదా?
4: సరుకుంది నాన్నగారు, అయినా మీ అమ్మతో చెప్పే విషయం కాదు, మీతోనే చెప్పాలి.
2: నాతో చెప్పాల్సిన విషయమా?
1: ఏమిటి సుమతి?
4: పండుగ వెళ్ళిపోయింది, అయినా మీరు ఏం మాట్లాడలేదు, అందుకే వాళ్ళే మాట్లాడాలనుకుంటున్నారు.
1: ఏం చూసిన సుమతి? అదే మామయ్య గారు, మొదటి పండుగకి మీరు ఇచ్చే కానుక గురించి మీరా ఆ టాపిక్ తీసుకురాలేదు.
2: అది అది మీకు భక్తులు పెడదాం అనుకుంటున్నానయ్యా.
1: బట్టలు బట్టలు అది ఎలా చూస్తారుగా? మొదటి పండుగ కట్నం గురించి మేము అడుగుతున్నాం.
2: ఇంకా ఈ కాలంలో కష్టాలు ఏమి చెయ్యాలి?
1: అంటే మీ కాలంలో పుచ్చుకున్నప్పుడు మరి మా కాలంలో ఉండదు అమ్మ. ఏం కదా, నేనే మాట్లాడుతున్నాను, నేను చెప్పలే.
3: ఎందుకు చెప్పండి అమ్మా?
1: మామయ్య గారు మా ఆఫీసులో ముగ్గురిని ఫారెన్ పంపడానికి సెలెక్ట్ చేశారు, అందులో నేను మొదటి వాడిని. పోతే 3 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాలట. ఈ అవకాశం చేయగారిపోతే జీవితమే వేస్ట్. ఆ డబ్బు మీరు ఇస్తారన్న పెద్ద ఆశతో ఉన్నాం.
2: 3 లక్షలు?
1: అవును మామయ్య. మరి రాఘవికి నాకు ఇవ్వకపోతే నేను పెద్దగా బాధపడను, కానీ మీ అమ్మాయి సుమతి కుళ్ళి కుళ్ళి అడుగుతుంది, తనకి ఇంట్లో బోర్ కొడుతుందట. మీరు 3 లక్షలు ఇస్తే బిజినెస్ పెడుతుందట.
3: ఆయన అమెరికాలో వచ్చాడు, నువ్వు బిజినెస్ పెడతావు బాగానే ఉంది. కానీ నా దగ్గర 6 లక్షలు
1: నీ దగ్గర లేకపోతే నేను మామయ్య మీ బావగారి దగ్గర ఉందిగా తీసుకోండి. మీరు ఆ ఇంటి అల్లుడు, ఆ పవర్ ఉపయోగించండి. ఎవరి కోసం ఇది ఇవ్వరు
2: రాఘవా, వాళ్ళు ఇస్తారేమో నేను తీసుకోను.
1: మీ అల్లుళ్ళ కోసం మామయ్య
2: అందుకే తీసుకోండి రమేష్.
4: ఏమన్నా తీసుకుంటే తప్పే, వాళ్ళ దగ్గర చాలా డబ్బుంది.
2: ఉంటే తీసుకోవాలి అసలు. మీ చదువులన్నీ మీ చెల్లెళ్ళని వాళ్ళ దగ్గర చాలా దోచుకున్నాను, ఇంకా తీసుకోవటం
1: మర్యాద కాదు. మామయ్య, మీరు ఆలోచించాల్సింది మీ మర్యాద గురించి కాదు, మీ కన్న కూతుళ్ళ మర్యాద గురించి, మీ గురించి. వాళ్ళకి రాఘవా,
2: బాగానే ఉన్నారుగా.
1: బాగానే ఉన్నారా? ఉన్నారు, కానీ ఇప్పుడు ఉంటారు. మీరు నేను అడిగిన 6 లక్షలు ఇవ్వకపోతే వాళ్ళు మా దగ్గర ఉండరు శాశ్వతంగా. శాశ్వతంగా మీ దగ్గర ఉంటారు రాఘవా. ఏం చెయ్యా, ఇది ఇద్దరూ పెద్ద పెద్ద చదువులు చదివారు, ఇదేనా మీ సంస్థ?
3: మాయ, మా భవిష్యత్తు గురించి మీకు ఆలోచన లేనప్పుడు మాకెందుకు సంస్కారాలు నమస్కారాలు?
2: రమేష్ దారుణంగా మాట్లాడుతున్నారయ్యా. మొదటి పండుగకి మీరు ఏ గొలుసులో వాటిలో కోరుతారని అడుగుతున్నాను. ఇలా లక్షలు లక్షలు కావాలంటే ఎలా ఇచ్చేది?
1: ఇవ్వగలరు, కానీ ఇవ్వరు.
3: అవును,
1: ఇవ్వలేరు.
3: అందుకే మీ అమ్మాయిని మీ కళ్ళ ముందే ఉంచుకోండి. రాఘవా, పదవి పదమల.
4: అయ్యో నాన్న, ఏమిటి ఈ మంటి పట్టుదల? మీ కూతుర్ని తుఫం కూడా వద్దా మీకు? ఈ అవమానం కన్నా మంచి ఆటం మంచిది.
2: మీకు చేతులు దండం పెడతాను, నా పిల్లలు సమయం చేయకండి. వెళ్ళకండి రమేష్. బాబు రాఘవ, ఆగండి ఆగండి. అమ్మా అమ్మా అమ్మా,
4: రండి. ఎందుకు ఎలా అంటారు? అయ్యో బాబు, మీ మామూలు చనిపోయారు.
2: మామూలు
4: దేవుడా
2: మామూలు.

0: నీ నాన్నగారు కేటల్ వెళ్ళి తెలియచ్చింది నాకు. అది అది ఏమండి అలా నిలబడతారు, వెళ్ళి డాక్టర్ తీసుకురండి. నాన్న నాన్న ఏమైందండి మీకు, కళ్ళు తెరవండి. నాన్న నేను మీ ముగ్గురు కూతురు సుజాతను నాన్న, కళ్ళు తెరవండి నాన్న, కళ్ళు తెరవండి.
1: డాక్టర్ రండి, మా నాన్నగారు హఠాత్తుగా పడితే ఎంత తీసినా పడదా. సరే
2: మీరందరూ కొద్దిగా పక్కన జరగండి, ఆయనకు గాలాడాలి. ఓకే కంగారు పడకండి.
0: నాన్నగారు నాన్నగారు.

0: పేరుకని ఏమైనా వచ్చిందా?
1: అది ఏం లేదు మందా, ఆ విషయం రాత్రి మర్చిపోయాను.
0: మరెందుకండి లో లో అంటూ అంత కేకలు వేశారు? నాకు తెలుసు ఏదో పిడకనే వచ్చింది.
1: అదే అదేం లేదు మళ్ళా, అది కరే కానీ వాస్తవం బోధపడ్డట్టు అయింది. నా కథ నాకు లెసన్గా అనిపించింది. కళ్ళు తెలిసేసరికి
0: నీ మాటలు నాకే అర్థం కావడం లేదు.
1: మళ్ళా నేను ఈ వేళను చాలా బాధపెట్టాను కదా, అల్లుడు నన్ను తలపొగడుతూ వాళ్ళ దగ్గర చాలా కోరుకున్నాను.
0: ఇప్పుడు ఎందుకండి అవన్నీ?
1: లేదు మంగా, నా అల్లుడు వస్తున్నారంటే టెన్షన్ పడ్డని నా అత్తమామని ఎన్నిసార్లు టెన్షన్ గురిచేశాను. ఆడపిల్లల చదువుడు పని పెళ్లి పని ఎంత డబ్బు తీసుకున్నాను అది చాలా ఇంకా మీ అన్నీ పీడించాను పీడిస్తూ వచ్చాను. అల్లుడంటే అపురూపంగా ఉండాలి కానీ అల్లుడు వస్తున్నారు జాగ్రత్తని బంధపడకూడదు.
0: పోనీలండి, ఎందుకు అలా బాధపడతారు? వాళ్ళకు ఉంది కాబట్టి ఇచ్చారు. వాళ్ళెప్పుడూ మిమ్మల్ని తప్పుగా అనుకోలేదు.
1: అది వాళ్ళ సంస్కారం అందా, వాళ్ళ దగ్గర తీసుకున్నానే కానీ మీ అన్నయ్య పిల్లలకి ఏనాడు ఓ రూపాయి చేతులు కట్టలేదు. మొన్నటికి మొన్న మనవరాన్ని చూడటానికి వెళ్తుంటే వాళ్ళ దగ్గర అన్నీ తీసుకున్నారు కానీ ఆ పసిదానికి ఇవ్వడానికి ఓ 10 రూపాయలు ఇవ్వలేదు. ఇది నాకు సంస్కారం.
0: అయ్యో ఏంటండి ఆ మాటలు? అయినా ఇవాళ మీరు ఎందుకులా మాట్లాడుతున్నారు? వదిలేయండి, ఆ విషయం మీకు మర్చిపోండి.
1: సాక్ష్యం కావటం లేదు మళ్ళా. నేను అయ్యుణ్ణి అన్న ఒకే ఒక భావంతో మీ నాన్నగారిని అన్నయ్యని చాలా సార్లు బాధ పెట్టారు.
0: పోనీలండి, వాళ్ళకు ఉన్నారు కాబట్టి ఇచ్చారు. మీరు బాధపడకండి, నేటి దగ్గర నుంచి తెగ బాధపడుతున్నారు. మీరు ఇంతలా బాధపడ్డం నేను చూడలేదు. టీవీ పెట్టుకు చూస్తుండండి, అంత పూర్తి కావస్తుంది. ఇద్దరం సరదాగా కబ్బుని చెప్పుకుంటూ తిందాం.
1: సరే కానీ వాడు ఏది అడిగితే అది ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. ఏం చేస్తాం? అంత పిల్లల
0: తండ్రి మీరేదేదో ఊహించుకొని బాధపడుతున్నారు. మన అల్లుళ్ళు చాలా మంచివాళ్ళు, ఆ నమ్మకం నాకుంది. వెళ్ళి లెటర్ తీసుకోండి.
2: ఇదిగోండి రామారావు గారు లెటర్.
1: ఏమయ్యా మూర్తి, బాగున్నావా?
2: సార్ మళ్ళీ చేతిలో పడ్డాం. ఈ రోజు మరో ఇంటికి లేకపోతే
1: ఏంటయ్యా నా మాటలతో నీ టైం వేస్ట్ చేస్తున్నాను అనుకుంటున్నావా? లేదులే ఇల్లు
2: ఇదిగో సార్. అమ్మయ్యా
1: ఎందులో వచ్చావు? మజ్జిగ తాగి వెళ్తావా?
2: వద్దు సార్, వెళ్తానండి.
0: ఎక్కడి నుంచో ఉత్తరం?
1: ఇంకెక్కడి నుంచి? అల్లుడి దగ్గర నుంచే. ఇంకా బయలుదేరుతారు కదూ పండక్కి, ఏం కావాలో రాసుకుంటారు.
0: ఎందుకు ఊహాగానాలు? ముందు చదవండి.
1: చదువుతున్నాడంగా. ప్రియమయ్యన మామయ్య గారికి, అత్తయ్య గారికి, మీ అల్లుడు రమేష్ రాసల వ్రాయినది. మేము 11వ తారీఖు నాటికి రిజర్వేషన్ చేయించుకున్నాం. రిటర్న్ రిజర్వేషన్ కూడా 16వ తారీఖు అయిపోయింది.

0: padre dice, sí, yo te entiendo.
1: Chavaldi, ¿viene acá, cabra? Mire, amarga, la leer cuerna es verdad, mis hermanos. ¿Mali, bien, catense?
0: Bien, bien, amiga, saluda. Acá le dice, no, tanto, mi niño hace llegar, amo, aún la suma, ya gracias, han cambiado algo. Mi niño, ¿por qué no lo sé, a la cabra, cabra? Me lo hace. Antes de mundo, la vacuna. నేను పోని ఆడంబరాలు మర్యాదలు ఇలాంటివే మన మధ్య ఉండకూడదు. ఉన్న 4 రోజులు సరదాగా గడిపేద్దాం. అత్తయ్య గారిని వంట పోయే దగ్గర కూర్చోపెట్టాం. మేము కూడా హెల్ప్ చేస్తాం. మా కోసం మీరు కనీసం కొత్త బట్టలు తీసినా మేము ఒప్పుకోం అన్నట్టు రాఘవ మీ కోసం మంచి వాక్య కొన్నారు. ఇంకా చాలా తీసుకున్నాం. అన్నీ మీకోసం అత్తయ్య గారి కోసం ఉంటాం. త్వరలో కలుద్దాం. ఇట్టు మీ అల్లుళ్ళు రమేష్ రాఘవ. అది వీళ్ళనంత అపార్థం చేసుకున్నాను. వీడు నాలకు స్వార్థపరులు కాదు. నా అదృష్టం, నా అల్లుళ్ళు దేవుళ్ళు.
1: అన్నయ్య, ఇప్పటికి వీటి టెన్షన్ తగ్గినట్టుంది. ముఖం కూడా వెలిగిపోతుంది.
0: అవును మంగ, రాత్రి వచ్చిన కలిపి ఇదంతా విరుద్ధంగా ఉంది. మంగ, ఈ పండక్కి మీ అన్నయ్య వారిని కూడా అమర్పించాం.
1: అవునా? నిజమే?
0: అవును మంగ, స్వార్థపరుణ్ణి వాళ్ళని దోచుకున్నానే కాని వాళ్ళకి ఏనాడు ఏది ఇవ్వలేదు. మీ అన్నయ్య మనవగారికి ఒక బంగారు గొలుసు చేయిస్తాం. మన ఇద్దరం వెళ్ళి ఆ పాపకు ఆ గొలుసు ఇచ్చి వద్దాం. అంతేకాదు మీ అన్నయ్యకి వదిలికి అందరికీ మంచి బట్టలు పొందాం.
1: చాలా సంతోషం అండి. ఓ కళ మీలో ఓ మంచి అల్లుడు బయటకు తీసింది.
0: చాలా ఆలస్యంగా జరిగింది మంగ. అల్లుళ్ళు వస్తున్నారు జాగ్రత్త అని ఏ అస్తమానంలో భయపడేలా ప్రవర్తించకుండా అల్లుళ్ళు ఉంటే బాగుంటుంది. ఇదే ఆ దైవాన్ని నేను కోరుకుంటాను.
2: ఇంతవరకు అల్లుళ్ళొస్తున్నారు జాగ్రత్త నాటికి విన్నారు. రచన కుమారి సామవేదల గీతారాణి. ఇందులో పాత్రలు పాత్రధారులు రామనాథం శ్రీ బి కాశీ విశ్వనాథరావు, మంగ శ్రీమతి ఎన్వి పద్మజ, రాఘవ శ్రీ రాంభట్ల నృసింహశర్మ, పోస్ట్మ్యాన్ మరియు రమేష్ శ్రీ పి కిషోర్ కుమార్, సునీత శ్రీమతి వి వెంకటలక్ష్మి, సుజాత శ్రీమతి టి విజయశ్రీ, డాక్టర్ శ్రీమతి దువ్వా వెంకటకుమారి. నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి, సహకారం శ్రీమతి దువ్వా వెంకటకుమారి, సాంకేతిక సహకారం శ్రీ మండపాక రవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణ.
3: మీరింతవరకు అలనాటి ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం అల్లుళ్ళొస్తున్నారు జాగ్రత్త నాటిక విన్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం. అల్లుళ్ళొస్తున్నారు జాగ్రత్త చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించినది.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధురిమ డాక్టర్ చక్రవర్తి చిత్రం నుండి పి. సుశీల గానం చేసిన గీతంతో

ఒక రాధ, ఇద్దరు కృష్ణులు. చిత్రగీతం వింటున్నారు. గానం జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జతగా.

మధురిమలో తుదిగా ఎస్ జానకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జంట కంఠాలలో ఈ గానం చిత్రం ఇంటింటి రామాయణం.

మధురిమ విన్నారు. మధుమంజరిలో మరిన్ని పాటలు ఇదే ప్రసారంలో 12:10 వినొచ్చు. ఇంకొన్ని పాటలు 1:10 కూడా. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, NCERT ప్రాయోజిత కార్యక్రమం.

సింధూర పువ్వు చిత్రం నుండి. చిత్ర, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నారు. చిన్ననాటి స్నేహితులు ఈ చిత్రం నుండి. పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జంట కంఠాలలో ఈ పాట.

0: మధుమంజరిలో కడపడి పాట వింటున్నారు. మరికొన్ని గీతాలు 1:10 వినొచ్చు. సమయం 12:30 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ వార్తా ప్రసారం తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ అధ్యక్షుడు యోమి నాంగ్ హలాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మర్లెస్తో సమావేశమవుతారు. వ్యవసాయానికి సంబంధించి రైతులకు తాజా సమాచారం అందించే ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈవేళ ప్రారంభిస్తారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఈవేళ వెలువడింది. ఐపీఎల్ క్రికెట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ని ఓడించి వరుసగా 2వ టైటిల్ గెలుచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మయన్మార్ అధ్యక్షుడు యూమి నాంగ్ హ్లాయింగ్ మధ్య ఈరోజు న్యూఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపైన ప్రస్తుతం ఈ చర్చలు సాగుతున్నాయి. భద్రత కనెక్టివిటీతో సహా మయన్మార్ భారత్ మధ్య ఉన్న అన్ని రకాల ద్వైపాక్షిక సంబంధాలు ఈ చర్చల సందర్భంగా ప్రస్తావనకు వస్తాయి. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం మయన్మార్ అధ్యక్షుడు శనివారం బీహార్లోని గయాకు చేరుకున్నారు. ఆయన వెంట పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చింది. ప్రస్తుత పదవిలో భారతదేశానికి రావడం ఇదే మొదటిసారి. మయన్మార్ అధ్యక్షుడు వ్యాపార పారిశ్రామిక రంగాల ప్రముఖులతో చర్చలు, క్షేత్రస్థాయి పరిశీలనల కోసం రేపు ముంబై వెడతారు. ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమవుతారు. జాతీయ రాజధానిలోని రాయ్పిథోడా సాంస్కృతిక సముదాయంలో ఏర్పాటు చేసిన ది లైట్ అండ్ ద లోటస్ రెలిక్స్ ఆఫ్ ద అవేకెండ్ వన్ అనే ప్రదర్శన కూడా ఆయన సందర్శిస్తారు. గౌతమ బుద్ధుడికి సంబంధించిన పవిత్రమైన పిప్రాహ్వావశేషాలతో పాటు వాటితో ముడిపడి ఉన్న అత్యంత ముఖ్యమైన పురాతన వస్తువులను ఈ ప్రదర్శనలో ఉంచుతారు. భారతదేశానికి చెందిన నైబర్హుడ్ ఫస్ట్ యాక్ట్ ఈస్ట్ మహాసాగర్ విధానాల్లో మయన్మార్ కీలక స్థానంలో ఉంది. అధ్యక్షుడు యూమి నాంగ్ హ్లాయింగ్ అధికార భారత పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్న బహుముఖ సంబంధాలు మరింత బలోపేతం చేయడంతో పాటు మరింత విస్తరణకు దోహదం చేస్తుంది.

రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రెండవ భారత్ ఆస్ట్రేలియా రక్షణ మంత్రుల చర్చలకు సంయుక్తంగా అధ్యక్షత వహిస్తారు. ఈ చర్చల సందర్భంగా రక్షణ భద్రతా రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడం, ఉమ్మడి సైనిక సామర్థ్యాలను మెరుగుపరచడం, ఉమ్మడి అభివృద్ధి, సంయుక్త ఉత్పాదన అవకాశాలతో కూడిన పారిశ్రామిక భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై కూడా ప్రధానంగా దృష్టి సారిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని, వ్యూహాత్మక విశ్వాసాన్ని సహకారాన్ని పెంచుతుందని, హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం భద్రతను ప్రోత్సహిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సుప్రీంకోర్టుకు కొత్తగా 5 న్యాయమూర్తులు నియమితులయ్యారు. దీంతో భారత ప్రధాన న్యాయమూర్తితో కలిపి అత్యున్నత న్యాయస్థానంలో పనిచేసే న్యాయమూర్తుల సంఖ్య 37 చేరుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు 5 కొత్త న్యాయమూర్తులను నియమించారని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సోషల్ మీడియాలో తెలియజేశారు. పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీల్ నాగు, బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ సచ్దేవా, జమ్మూ కాశ్మీర్ లదాఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ పల్లీలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించినట్లు న్యాయమంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో వెల్లడించారు. సీనియర్ అడ్వకేట్ వెంకట సుబ్రమణి మోహన్ కూడా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి సుప్రీంకోర్టులో మంజూరైన న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37 పెంచేలాగా చట్టాన్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం గత నెలలో ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్లో ఈరోజు మంత్రివర్గాన్ని విస్తరించారు. కోల్కతా లోక్భవన్లో జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో 35 కొత్త మంత్రులు ప్రమాణం చేశారు. కొత్తగా ఎంపికైన మంత్రిమండలి సభ్యులతో గవర్నర్ ఆర్ఎన్ రవి పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. కొత్త మంత్రులు రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో అనుభవజ్ఞులైన శాసనసభ్యులతో పాటు మొదటిసారి మంత్రి పదవి చేపట్టిన వారు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి సువేందు అధికారితో పాటు పలువురు సీనియర్ రాజకీయ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కొత్తగా చేరిన మంత్రులకు శాఖలను త్వరలో కేటాయించే అవకాశం ఉంది. ఈరోజు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో స్వపన్ దాస్ గుప్తా, అర్జున్ సింగ్, పాపస్ రాయ్, శంకర్ ఘోష్ తదితరులు ఉన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు మధ్యప్రదేశ్లోని రజన్ జిల్లా నుంచి ఖేత్ బచావ్ అభియాన్ ప్రారంభిస్తారు. నెల రోజుల పాటు సాగే ఈ ప్రచార కార్యక్రమం 30 వరకు కొనసాగుతుంది. ఎరువుల సమతూకంతో విచక్షణాయుతమైన వినియోగం, వాతావరణంలో సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రైతులకు సకాలంలో సలహాలు అందించడం, పంచాయతీ స్థాయిలో చురుకైన భాగస్వామ్యం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను నేరుగా గ్రామాలకు చేరవేయడంపై ఈ ప్రచారం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ప్రచారం ప్రారంభానికి ముందు ఇందులో భాగస్వాములు కావాలని కోరుతూ శివరాజ్ సింగ్ చౌహాన్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. కేంద్ర మంత్రులను, ఇతర ప్రజాప్రతినిధులను కూడా విజ్ఞప్తి చేశారు. కృషి విజ్ఞాన కేంద్రాలు, ఐసీఏఆర్ సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ వ్యవసాయ అధికారులతో వర్చువల్ విధానంలో కూడా కేంద్ర వ్యవసాయ మంత్రి సంభాషించారు. 10 నుంచి 24 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు విడుదలైంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక నుండి చేరి 4 స్థానాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుండి చెరో 3 స్థానాలు, జార్ఖండ్ నుంచి 2 స్థానాలు, అలాగే మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుంచి చెరొక స్థానానికి ఈ నెల 18 తేదీన పోలింగ్ జరగనుంది. మాజీ ప్రధానమంత్రి జేడీఎస్ నేత హెచ్డి దేవెగౌడ, కేంద్ర మంత్రులు బీజేపీ నాయకులు జార్జ్ కురియన్, రవ్నీత్ సింగ్, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ నెలతో తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకునే సభ్యుల్లో ఉన్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిషా రాష్ట్రాల్లో చెరొక స్థానానికి రాజ్యసభ ఉప ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఈవేళ విడుదలైంది. ఇటీవల రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్ర అజిత్ పవార్, తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే ఎంపీ సివి షణ్ముగం రాజీనామా చేయడంతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి. ప్రముఖ గాయని సుమన్ కళ్యాణ్పూర్ నిన్న ముంబైలోని ఆమె నివాసంలో కన్నుమూశారు. ఆమె వయసు 89. అప్పటి బ్రిటిష్ భారతదేశంలో భాగమైన ప్రస్తుత బంగ్లాదేశ్లోని ఢాకాలో 1937 జనవరి 28 తేదీన జన్మించిన సుమన్ కళ్యాణ్పూర్ 1950 దశకాల మధ్యకాలంలో హిందీ చిత్రసీమలో రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత ప్రముఖ సంగీత దర్శకులు, గాయకులు, ముఖ్యంగా మొహమ్మద్ రఫీతో కలిసి వందలాది పాటలను

లతా మంగేష్కర్ స్వరంతో దగ్గర పోలికొన్నప్పటికీ సుమన్ కళ్యాణ్పూర్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. సుమన్ కళ్యాణ్పూర్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. పీఎం స్వనిధి పథకం నేటితో 6 ఏళ్లు పూర్తి చేసుకుంది. గ్యారంటీ లేని రుణాలు ఆర్థిక సమూహీకరణ వృద్ధికి కొత్త అవకాశాలు కల్పించడం ద్వారా పీఎం స్వనిధి పథకం అసంఖ్యాకమైన వీధి వ్యాపారుల జీవితాలను మార్చివేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని కొనియాడారు. విశ్వాసం గౌరవం సలక్షణమైన సాధికారతకు చిహ్నమని మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 2020లో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 12 లక్షలకు పైగా రుణాలను పీఎం స్వనిధి పథకం కింద పంపిణీ చేశారు. గత 6 ఏళ్లలో లక్షలాది మంది వీధి వ్యాపారులు సులభంగా రుణాలు పొందేందుకు పీఎం స్వనిధి తోడ్పడింది. మయన్మార్లోని నామ్కామ్ టౌన్షిప్ పరిధిలోని కాంగ్టూప్ గ్రామంలో జరిగిన శక్తివంతమైన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 55కి చేరుకుంది. నిన్న జరిగిన ఈ పేలుళ్లలో మరో 70 మందికి పైగా గాయపడ్డారు. గనుల తవ్వకం కోసం నిల్వ ఉంచినట్లుగా భావిస్తున్న పేలుడు పదార్థాలు ప్రమాదవశాత్తు పేలడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి 100కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని, గ్రామం అంతా పేలుడు ప్రభావానికి గురైందని స్థానిక వార్తా సంస్థలు తెలియజేశాయి. ఐపీఎల్ క్రికెట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా 2వ ఏడాది కూడా ఐపీఎల్ టైటిల్ను కైవసం చేసుకుంది. నిన్న రాత్రి అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటన్స్ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఈ టైటిల్ను స్వాధీనం చేసుకుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ అధ్యక్షుడు యూమిన్ నాంగ్ లాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లిస్ ఈరోజు సంయుక్త సమావేశం జరుపుతారు. వ్యవసాయానికి సంబంధించి రైతులకు తాజా సమాచారం అందించే ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ప్రారంభిస్తారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఈరోజు వెలువడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ క్రికెట్ టైటిల్ను గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

आकाशवाणी కార్మికుల కార్యక్రమం.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ముందుగా పని ప్రదేశాలలో కార్మికులకు వచ్చే COPD సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశంపై డాక్టర్ శ్రీకంఠి రఘు గారితో పరిచయం వింటారు.
1: డాక్టర్ శ్రీకంఠి రఘు గారు నమస్కారం అండి.
2: ఆకాశవాణి శ్రోతలకి నమస్కారం అండి.
1: డాక్టర్ శ్రీకంఠి రఘు గారు, మీరు గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ చెస్ట్ అండ్ కమ్యూనికబుల్ డిజీజెస్ సూపరింటెండెంట్గాను, గుంటూరు మెడికల్ కాలేజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్ ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గాను బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే ఊపిరితిత్తుల లేదా శ్వాసకోశ సంబంధ వ్యాధుల వైద్య నిపుణులు అని అంటారు డాక్టర్గా.
2: అవునండి.
1: పల్మనాలజిస్ట్, చెస్ట్ ఫిజిషియన్, చెస్ట్ స్పెషలిస్ట్ ఇలాంటి పేర్లతో పిలుస్తారు.
2: ఇంగ్లీష్లో రకరకాల పేర్లను, తెలుగులో ఊపిరితిత్తుల వైద్య నిపుణులు అంటాం.
1: అది డాక్టర్ గారు. అయితే డాక్టర్ గారు, ఊపిరితిత్తుల వ్యాధుల్లో అత్యంత ముఖ్యమైన వాటిల్లో ఒకటైనటువంటి COPD ఈ వ్యాధి నవంబర్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ COPD డే అని జరుపుకుంటుంటాము.
2: అవునండి.
1: అంటే మిగిలిన ఆరోగ్య దినోత్సవాల్లాగానే
2: ప్రతి జబ్బుకి మనం ఒక అవగాహన కోసమనే ఒక సంవత్సరంలో ఒకరోజు దానికి ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇచ్చి జరుపుకోవడం జరుగుతున్నది. అట్లాగే మనకి COPDకి ప్రతి సంవత్సరము 3వ బుధవారం వరల్డ్ COPD డేగా నిర్ధారించడం జరిగింది. సో దానివల్ల మనకి ఈ సంవత్సరం నవంబర్ 19న COPD డే రావడం జరిగింది.

0: అండి.
1: అయితే మరి ఈ సంవత్సరం వాళ్ళు ఏదో ఒక నినాదం ఇచ్చి ఉంటారు కదా ప్రతి సంవత్సరం?
0: అంటే ప్రతి సంవత్సరం మనకి అవగాహన కల్పించడం కోసం ఒక నినాదం అంటే ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఈ సంవత్సరం మనకి ఇచ్చినటువంటి నినాదం ఏంటంటే ఆయాసము ఉంటే COPD అని మనము దాని గురించి తెలుసుకోవటము, దాని గురించి అవగాహన పెంచుకోవటము, దాని గురించి సమాచారం సేకరించటము, అలాగే సమాచారం పంచుకోవటము, ఆ COPDని గురించి చర్చించడము అనే ముఖ్యమైన విషయాల మీద ఈ సంవత్సరం మనకి ఆయాసం ఉన్న ప్రతి ఒక్కరూ COPD ఉందా లేదా అని పరీక్షలు చేయించుకోవాలనేది దానికోసం అని చెప్పి ఈ నినాదం అనేది ఇవ్వడం జరిగిందండి.
1: అసలు ఏంటి డాక్టర్ గారు COPD? ఇది ఇంగ్లీష్ పదమే అయినప్పటికీ అంటే ఏంటి అసలు?
0: అంటే ఇది మనకి ఖచ్చితంగా తెలుగులో దీనికి పేరు అంటూ లేదంటే COPD అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఈ నాలుగింటిని కలిపితే మనకి శ్వాస తీసుకోవటంలో దీర్ఘకాలికంగా ఇబ్బంది ఏర్పడుతుంది. సో ఆ జబ్బు పేరే అదనమాట, పేరులోనే ఆ జబ్బు ఎంత తీవ్రత కలిగిందో మనం దాన్ని అర్థం చేసుకోవాలి.
1: ఈ జబ్బు ఎందుకు వస్తుంది, అసలు కారణాలు ఏంటి?
0: అంటే మనం ప్రతి ఒక్కరూ COPD రావడానికి మనమే కారణమవుతామండి. ముఖ్యంగా మనకి ఊపిరితిత్తులు అనేవి చాలా ముఖ్యమైన శరీరంలో అవయవము. ముఖ్యంగా ప్రతి మనిషికి బతికి ఉన్నాడంటే ప్రతి మనిషికి ప్రాణవాయువు కావాలి. సో ప్రాణవాయువు లేనిదే ఎవరు బతకలేరు. సో ప్రాణవాయువుని మనకు గాలిలో కనపడకుండా ఉంటుంది. గాలిలో ఉండేటువంటి ప్రాణవాయువు ఎప్పుడైతే ఊపిరితిత్తులోకి వెళ్తుందో, ఊపిరితిత్తుల చుట్టుపక్కల ఉండే రక్తనాళాల్లోకి మన ఊపిరితిత్తులు ప్రాణవాయువుని పంపించేస్తుంది. అట్లాగే మన శరీరంలో చేరేటువంటి రసాయన క్రియల వలన ఏర్పడినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని రక్తం ద్వారా ఈ ఊపిరితిత్తులు చేరి మనకు గాలి బయటకు వదిలినప్పుడు COPD కార్బన్ డైఆక్సైడ్గా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. సో ఇట్లా మన శరీరానికి కావలసినటువంటి ప్రాణవాయువుని అందించేటువంటి అవయవమే ఊపిరితిత్తులు. కాబట్టి మన ఊపిరితిత్తులని ఏ జబ్బు రాకుండా మనం ఎంత జాగ్రత్తగా వాటిని కాపాడుకుంటుంటే మన జీవితం అంత సుఖంగానూ అంత సంతోషంగానూ ఉంటుందండి.
1: డాక్టర్ శ్రీకంఠి రఘు గారు,
0: సార్,
1: ఈ COPD యొక్క ప్రధాన లక్షణాలు ఏంటి?
0: సో COPD అనేది ఒక చాప కింద నీరులా వచ్చేస్తుందండి. అంటే మనకు తెలియకుండా జబ్బు వస్తుంది. అంటే మనం చేసేటువంటి మన దురలవాట్ల వల్లనే ముఖ్యంగా మనకి COPD రావడానికి అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా ఆయాసం, ఇందాక మనం నినాదం చెప్పుకున్నాం కదా, ఆయాసం ఉంటే COPD అయ్యి ఉండొచ్చు, పరీక్షలు చేసుకోండి అని. అట్నే మొదట ఆయాసము, ముందు పొడి దగ్గుగా ఉంటుందండి. పొడి దగ్గు కొన్ని రోజులు పోయిన తర్వాత దీర్ఘకాలికమైన పొడి దగ్గు లేకపోతే కళ్ళెబట్టముగా మార్పు చెందుతుంది. తర్వాత ఆయాసం పెరిగే కొద్దీ మనకి దానివలన అనేకమైనటువంటి దుష్ప్రభావాలు ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా ఆయాసము, దగ్గు, కళ్ళెబట్టం ఈ మూడే దానికి ప్రధాన లక్షణాలు అన్నమాట.
1: అయితే డాక్టర్ గారు, మరి ఇది COPD వ్యాధి అని ఎలా నిర్ధారిస్తారు?
0: నిర్ధారణ చేయటం అనేది కొంచెం కష్టమైన పనే, కానీ మనకి ఇప్పుడు చాలా రకమైనటువంటి మనకి నిర్ధారణ చేయటానికి స్పైరోమెట్రీ అని ఉందండి. సో స్పైరోమెట్రీ ద్వారా మనకి COPD ఉందా లేదా అనే ఖచ్చితమైన నిర్ధారణ వస్తుంది. అదే మన నినాదం ప్రకారం కూడా మనము ఎవరికైతే ఆయాసం ఉందో అటువంటి వారు, అంటే ముఖ్యంగా దాని లక్షణాలు మనం చెప్పుకున్నాం కదా, అటువంటి ఉండేవాళ్ళు ఈ స్పైరోమెట్రీ పరీక్ష చేయించుకుంటే మనకి COPD ఉందా లేదా. ఈ స్పైరోమెట్రీలో మనకి ఇంకా ముఖ్య విషయం ఏంటంటే మనకి తెలిసే మనకి, అంటే రోగి నాకు COPD ఉందా లేదా, ఆయాసం పెరుగుతూ ఉందా లేదా తెలుసుకునే లోపల 10 సంవత్సరాల ముందే ఈ పరీక్ష చేయించుకుంటే మనకి COPD ఉందా లేదా అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి.
1: అయితే డాక్టర్ గారు, ఎక్కువ మంది మీ వైద్య నిపుణులు చెబుతుంటారు పొగ త్రాగేటువంటి వారికి ఈ COPD అనేటువంటిది ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి అని చెప్పి చెబుతుంటారు డాక్టర్ గారు.
0: అవును,
1: ఎందుకంటారు?
0: అంటే మనకి ఇందాక మనం చెప్పినట్టుగా చాప కింద నీరులా ప్రవహిస్తూ ఉంటుందండి. ముఖ్యంగా COPD రావడానికి 80-85% పొగ తాగటమే. పొగ ఏ రకంగా తాగినా, బీడీ తాగినా, సిగరెట్ తాగినా, చుట్ట తాగినా, ఇంకో రకంగా ఏ రకంగా మనం పొగ పీల్చుకున్నా కానీ పొగ లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని రకమైన రసాయన క్రియలు ఏర్పడతాయి. ఇప్పుడు మనకి అవి కనపడవు కాబట్టి చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనకి కంట్లో నలుసు పడింది అనుకోండి, ముందు కంట్లో నలుసు పడగానే నీళ్ళు వస్తాయి. మన నెలక తీలేదనుకో కన్ను ఎర్రబడుతుంది, ఇంకా తీలేదనుకో కంటి చుట్టూ వాపు వస్తుంది. అట్లాగే ఊపిరితిత్తుల్లో కూడా ఈ పొగ అంతా వెళ్ళినప్పుడు

0: ముందుగా మనకి నేచర్ ఇచ్చినటువంటి ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ ఉంటాయి, రక్షణ వ్యవస్థలు అంటాం దాన్ని. రక్షణ వ్యవస్థలు సన్న సన్న సీలియా, మన బ్రష్లో ఉండేటువంటి సన్న సన్న తీరినట్టుగాను సీలియా అనేది ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఈ పొగ వేడితోటి లోపలికి వెళ్ళినప్పుడు ఆ వేడికి అయితేనేమి ఈ పొగలో ఉండేటువంటి రసాయన వల్ల అయితేనేమి, పొగలో ఉండేటువంటి క్యాన్సర్ కారకాల వల్ల అయితేనేమి, ఏదైనా రసాయనికి ముందుగా ఆ సీలియా మాడి మస అయిపోతాయి. దాంతోపాటుగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఫస్ట్ ఏం జరుగుతుంది, నీళ్లు కారుతాయి, అట్లాగే దగ్గు కళ్ళే రావడం జరుగుతుంది. తర్వాత ఎర్రబడతాయి, అంటే లోపల మనకు తెలియకుండా శ్వాసనాళాలు బాగా ఎర్రగా వాచి తర్వాత ఉబ్బిపోతాయి అన్నమాట. అలాగే శ్వాసనాళాలు జరిగేటువంటి క్రియ, శ్వాసనాళాలు ఒక చెట్టులాగా మనం ఊపిరితిత్తులు ఊహించుకుంటే చెట్టుకి కాండము కొమ్మలు ఆకులు ఉన్నట్టుగా, అట్లాగే మన ఊపిరితిత్తులు కూడా శ్వాసనాళము, చిన్న కొమ్మల శ్వాస నాళాలు, అలాగే ఆకుల్ని శ్వాసగోడాలు అనుకుంటే చెట్టు బతకాలంటే చెట్టు పచ్చగా ఉండాలి, ఆకులు బాగా ఉండాలి, అప్పుడే చెట్టు బతుకుతుంది. అట్లాగే మనకి ఊపిరితిత్తుల చివరిలో ఉండే శ్వాసగోళాలు, అక్కడే మనకి ఈ ఆక్సిజన్ లోపలికి వెళ్ళడం, కార్బన్ డైఆక్సైడ్ బయటికి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ పొగ లోపలికి వెళ్ళిన తర్వాత శ్వాసగోళాల్లో కూడా, అంటే చెట్టు ఆకులు లాంటి వాటిలో కూడా అవి శ్వాసగోళాలు పగిలిపోవటము, శ్వాసగోళాల సంఖ్య తగ్గిపోవటము, అలాగే శ్వాసగోళాల పరిమాణం పెరగటము జరిగినప్పుడు మనకి అందాల్సినటువంటి ఆక్సిజను మన శరీరానికి అందదు. సో అటువంటి క్రియలన్నీ జరిగేటువంటి మార్పులన్నీ శాశ్వతమైన మార్పులు, అంటే ఒకసారి మార్పు జరిగిందంటే అవి వెనక్కి రాలేవు. కాబట్టి పొగ తాగే వాళ్ళు వల్ల పొగలో ఉండేటువంటి విషకారకాల వలన, రసాయనకాల వల్ల, క్యాన్సర్ కారకాల వలన మూడు రకాలైన మార్పులు జరిగి మనకి ఆక్సిజన్ అనేది ఆగిపోతుంది. సో అందుకని ఎవరైనా మన ఈ ఆకాశం వాళ్ళు మన ప్రోగ్రామ్ వినేవాళ్ళు ఎవరైనా పొగ తాగే వాళ్ళు ఉంటే వెంటనే పొగ ఆపితే మన ఊపిరితిత్తులను మనకి మనమే కాపాడుకునే వాళ్ళం అవుతాం.
1: ఇక ముఖ్యంగా డాక్టర్ రఘు గారు, కర్మాగారాల్లో పరిశ్రమల్లో అలాగే రకరకాల పని ప్రదేశాల్లో ఆయా పనులు చేసేటువంటి వారికి ఈ COPD అనేటువంటి వ్యాధి ఎక్కువగా వస్తుంటుంది అని చెప్పి వింటుంటాం. ఎందుకంటే కర్మాగారాల్లో పనిచేసేటువంటి వాళ్ళు పనిచేసే ప్రదేశాలను బట్టి అది కర్మాగారమే అవసరం, అక్కడక్కడ ముఠా మేస్తుర్లని లేకపోతే క్రషర్లో పనిచేసే వాళ్ళు, పత్తి మిల్లుల్లో అక్కడ ఇక్కడెక్కడ బోల్డ్ అంత చోట్ల పనులు
0: చేస్తుంటారు.
1: వాళ్ళల్లో కొంచెం ఈ పొగ తాగే అలవాటు కూడా కొద్దిగా తరచూ ఎక్కువగా వింటుంటాం డాక్టర్ గారు. సో వీళ్ళకి బాగా ఈ COPD అనే ఇబ్బందులు ఉండే అవకాశం ఉందని చెబుతుంటారు డాక్టర్, కొంచెం వివరించండి ఎందుకు అయి ఉంటుంది, మరి వాళ్ళు ఆ సమస్య నుంచి బయటికి రావాలంటే వాళ్ళకి ఏం జాగ్రత్తలు మీరు చెబుతారు?
0: అదే మీరు చెప్పినట్టుగా ప్రతి కర్మాగారంలో మీరు చెప్పేటువంటి ప్రతి వాటిలో కూడా దుమ్ము ధూళి ఎక్కువగా ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పొగ అయితే ఎట్లా వెళ్తే తేడా వస్తుందని చెప్పుకున్నాము, అట్నే దుమ్ము ధూళి వెళ్ళినా లోపల ఏ రకమైనటువంటి మార్పులు చేర్పులు ఊపిరితిత్తులు జరుగుతాయి. ఎప్పుడైతే ఊపిరితిత్తులో మార్పులు వస్తాయో దాన్ని బట్టి వాళ్ళకి COPD రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పని ప్రదేశాల్లో ఇందాక మీరు చెప్పినట్టుగానే పని ప్రదేశాల్లో పనిచేసేవాళ్ళు ఈ దుమ్ము ధూళితో పాటు కూడా పొగ తాగడం అనేది అలవాటు చాలామందికి ఎక్కువగా ఉంటుంది. మూలిగే నాక మీద తాటి పండు పడినట్టుగా పొగతో పాటు దుమ్ము ధూళి కూడా ఎప్పుడైతే చేరుతుందో ఊపిరితిత్తులు తొందరగా మనకి చెడిపోవడానికి అవకాశం ఉంటుంది. పొగ తాగేవాళ్ళకి 15 నుంచి 20 సంవత్సరాలు పడితే ఈ దుమ్ము ధూళితో పాటు పొగ తాగే వాళ్ళకి 10 సంవత్సరాలకే జబ్బు తొందరగా రావడానికి, చిన్న వయసులోనే జబ్బు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి దుమ్ము ధూళి ప్రదేశాలు పనిచేసే కార్మికులకి రక్షణ కోసము ఆ ఫ్యాక్టరీ యజమానులు కానీ ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన వాళ్ళు కానీ పని ప్రదేశాల్లో వాళ్ళకి స్వచ్ఛమైన గాలి, దుమ్ము ధూళి లేనటువంటి గాలి అందించే ఏర్పాట్లు వాళ్ళు చేయాలి. అటువంటి ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు కూడా తన వంతు రక్షణ వ్యవస్థలు వాళ్ళు తయారు చేసుకోవాలి. ముఖ్యంగా పొగ తాగడం అనేది చాలా హానికరమైన ఇది కాబట్టి అందరికీ మన శ్రోతలు ఎట్లా వింటున్నారు కాబట్టి పొగ తాగడం అనేది ఎంత తొందరగా మానేస్తే అంత మంచిది. అట్లాగే వాళ్ళ ఫ్యాక్టరీ ఓనర్స్ వాళ్ళు రక్షణ వ్యవస్థలు కలిగించలేనప్పుడు తన వంతు రక్షణగా మాస్క్ పెట్టుకోవడం. ముఖ్యంగా వీళ్ళు ఏం చేస్తారంటే మేము మాస్క్ పెట్టుకుంటే మాకు గాలి ఆడట్లేదు, మేము పనిచేయలేకపోతున్నాం అని చెప్పేసి మాస్క్ పెట్టుకోకుండా ఉంటారు. సో అట్లా చేసినప్పుడు మనకు తెలియకుండా దుమ్ము ధూళి మన కంటికి కనపడదు, సన్న సన్న సూక్ష్మరేవులు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఊపిరితిత్తులు చెడిపోతుంటాయి. కాబట్టి అటువంటి ప్రదేశాల్లో పనిచేసే ప్రతి కార్మికుడు కూడా తన వంతు రక్షణగా మాస్క్ పెట్టుకుంటే వీలైనంత వరకు తన ఊపిరితిత్తులను తనే కాపాడుకున్న వాళ్ళు అవుతారు అన్నమాట.

0: యాజమాన్యంతో పాటు డాక్టర్ గారు, నేను
1: యాజమాన్యంతో పాటు.
0: అనుకోవడం వాళ్ళ యూనియన్ లీడర్లని ఏదో ఉంటుంటారు,
1: అవునవును అవునవును.
0: వాళ్ళు కూడా నెలకు ఒకసారి ఇలా ఆరోగ్యం
1: అదే
0: కాపాడుకోవడం మంచిది, ధూమపానం లాంటివి చేయకుండా ఉంటే మంచిది, వాళ్ళు కూడా
1: వాళ్ళు కూడా అవగాహన కల్పిస్తే ఇంకా మన కార్మికులకి ఇటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి కూడా, అంటే వీళ్ళు ఒక్కరే పనిచేస్తుంటారు కాబట్టి వీళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చాయనుకోండి ఆ భారం అట్లా కుటుంబం మీద కూడా పడుతుంది కాబట్టి, అటువంటి వాళ్ళు ఏమైనా ఉంటే తొందరగా అవగాహన కల్పించుకొని దాని తగ్గట్టుగా రక్షణ వ్యవస్థలు కలిగించుకొని ఊపిరితిత్తులని తనంతటగా తనకు శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా.
0: ఏమిటి డాక్టర్ గారు నష్టం? సరే ఆయనకు అంతగా తెలియదు, ఏదో శ్వాస పీల్చుకోవడం కొంచెం ఇబ్బంది ఉందో, ఏముందిలే ఉబ్బసం, అదేం పెద్దగా ఏం చెయ్యదులే, మామూలు తగ్గిపోద్దులే ఇలా అంటుంటారు పక్కన ఉన్నటువంటి కార్మికులు లాంటి వాళ్ళు కానీ స్నేహితులు కానీ చెబుతారు. అదేంటి ఏమన్నా అంటే హార్ట్ అటాకులు వస్తాయా లేకపోతే పక్షవాతాలు వస్తాయా, ఇలా ఏమన్నా రిస్క్ ఉంటుందా, ఏమొస్తుంది దానివల్ల?
1: అంటే మనకి ఎప్పుడైతే ఆయాసం మొదలైందో దాదాపుగా ఊపిరితిత్తుల్లో 50% పైన మనకు ఊపిరితిత్తులు చెడిపోయినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఊపిరితిత్తులు మామూలుగా గాలి పీల్చుకోవాలంటే ఓన్లీ 20% ఊపిరితిత్తులు మనం వాడుకుంటాం, మిగతా 80% రిజర్వ్లో ఉంటుంది. అంటే అది పనిచేయదు, అంటే అవసరమైనప్పుడు పనిచేద్దాం ఖాళీగా ఉంటుంది. మనకి ఎప్పుడైతే ఆయాసం వచ్చిందని మనకి అర్థం చేసుకున్నామో దాదాపుగా మన 20% కాక ఇంకో 30% కూడా అది వర్క్ లోడ్లో పడిపోయి ఆయాసం రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకు ఆయాసం వచ్చిందో వెంటనే మనము అంటే మామూలు కింద ఒక ఇంజెక్షన్ వేసుకుంటే ఆయాసం తగ్గిపోతుంది. అవన్నీ తాత్కాలికమైన వైద్యాలు, శాశ్వతంగా అసలు మన జబ్బు ఏందో తెలుసుకొని ఆ జబ్బుకు తగ్గట్టు ముందుగానే జబ్బు నిర్ధారణ చేసుకోవటం, ముందుగానే వైద్యం సలహా తీసుకోవటం, ముందుగానే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటుంటే ఇటువంటి జబ్బు అందరితో ఆగిపోవడం జరుగుతుంది. ఇప్పుడు దుమ్ము ధూళికి వెళ్తున్నారు అనుకోండి, ఇంకా ఆయాసం వచ్చింది, ఇంకా దుమ్ము ధూళికి ఎక్స్పోజ్ కాకుండా ఆ పనిచేసే ప్రదేశం నుంచి బయటకు వచ్చేసేసి ఇంకో పని ఎత్తుకోవటము, దుమ్ము ధూళిని పని ఎత్తుకోవటము, శారీరక శ్రమ పడే కొద్దీ మనకి ఆయాసం పెరిగే కొద్దీ మనకి శరీర ఊపిరితిత్తులో మార్పులు వస్తాయని అర్థం చేసుకొని దాన్ని తగ్గట్టుగా మన వర్క్ స్టైల్ అనేది మార్చుకోవాలండి.
0: సరే డాక్టర్ గారు, ఏదో అతనికి ఉండేటువంటి బలహీనతన వల్లనో కార్మికులు పనిచేసే కాడ ఖాళీ సమయాల్లో ఆగలేకుండా గబాలన పొగాకు తాగేస్తుంటారు, బీడీలని చుట్టలని సిగరెట్లని ఇలా ఏదో తాగేస్తుంటారు, వాళ్ళ నిర్లక్ష్యం వలనో ఎక్కువ తాగేయడం వలనో దీర్ఘకాలికంగా తాగడం వలనో ఈ COPD డాక్టర్ గారి దగ్గరకు వచ్చారు, మీలాంటి స్పెషలిస్ట్ దగ్గరికి COPD అయ్యాన్ని నిర్ధారించారు అనుకోండి, మరి చికిత్స అందించాలి కదా, ఏమి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి దీనికి?
1: అంటే మామూలుగా ఏంటంటే ముందు నిర్ధారణ అయిన తర్వాత తీవ్రత ఎంత ఉందో తెలుసుకుంటాం. మొదటి దశలో ఉన్నారా, రెండో దశలో ఉన్నారా, మూడో దశలో ఉన్నారా, చివరి దశలో ఉన్నారా, అంటే అతని ఆయాసాన్ని బట్టి మనం ఇందాక చెప్పుకుంటాం నిర్ధారణ పరిశోధన కదా స్పైరోమెట్రీ, ఆ స్పైరోమెట్రీలో జబ్బు నిర్ధారణ ఒకటే కాకుండా తీవ్రత కూడా ఎంత ఉందో తెలుసుకోవచ్చు. సో తీవ్రతను బట్టి పేషెంట్కి వైద్యం చేయడం అనేది జరుగుతుంది. ఆ తీవ్రత మొదటి రెండు దశల్లో ఉన్నాయనుకోండి, ఇందాక చెప్పినట్టుగా పనిచేసే ప్రదేశం నుంచి బయటకు వచ్చేసి వేరే పని చూసుకోవడం అనేది చాలా ముఖ్యం. అందులో పొగ తాగే వాళ్ళు అలవాటు ఉండేవాళ్ళు ఖచ్చితంగా పొగ ఆపాలి, ఎందుకంటే ఈ జబ్బు ఒకసారి మొదలైందంటే ఆపడానికి ఎటువంటి మందులు లేవు. మనం ఇచ్చే మందులు కానీ వైద్యం కానీ పెరిగే తీవ్రతని స్పీడ్ని తగ్గించే మందులే తప్ప పెరుగుతున్న దాన్ని మనం ఆపడానికి ఎవరి వల్ల కాదు. కాబట్టి అది మొదలైందని తెలుసుకోగానే తీవ్రతను బట్టి మనం వైద్యం చేసుకో. మొదటి రెండు దశల్లో పెద్ద ఇబ్బంది ఉండదు రోగికి, మూడు నాలుగు దశలకు వచ్చేటప్పటికి కొంచెం ఆక్సిజన్ ఇవ్వటము, రకరకాల మందులు వాడటము, ఒక ఇంటికే పరిమితం అవ్వటము, లేదంటే ఎక్కువైనప్పుడు హాస్పిటల్కి మరి తరచుగా వెళ్ళటం అనేది జరుగుతుంటుంది. సో కాబట్టి తీవ్రతను బట్టి తీవ్రత నిర్ధారణ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి వైద్యానికి అందులో కూడా డాక్టర్లు చెప్పిన సహకరించి దాని తగ్గట్టుగా వైద్యం చేయించుకోవాలి.
0: వీళ్ళు ఈ వైద్యంతో పాటు డాక్టర్ గారు కార్మికులు కావచ్చు, మామూలు వాళ్ళు కూడా ఇలాంటి ఇబ్బంది ఉంటే
1: అవునవును
0: ఆహార విహార నియమాలు ఏమైనా పాటించాలా వీళ్ళు ఏమైనా ప్రత్యేకించి?
1: ప్రత్యేకించి అంటే మనకి కొన్ని విటమిన్స్ లోపాల వల్ల కూడా ఇది వస్తూ ఉంటుందండి, విటమిన్ ఏ కానీ డి కానీ సి కానీ. సో అటువంటి సంపూర్ణమైన సమతుల్యమైనటువంటి ఆహారం అనేది చాలా వాళ్ళకి ముఖ్యము. సరిపోయిన కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్, మాంసకృతులు కానీ, కొవ్వు పదార్థాలు కానీ అన్నీ సమతుల్యంలో ఉండేటట్టుగా మనం ఆహారం తీసుకోవాలి. కొందరు ఏంటంటే ఎక్కువగా తినటం కానీ చేయకుండా మితంగా తినటము, ఎంతవరకు మనకి సమతుల్యమైన ఆహారం తీసుకుంటూ ఉంటే మనకి దాదాపుగా ఈ జబ్బుకి సరైన వైద్యం చేసుకున్నట్టుగా అవుతుంది ఆహారం తరఫున.
0: తర్వాత డాక్టర్ శ్రీకంఠి రఘు గారు,
1: సార్
0: మామూలుగా చాలా వ్యాధులకు సంబంధించి ఇటీవల కాలంలో

0: వ్యాధి నిరోధక టీకాలు లాంటివి వేస్తూ ఉంటారు.
1: అవునవును అవును
0: ముఖ్యంగా చిన్నతనం బాల్యంలో ఎక్కువ వేస్తుంటారు అనుకోండి.
1: అవును అవునవును
0: కొన్ని కొన్నిటికి ఆ మధ్య కరోనా టైంలో
1: అవునవును
0: చాలా వ్యాక్సినేషన్ ఇచ్చారు. అట్లాగే ఈ సిఓపీడీ లాంటి వాటికి కూడా ఏమైనా వ్యాక్సినేషన్ లాంటివి కానీ వ్యాధి నిరోధక టీకాలు లాంటివి కానీ ఉన్నాయా?
1: సిఓపీడీ కంటూ వ్యాధి నిరోధక టీకాలు అయితే ఏం లేవండి. మామూలుగా రెండు రకాల టీకాలు ఊపిరితిత్తులకు సంబంధించి వేస్తుంటాము. ఒకటి నిమోనియా రాకుండా నిమోకాకిల్ వ్యాక్సినేషన్ ఉంటుంది, అది 65 సంవత్సరాల లోపల వాళ్ళకైతే ఒక డోసు వేస్తాము. 65 సంవత్సరాల పైన పడిన వాళ్ళకి, 65 సంవత్సరాల లోపల వాళ్ళకి 2 డోసులు ఇస్తాం అన్నమాట. అది ఏంటంటే సిఓపీడీలో ఆల్రెడీ ఊపిరితిత్తులు దెబ్బతింటే దాంతో ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి ఇంకా ఆయాసం ఎక్కువ అవ్వడం, హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో తీవ్రత పెరగకుండా ఉండడం కోసం నిమోకాకిల్ వ్యాక్సిన్ ఒకటి, రెండోది ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అంటే జలుబు మూలకంగా జలుబు వచ్చిన ప్రతిసారి కూడా ఊపిరితిత్తులు బాగా దెబ్బతింటడం జరుగుతుంటుంది. సో వాటి నుండి రక్షణ కలిగించడం కోసము ప్రతి సంవత్సరము మనం ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ వేసుకోవడం అనేది చాలా ముఖ్యమండి వీళ్ళకి.
0: అయితేనండి, ఈ సిఓపీడీ ఉన్నటువంటి వారు మరీ ముఖ్యంగా ఈ

0: రాకుండా ఉండటం కోసం నిమోకాకిల్ వ్యాక్సిన్ ఒకటి, రెండోది ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అంటే జలుబు మూలకంగా జలుబు వచ్చిన ప్రతిసారి కూడా ఊపిరితిత్తులో బాగా దెబ్బతింటడం జరుగుతుంటుంది. సో వాటి నుండి రక్షణ కలిగించడం కోసం ప్రతి సంవత్సరము మనం ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ వేసుకోవడం అనేది చాలా ముఖ్యమండి వీళ్ళకి.
1: అయితేనండి, ఈ సిఓపిడి ఉన్నటువంటి వారు మరీ ముఖ్యంగా ఈ కార్మికులు లాంటి వాళ్ళు ఎలాంటి జీవన శైలి మార్పులు చేసుకోవాలండి? అంటే ఇప్పుడు మామూలుగా వ్యాయామం చెబుతుంటారు, ప్రతి ఒక్క సమస్యకు వ్యాయామం మంచిది అంటుంటారు, వీళ్ళకు కూడా మంచిదేనా చేసుకోవచ్చు?
0: వీళ్ళకు కూడా
1: ఇంకోటి డాక్టర్ గారు, కార్మికులు అనగానే వాళ్లకు నిర్ధారించినటువంటి సమయంలో అంటే 7 గంటలు 8 గంటలు ఏదో ఉంటుంది వాళ్ళ టైమింగ్స్, వాళ్ళు పని చేస్తూనే ఉంటారు, అంటే శరీరంలోని అన్ని అవయవాలు కదులుతూనే ఉంటాయి. ఇంకా వ్యాయామం చేస్తే మంచిది అంటే ఇది సరిపోదా, ఇంకేమైనా చేస్తే మంచిదా?
0: అంటే మనకి సిఓపిడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సిఓపిడికి సంబంధించి ఊపిరితిత్తుల వ్యాయామం కొన్ని ఉన్నాయండి. అవి చేసుకుంటూ ఉంటే మనకి ముఖ్యంగా 3వ దశ 4వ దశ వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక 100 మీటర్లు నడిస్తే ఆయాసం వచ్చేవాళ్ళు మన ఈ వ్యాయామంలో ఎన్ని యోగా ప్లస్ దీనికి సంబంధించిన వ్యాయామాలు చేసుకుంటుంటే ఇంకా 100, 150 నుంచి 200 మీటర్ల వరకు నడవడానికి అవకాశం ఉంటుంది. సో తీవ్రతను మనం తగ్గించుకునే వాళ్ళు అవుతాము. అట్లాగే మన బాడీ కండిషనింగ్ అంటారు, ఫిట్నెస్ అంటారు అన్నమాట. సో దానికి కూడా ఈ శ్వాస సంబంధించినటువంటి వ్యాయామాలు వాళ్ళకి ఎంతో ఉపయోగపడతాయండి.
1: తర్వాత డాక్టర్ గారు, వీళ్ళు ఎలాంటి మందులు తీసుకోవాలండి? అంటే దగ్గుకు మందు తీసుకోవాలా, ఆస్త్మాకు మందు తీసుకోవాలా, ఇలా అంటుంటారు.
0: అవునవును,
1: పారాసెటమాల్ అని, పెయిన్ కిల్లర్స్ ఇలా చెప్పినట్టే, దీనికి ఏమైనా మందులు ఉంటాయా?
0: అదే మనకి తీవ్రతను బట్టి ఇందాక అనుకున్నట్టుగా దశల వారీగా దాన్ని ఉంటుందండి. ఏ దశలో ఉన్నారో మనం నిర్ధారణ అయిన తర్వాత దానికి సంబంధించిన వైద్యం డాక్టర్ గారి పర్యవేక్షణలో తీసుకుంటుంటే వాళ్ళు సుఖంగాను సంతోషంగాను, ముఖ్యంగా వాళ్ళ సమస్య ఏంటంటే ఆయాసం. సో ఆయాసం తగ్గితే అతని పని అతను చేసుకోగలుగుతాడు. సో డాక్టర్ పర్యవేక్షణలో ఎప్పుడైతే వైద్యం చేసుకుంటారో వీళ్ళకి ఆయాసం అనేది మనం కొంచెం తగ్గించగలుగుతాము. అతని పని అతను చేసుకోవడానికి, అతన్ని సంపాదించుకోవడానికి ఉపయోగపడతాయి.
1: ముఖ్యంగా డాక్టర్ గారు, మరీ ప్రధానంగా ఈ కార్మికులు ఆయా పనిచేసే ప్రదేశాలను బట్టి వాళ్ళకి బలహీనతలను బట్టి ఆ పొగ త్రాగే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు మానేయడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? ఎందుకంటే అది ఆపుకోలేరు, ఎంత ఆపుకుందామన్నా. అందులో డిపెండెంట్ నికోటిన్ అంటే ఈ పొగకి డిపెండ్ అయిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏదైనా సలహాలు లాంటివి ఏమైనా మీరు అందించగలరా మానేయడానికి?
0: అదే ముఖ్యంగా అది రోగి యొక్క మానసిక స్థితి మీద ఆధారపడుతుంది. ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉండేవాళ్ళు, పట్టుదల ఉండేవాళ్ళు, అంటే ఆల్రెడీ అతనికి దీనివల్ల నాకు ఆరోగ్యం చెడిపోతున్నది అనేది అతను తెలుసుకోవాలి ఫస్ట్. అంటే ఇది ఏంటంటే మిగతా జబ్బుల మాదిరి కాకుండా ఇది మనకు తెలియకుండా లోపల నుంచి దొంగ దెబ్బతీస్తుంది. ఎప్పుడైతే మనకి సిఓపిడి మనం నిర్ధారణ చేసుకున్న తర్వాత వీలైనంత వరకు మనము పొగ తాగడం అనేది ఆపాలి. ఖచ్చితంగా పొగ తాగడం అనేది ఆపకుండా సిఓపిడిని ఆపటము, జబ్బును తీవ్రత తగ్గించడం ఎవరి వల్ల కాదు, అది రోగి వల్లనే అవుతుంది. ఎప్పుడైతే మన జబ్బు నిర్ధారణ అయిన తర్వాత, అంటే ఇప్పుడు ఈ 10 లోపల అనుకోండి, నిర్ధారణకి ఎట్లయినా ఆపుతాడు. 10 కంటే రోజుకి ఎక్కువ తాగేవాళ్ళు, 20 అంతకంటే ఎక్కువ తాగేవాళ్ళు ఆపడం అనేది చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం. సో అటువంటి వాళ్ళని కౌన్సిలింగ్ అనేది చాలా ముఖ్యం. రోగికి, రోగితో పాటు రోగి బంధువులకి వాళ్ళకు కూడా చెప్తాం రోజుకి ఎన్ని తాగుతున్నాడు, ఎట్లా తాగుతున్నాడు, ఒక డేట్ అనేది ఫిక్స్ చేసుకోవటం. ఆ డేట్ లోపల ఇప్పుడు 4 రోజులు 15 రోజులు 20 రోజులు తగ్గించుకుంటా వచ్చి ఆపడం అనేది అతను కౌన్సిలింగ్ ఇస్తాం. అట్లా కుటుంబ సభ్యులు కూడా చెప్పాలి, అలాంటి డేట్కి మీ వాళ్ళు పొగ తాగడం ఆపుతా ఉన్నారు, వాళ్ళు మధ్య మధ్యలో గుర్తు చేయటం, దీనితో పాటు పొగ తాగే వాళ్ళతో తిరగకుండా ఉండాలి. అది చాలా ముఖ్యం. ఇప్పుడు మనం ఎంత దూరం అంత మనం కట్టడి చేసుకున్నా పొగ తాగే ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఏం కాదు ఎరా తాగుతారు అంటే వాడు పోతాడు తాగుతాడు, మనకి మళ్ళీ బానిస అయిపోతాడు. ప్రతి ఒక్కరికి ఒక చోటే సిగరెట్ తాగాలని ఉంటుంది, ఆ ప్లేస్కి వెళ్లకుండా ఉండాలి. ఒకే షాప్లో సిగరెట్ కొంటాడు, ఆ షాప్ సైడ్ పోకుండా ఉండాలి. సో ఈ కొన్ని మన చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటుంటే, ప్లస్ ఎప్పుడైతే మనకి పొగ తాగాలని మనసు ఎప్పుడైతే లాగుతుందో మన కాన్సన్ట్రేషన్ వేరే దాని మీదకి డైవర్ట్ చేసుకోవాలి. తాగాలని వెంటనే 4-5 సార్లు బాగా గాలి పీల్చుకోవడం, లేదా పక్కన వాడితో మాట్లాడడం, లేకపోతే గ్లాస్ మంచీలు తాగటం, అట్లా చిన్న చిన్న ఒక 2-3 సెకండ్స్ దాని మీద దృష్టిని మళ్ళీ చేస్తే అడిగా ఇది పోతుంది అన్నమాట, తాగాలనే లాగేటువంటి గుణం తగ్గిపోతుంది.
1: చాలా చాలా

0: ధన్యవాదాలు డాక్టర్ శ్రీకంఠి రఘు గారు. నమస్కారం అండి.
1: నమస్కారం. ఆకాశవాణి శ్రోతలు నమస్కారం.
2: మీరింతవరకు పని ప్రదేశాలలో కార్మికులకు వచ్చే COPD సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి డాక్టర్ శ్రీకంఠి రఘు గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక కార్మిక గీతం వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చలనచిత్ర గీతాలు వింటారు. ముందుగా గాయం చిత్రం నుండి అలుపన్నది ఉందా, కేఎస్ చిత్ర గారు పాడిన ఈ పాటను వినండి.

తర్వాతి పాట చలో చిత్రం నుండి చూసి చూడంగానే. అనురాగ్ కులకర్ణి సాగర్ పాడిన ఈ పాటను వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 1:20 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ప్రజల ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు P4 కార్యక్రమాన్ని ప్రారంభించామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నూతన రైల్వే జోన్ ఉపకరిస్తుందని వెల్లడించిన కేంద్ర మంత్రి K.రామ్మోహన్ నాయుడు. పంచాయతీల ఆర్థిక స్వావలంబనకు ఆదాయ వనరుల పెంపు కీలకమని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి K.పవన్ కళ్యాణ్. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. వార్తల వివరాలు. పేదరికం లేని సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా తుని మండలం చామవరంలో నిర్వహించిన NTR భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని లబ్దిదారులకు నగదును అందజేశారు. అనంతరం ప్రజావేదిక సభలో ఆయన ప్రసంగిస్తూ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం P4 కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. దేశంలోనే అత్యధికంగా పింఛన్లు అందజేసే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: పేదరికం లేని సమాజం చూడాలనేది మా కల. పేదల కనీస అవసరాలు తీర్చాలని అనునిత్యం ఆలోచిస్తున్నాం. 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 పూర్తిగా బెడ్కే పరిమితమైతే 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఒక్క NDA ప్రభుత్వమే. సంవత్సరానికి 32,000 కోట్లు అవుతుంది. ఎవరైనా ఒక నెల తీసుకోకపోతే రెండో నెల కూడా తీసుకోకపోతే 3వ నెల కూడా ఇస్తున్నాం.
0: దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ఈ రోజు నుంచి అధికారికంగా ప్రారంభం అయ్యాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సమీపంలోని AS పేట రైల్వే ట్రాక్ వద్ద దక్షిణ కోస్తా రైల్వే జోన్ స్వాగత బోర్డును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి K.రామ్మోహన్ నాయుడు ఆవిష్కరించారు. జోన్ ప్రారంభానికి గుర్తుగా రామ్మోహన్ నాయుడు మొక్కని నాటారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి, రాష్ట సమగ్రాభివృద్ధికి నూతన రైల్వే జోన్ ఎంతో ఉపకరిస్తుందని అన్నారు.
2: ఇచ్చాపురం నుంచి పలాస వరకు ఉన్నటువంటి 7 ప్రధానమైనటువంటి స్టేషన్లు సౌత్ కోస్ట్ విశాఖపట్నంలో డివిజన్ లో కలపడం కూడా ఒక చరిత్ర అని తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా సరే మన రాష్ట్రంలో మన DRM మన GM దగ్గరే కూర్చొని మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకునే అవకాశం ఈ కొత్త రైల్వే జోన్ ద్వారా మనకి దక్కిందని కూడా తెలియజేస్తున్నాను. ఇది మీ అందరి విజయం. మీరందరూ కూడా ఎప్పటి నుంచో కలల

0: మన జోన్ మనకు ఉండాలని మీరందరూ కూడా ఆ బాధ్యతను మాకు అప్పచెప్పారు. ఆ బాధ్యతని ఆ కర్తవ్యాన్ని ఈరోజు చేసి చూపించాం.
1: రైల్వే జోన్ ప్రాంతీయ సమతుల్య అభివృద్దికి దోహదపడుతుందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దీని ద్వారా సరుకు రవాణా, మౌలిక వసతుల అభివృద్ది వేగవంతం అవుతాయని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరుగుతున్న పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమం శిక్షణా తరగతుల్లో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పాల్గొన్నారు. పార్టీ శ్రేణులతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్యకర్తల వికాసం, పరిరక్షణ బాధ్యతలు అనే అంశంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ శిక్షణా తరగతులు కార్యకర్తల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవసరమైన నైపుణ్యాలను అందిస్తాయని తెలిపారు. పంచాయతీల ఆదాయ వనరులను బలోపేతం చేయడంతో పాటు పరిశ్రమలు, ప్రైవేటు విద్యా సంస్థల నుంచి రావలసిన పన్నుల వసూళ్లను సమర్థవంతంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీలకు రావలసిన పన్నుల వసూళ్లపై గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఆయన ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
2: అంటే ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి ఒక పంచాయతీ పరిధిలో, దానికి పర్కాపిట కన్సంప్షన్, రోడ్లు వేయటం దగ్గర నుంచి కానీ చెత్త సేకరణకు కానీ వాళ్ళు వచ్చి వదిలే పొల్యూషన్ కానీ మంచినీళ్ళు కానీ ఎంత ఖర్చు పెడుతున్నాం, తద్వారా మనకి ఎంత వస్తుంది. పెండింగ్ డ్యూస్ పరిశ్రమల నుంచి 115.57 కోట్లు రావాలి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఇంక్లూడింగ్ ప్రైవేట్తో 45 కోట్లు రావాలి. ఆల్ ఆర్ అండర్ ఎస్ఎస్. దాంట్లో సగం డబ్బు ఖర్చు పెట్టినా ప్రతి పంచాయతీలో ఫిల్టర్ బెడ్స్కి, రిపేర్స్కి, మెయింటెనెన్స్కి వచ్చేస్తాయి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని పేదరిక నిర్మూలనా శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన ఉత్తరాంధ్ర జిల్లాల జీవనోపాధి కార్యక్రమాల సమీక్షా సమావేశంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలకు జీవనోపాధి అవకాశాలను విస్తరించి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మహిళలకు నైపుణ్యాభివృద్ది శిక్షణ, రుణ సదుపాయాలు, మార్కెటింగ్ అవకాశాలు కల్పించడంతో పాటు వివిధ రంగాల్లో ఉపాధి కార్యక్రమాలను విస్తరించనున్నట్లు మంత్రి తెలిపారు. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని స్వచ్ఛ గోదావరి, పవిత్ర పుష్కరాలు లక్ష్యంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా గోదావరి నదిలో పడవ ప్రయాణం చేసి కాలుష్య పరిస్థితులను స్వయంగా పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కేవలం 24 గంటల్లోనే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది ని తెలిపారు. పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీటి కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఏర్పాటు చేయడంతో పాటు కంట్రోల్ రూమ్ ద్వారా నదుల పరిస్థితిని ప్రత్యేక టాస్క్ ఫోర్స్ నిరంతరం పర్యవేక్షించనున్నట్లు చెప్పారు. తిరుపతి రక్సోల్ ఎక్స్ప్రెస్ రైలు రెగ్యులర్ సర్వీసుల ప్రారంభోత్సవ కార్యక్రమం తిరుపతి రైల్వే స్టేషన్లో ఈరోజు ఘనంగా జరిగింది. తిరుపతి పార్లమెంటు సభ్యులు ఎం గురుమూర్తి జెండా ఊపి రైలు తొలి ప్రయాణాన్ని అధికారికంగా ప్రారంభించారు. గతంలో ప్రత్యేక రైలుగా నడిచిన ఈ రైలు ఇప్పుడు సాధారణ రైలుగా అందుబాటులోకి తీసుకురావడం పట్ల గురుమూర్తి హర్షం వ్యక్తం చేశారు. దీని ద్వారా తిరుపతి ప్రాంత ప్రజలకు ఉత్తర భారత రాష్ట్రాలతో మరింత మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందని తెలిపారు. మరిన్ని వివరాలను గుంతకల్ రైల్వే డివిజన్ డీసీఎం మోహన్ కృష్ణ పాత్రికేయులకు వివరిస్తూ,
3: ఈ రోజున 07051 నెంబర్తో నడుస్తున్న స్పెషల్ రైల్ని, తిరుపతి రక్సాల్ స్పెషల్ రైల్ని రెగ్యులరైజ్ చేయడం జరిగింది. 17433 అనే నెంబర్తో ఇక నుంచి రెగ్యులర్గా ఇక్కడ నుంచి ఇక నడుస్తుంది. ఈ కార్యక్రమానికి తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు శ్రీ ఆర్ఎన్ శ్రీనివాసులు గారు వచ్చి ఈ ట్రైన్ యొక్క మొదటి రన్ను పచ్చజెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ప్రయాణికులందరికీ కూడా ఈ సౌకర్యం బాగా వినియోగించుకుంటారని, ముఖ్యంగా బీహార్ వరకు ట్రైన్ వెళ్తుంది కాబట్టి అక్కడి నుంచి వచ్చే భక్తులకి ఇది చాలా మేలు చేకూరుస్తుందని భావిస్తున్నాము.
1: పర్యావరణ అనుకూలం, కాలుష్యరహితం, వాతావరణ మార్పులను తట్టుకునే నగరాల అభివృద్దిపై చర్చించేందుకు విజయవాడలో భారతదేశంలో సుస్థిర నగరాల సమగ్ర విధాన సదస్సును నిర్వహిస్తున్నారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విజయవాడ నగరపాలక సంస్థ సహకారంతో ఈ సదస్సును ఈరోజు, రేపు 2 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. పాలు, పాల ఉత్పత్తులకు గల ప్రాధాన్యత పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ పాల దినోత్సవం నిర్వహిస్తున్నారు.

ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ పిలుపు మేరకు ప్రతి ఏటా జూన్ 1వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతుంది. మన దైనందిన ఆహారంలో పాలు ఒక ముఖ్యమైన భాగం. పాలు మన ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా శరీరానికి సమతుల్య ఆహారాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా పాడి పరిశ్రమ కోట్లాది మంది ప్రజలకు జీవనోపాధి కల్పిస్తుంది. ఇంతటి ప్రాధాన్యం సంతరించుకున్న పాల ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేసేందుకే ఈరోజు పాల దినోత్సవం నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట మహిళా విభాగం సమావేశం నిన్న నిర్వహించారు. రాష్ట మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రులు, పార్టీ మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్టంలో మహిళలకు సంబంధించిన అంశాలు, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. మహిళల సాధికారత, వారి సంక్షేమానికి సంబంధించిన అంశాలపై పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సమావేశం నిర్ణయించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజల ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు P4 కార్యక్రమాన్ని ప్రారంభించామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నూతన రైల్వే జోన్ ఉపకరిస్తుందని వెల్లడించిన కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు. పంచాయతీల ఆర్థిక స్వావలంబనకు ఆదాయ వనరుల పెంపు కీలకమని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
7: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: వర్షం చిత్రం నుండి నీటి ముల్లే పాటను వినేయండి.

0: మహిళావాణి శ్రోతలందరికీ స్వాగతం అండి. మహిళలు మాత్రమే పాల్గొనే ఈ కార్యక్రమంలో మీరు పాల్గొని మీ అభిప్రాయాలను తెలియజేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244 లేదా 2727288. విశాఖేతరులు సెల్ ఫోన్ నుండి కాల్ చేసేవారు 0891 కోడ్ని ముందు చెప్పిన నెంబర్లకు జత చేయగలరు. మరి మీరు కాల్ చేయాలంటే ఈనాటి అంశం నేను చెప్పేయాలి కదా, వినేయండి. మరి తల్లిదండ్రుల నుండి మీరు ఎటువంటి విలువలు నేర్చుకున్నారు? మరి చిన్నవాళ్ళు ఎవరైనా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అనేది చూసి వాళ్ళు ఎలా చేస్తే వీళ్ళు అలానే చేస్తారు, వాళ్ళు ఎలా మాట్లాడితే వీళ్ళు అలానే మాట్లాడతారు. అయితే వీటితో పాటుగా ఎలాంటి వ్యక్తిత్వానికి సంబంధించిన ఎలాంటి మంచి మంచి విషయాల్ని మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి మీరు నేర్చుకున్నారు అనే విషయాన్ని మన శ్రోతలందరితో పంచుకోవడానికి సిద్ధంగా ఉండండి. మన శ్రోత సిద్ధంగా ఉన్నారు, ఆయన ఆవిడ ఏం చెప్తారో విందాం. ఓకేనా? హలో హలో
1: హలో నమస్తే అండి.
0: నమస్తే అండి.
1: సత్యవాడ రఘునాథమ్మ వాళ్ళ పేరండి.
0: రఘునాథమ్ గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నామండి. అది
0: చాలా బాగుంది చెప్పండి.
1: చాలా బాగున్నాయి.
0: ధన్యవాదాలండి.
1: గత మంగళవారం క్షమ గురించి చాలా బాగా మాట్లాడారు. ఉత్తరం రాయాలంటే మరి మాకు చూపు లేదు కదా, వెంటనే రాయలేకపోయాం, కానీ క్షమ గురించి చాలా బాగా మాట్లాడారండి.
0: ధన్యవాదాలండి.
1: మన అంశం మాకు చాలా నచ్చింది.
0: అదేంటంటే
1: మా అమ్మ నుంచి మేము ఒక గొప్ప విలువ నేర్చుకున్నామండి. మితంగా తినడం, అతిగా కాకుండా కొన్ని సమయాల్లో ఓ రోజుకి 2 సార్లు అనుకోండి అలా తినడం, మధ్య మధ్యలో ఏమీ తినకుండా అలా జాగ్రత్తగా పెంచింది. అంటే అమ్మ తిని అమ్మ అలాగే తినేది, మాకు అలాగే చేసింది. దాంతో ఇప్పుడు కొలెస్ట్రాల్, ఊబకాయం ఇవేమి లేకుండా, ఎందుకంటే అలవాటు అయిపోయింది కదా. మరి
0: అవునమ్మా, జీర్ణక్రియ చాలా బాగుంటుంది. ఆ గ్యాప్ అది ఇస్తూ చక్కగా మనం అలా మితంగా తినడం వల్ల మన జీర్ణక్రియ బాగుంటుంది, దానివల్ల ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి.
1: ఇష్టమైన పదార్థాలు ఎన్నున్నా ఆ టైంకి 2 సార్లు 3 సార్లు ఎన్నిసార్లు అనుకుంటే అన్నిసార్లే తినాలి అన్న విలువ ఒకటి నేర్పింది. తర్వాత ఎక్కడికైనా స్కూల్లో పాఠాలు చెప్పడానికి మేము టీచర్స్గా వెళ్ళేవాళ్ళం, లేకపోతే ఏమైనా కార్యక్రమాలకు వెళ్ళేవాళ్ళం, రాగానే మనం కట్టుకున్న ఆ పట్టు

0: కదా, ఆ చదివి వెళ్ళిన భాష సాహిత్యాన్ని పరిచయం చేయడం. నాన్నగారు మా కళ్ళేనండి, మా చూపు. మీరు తల్లిదండ్రులు చెప్పమంటే మాకు చాలా సంతోషంగా ఉందండి.
1: అయ్యో ఆ ఆనందం మీ మాటల్లోనే తెలుస్తుందమ్మా. నిజంగా ధన్యవాదాలమ్మా.
0: మంచిదమ్మా, మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మీకు ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. హలో.
2: హలో, నమస్తే.
1: నమస్తే అండి. శుభ మధ్యాహ్నం.
2: బాగున్నారా?
1: నేను చాలా బాగున్నాను ఇందిరా గారు, మీరు ఎలా ఉన్నారండి?
2: నేను బాగున్నాను. టాపిక్ ఇస్తారు.
1: అయ్యో మాకు ఆనందంగా ఉంటుంది మీలాంటి శ్రోతలందరూ చక్కగా మాట్లాడుతూ ఉంటే. చెప్పండి అమ్మా.
2: తల్లిదండ్రులు నేర్చుకునే ఎక్కువ అమ్మా, జీవిత సారం అంతా వాళ్ళే. చిన్నప్పటి నుంచి ఎంత ప్రేమ, ఎంతమంది పిల్లలన్నా ఎంత ప్రేమగా పెంచుకుంటారో, ఎన్ని ఆప్యాయత పెంచుతారో, ఎన్ని ఎన్నింటిని మనం స్వీకరిస్తాం, ఎన్ని స్వీకరించాం అది కూడా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మంచిగా చెప్తారు. తెలుగు అనేది ఎవరి మధ్య పిల్లల మధ్య ఉంచరు.
1: అంటే
2: ఒకరికి ఒకరికి ఒకరికి భేదం చూపించారు. ఎందుకంటే ఆడపిల్లైనా మగపిల్లైనా వాళ్ళ పిల్లలు కాబట్టి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ఒకరి మీద ద్వేషం ఉండకూడదు, పేద తేడా తెలియకూడదు. తోటి మనం చక్కగా మనం వాళ్ళకు కూడా సహకరించాలి. ఇలాంటివన్నీ ఉంటాయి.
1: బాగుందమ్మా, బాగుంది. చాలా చక్కగా మాటలు చెప్తారు.
2: మనం నేర్చుకోవడం కాకపోతే మన పిల్లలు కూడా నేర్పిస్తే వాళ్ళు మరి కొంతమంది నేర్పిస్తారు. నాన్నగారు చెప్పేవాళ్ళు, ఎవరితో స్నేహం చేసినా జాతి కులం అంత భేదాలు కాదమ్మా, మనకెంత వచ్చి వాళ్ళ నుంచి మనం ఎంత నేర్చుకోగలం చూడాలి. మనం కూడా నేర్చుకొని మరొకరికి చెప్పాలి తప్ప, ఒకరి చేత మనం చెప్పించుకోకూడదు, చెడు మాట్లాడకూడదు.
1: అవునమ్మా, ఏదైనా అంటే మనకి మనం నేర్చుకున్న విలువలు గాని సాంప్రదాయాలు గాని ఇవన్నీ కూడా మన తర్వాతి తరాల వాళ్ళకి ఖచ్చితంగా వెళ్లాల్సిందే. మిగతావి ఏవైనా ఎక్కడైనా నేర్చుకుంటారు, కానీ ఇలాంటివి మాత్రం ప్రత్యేకంగా తరతరాలుగా వస్తాయి.
2: ఎందుకంటే చిన్నప్పుడు విత్తనం పాటినప్పుడే అది కాదు మమ్మల్ని మొక్క వృక్షం అవుతుందో తెలుస్తుంది మనకి. అంటే ఆ పేరు బట్టేనా, దాన్ని బట్టి అది విత్తనం పాటి మొలకెత్తాక ఇది బాగున్నప్పుడు ఒక పొల్ల ఏదో పాటి దాని మొదల్లో దాన్ని కొంచెం మేలుకి ఎత్తినట్టు చేసి అప్పుడు గట్టి అంటే ఒక రాట్లాగే పెడతాం. అలాగే పిల్లలు పెరిగినప్పుడు కూడా అడుగు తడబడకుండా అడుగు సరిగ్గా వేస్తూ మా చక్కగా రావాలని నేర్పిస్తుంటారు. కాబట్టి మనం నేర్చుకొని తర్గం భేదాలు లేకుండా అందం నక్క చెల్లి కలిసి ఉండడం కాకుండా ఎప్పుడు విడిపోని బంధంగా ఉండాలి.
1: అవునమ్మా, అవును. ఓకే ఇంద్ర గారు, ధన్యవాదాలండి. ధన్యవాదాలు. మన శ్రోతలు అయితే చాలా చక్కగా చెప్తున్నారండి. మరొక శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో.
3: హలో, నమస్తే మేడం.
1: నమస్తే అండి.
3: రాజమండ్రి నుంచి గుడిపాటి భ్రమరాంబిక అండి.
1: భ్రమరాంబిక గారు చాలా హుషారుగా ఉన్నారు. అయ్యో హుషారుగా ఉన్నారండి అని చెప్పేలోపు కట్ అయిపోయిందండి. అయ్యో ఓకే, మరి చూద్దాం. హలో.
4: హలో,
1: నమస్తే అండి.
4: హలో.
1: హలో, నమస్తే అండి. మీ పేరు?
4: హలో.
1: సో మరి మన శ్రోతలందరూ కూడా కాల్ చేసేటప్పుడు సిగ్నల్ ఉన్న ఏరియా నుంచి కాల్ చేయండి, అలాగే మీ రేడియోకి కొంచెం దూరంగా వచ్చి నిలబడి కాల్ చేయండి. అలా అయితే మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ సౌండ్స్ కానీ లేకపోతే ఇలాగా సిగ్నల్ ప్రాబ్లం కానీ ఇలాంటివన్నీ మనకి ఉండవన్నమాట. ఈనాటి అంశం మరొకసారి మీ అందరి కోసం, తల్లిదండ్రుల నుండి మీరు ఎటువంటి విలువలు నేర్చుకున్నారు, ఈ విషయం గురించి మీరు తెలియజేయాలి అంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్లు 2727244 లేదా 2727288. విశాఖేతర్లు సెల్ ఫోన్ నుండి కాల్ చేసేవారు 0891 కోడ్ని ముందు చెప్పిన నెంబర్లకు జత చేయగలరు. చూడండి, మనం ఏం విలువలు నేర్చుకోవాలనుకున్నా తల్లిదండ్రుల దగ్గర నుంచి, అంటే విలువలనే కాదు ఏదైనా మనకి మొదటి గురువులు తల్లిదండ్రులే కదా. మరి అలాంటి తల్లి

0: తల్లిదండ్రుల దగ్గర మామూలుగా గురువుల దగ్గర ఆటపాట నేర్చుకుంటాం, చదువు నేర్చుకుంటాం, ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడడం నేర్చుకుంటాం, ఆడుకోవడం నేర్చుకుంటాం. ఇవన్నీ అందరి దగ్గర నుంచి మనం నేర్చుకుంటాం. కానీ తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకునేది మాత్రం చివరి వరకు కూడా మనతో పాటు ఉంటుంది. మన వ్యక్తిత్వాన్ని చూపించేది కూడా ఆ విలువలే. మరి మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి మీరే నేర్చుకున్నారు ఈ విషయం చెప్పాలంటే మరొకసారి నెంబర్లు చెప్తానండి. 2727244 లేదా 2727288 విశాఖేతరులు సెల్ ఫోన్ నుండి కాల్ చేసేవారు 0818091 కోడ్ని ముందు చెప్పిన నెంబర్లకు జత చేయగలరు. ఇందాక చెప్పారు కదా మితంగా మాట్లాడాలి అని, నిజంగా అది చాలా మంచి విషయం అండి. ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి, ఏమంటారు? ఎందుకు? ఎందుకు అంటే మనం వినే కొద్దీ జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు, అలాగే మనం ఇంకొకరికి చెప్పచ్చు, తప్పులేదు. కానీ మనం ఎక్కువ వింటేనే కదా ఎక్కువ మందికి చెప్పగలం. కాబట్టి వినడం అనేది చాలా అవసరం అన్నమాట. అలాగే ఇందాక క్షమాపణ గురించి చెప్పారు కదా, అది కూడా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల పిల్లలకి నేర్పేది. హలో,
1: హలో, నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి.
1: మనస మేడం గారు,
0: నమస్తే అండి, చెప్పండి.
1: చాలదా ఈ చోటు, రాదులే ఏ లోటు. మేడం గారు,
0: కళ్యాణ్ గారు,
1: నేను సింగర్ అండి, గమకాలు నేర్చుకోలేదు కానీ.
0: అబ్బా సూపర్ అండి, మీ పాటలను తెలిసిపోతుందా మీ సింగర్ అని?
1: అలాగే అలవాటుగా వచ్చేస్తా నోటోటి పాటలు అండి మేడం గారు. అయితే నా పేరు కళ్యాణ్, వైజాగ్ మురళి నుంచి మాట్లాడుతున్నాను మేడం గారు.
0: చెప్పండి కళ్యాణ్ గారు, ఇందాకే చెప్తాను.
1: అదే తల్లిదండ్రుల గురించి మీరేం విలువలు నేర్చుకున్నారు కదా. అయితే మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేసేవారు మేడం గారు. క్రమశిక్షణ, డిసిప్లైన్, టైమింగ్స్, పెద్దలు గౌరవ ఇవ్వడం, నడత, నడవిడక, మళ్ళీ సమాజంలో ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు, అన్నీ నేర్చుకున్నాను మేడం గారు మా తల్లిదండ్రుల నుంచి. ఆల్ ఇండియా రేడియో ప్రేమించడం, సిబ్బందిని ప్రేమించడం, అన్నీ నేర్చుకున్నాను మేడం గారు.
0: చాలా బాగుందండి.
1: పాటలు అంటే, ఆల్ ఇండియా రేడియో పాటలు అంటే నాకు ప్రాణం మేడం గారు. అది మేడం గారు, ఉంటాను మేడం గారు.
0: ఓకేనండి, హలో.
2: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు అంబాజీ అండి, నేను గాజాక్ నుంచి మాట్లాడుతున్నాను.
0: ఉమాదేవి గారు,
2: అమ్మాజీ అండి.
0: అమ్మాజీ గారు, ఓకే. అమ్మాజీ గారు మీరు ఎలా ఉన్నారు?
2: బాగున్నానండి, మీరు బాగున్నారా?
0: నేను చాలా బాగున్నానండి.
2: ఎప్పుడు మీరు బాగానే ఉండాలండి, ఇలా రేడియో 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలండి, మా అందరికీ శుభాకాంక్షలు చెప్పినందుకు.
2: నేను ఉంటాను అలాగా, మా వారు కొన్నారు ఇప్పుడు నాకు ఆ రేడియో తర్వాత 200 కొన్నారండి ఫస్ట్ లోను. అదే నాకు తోడుగా పనిలో పనిగా నాకు సాయంగా ఉండేది. ఆ తర్వాత అది పోయిన తర్వాత మా అబ్బాయి కొన్నాడండి 400.
0: బాగుందండి, బాగుంది.
2: తెల్లవారి 6 నుండి మళ్ళీ రాత్రి 9 దాకా అలా వింటూనే ఉంటాను పాటలు.
0: మంచి అభిమానం అమ్మాజీ గారు. మరి ఇన్నట్ అంశం విన్నారా?
2: విన్నాను. మంచి మంచి కార్యక్రమాలు ఇస్తారు, పాట పాటలు ఇస్తారు, నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అందుకని మీ అందరికి ధన్యవాదాలండి. నేను విన్నది ఇప్పుడు అడిగారు కదా తల్లిదండ్రుల నుంచి ఏం నేర్చుకున్నారని.
0: అవునండి,
2: గౌరవం నేర్చుకున్నానండి. తర్వాత ఎవరిని విమర్శించడం నాకు అలవాట్లేదు, ఎంత తక్కువలో ఉన్న వాళ్ళైనా గౌరవంగా అభిమానిస్తాను. అన్ని ఒలే అయితేన్నా సరే ఏమండి అన్న పదం నాకు అలవాటు అయిపోయింది. మరి నేను ఏమండి అంటాను, అమ్మా అంటాను.
0: చాలా మంచి విషయం అండి.
2: అది మటే నేర్చుకున్నాను. నాకు లేదని ఎవరి మీద బాగున్నారని అడగటం కూడా నాకు ఇప్పటికీ లేదు. ఎవరైనా తప్పుగా ఉన్నా కూడా వాళ్ళకి పైకి పెట్టడం నాకు తెలియదు. ఇప్పటికీ వారు ఇష్టవాళ్ళు.

0: ஒரு
1: ఏదైనా మర్యాద పూర్వకంగా చెప్తారు అభిమానంతో. ఓకే ఓకే అమ్మాజీ గారు ధన్యవాదాలండి. హలో
2: నందదేవి లేది వచ్చిన అమ్మా నీలా చూడలేరమ్మా. మాంచ గారు శుభ మధ్యాహ్నం.
1: శుభ మధ్యాహ్నం అండి.
2: కాకర్లోవా
1: సుమలత గారు?
2: బాగున్నారా?
1: చాలా బాగున్నానండి. మీరెలా ఉన్నారు?
2: సూపర్.
1: సూపరా? చెప్పండి సుమలత గారు, నేటి అంశం విన్నారా?
2: విన్నాను మేడం. నేను ఎలా ఉన్నానంటే మా తల్లిదండ్రులకి నేను నమస్కారం పెట్టాలి. నిజంగా నా పూర్వజన్మ సుకృతం అంతే.
1: అది నిజమేనండి.
2: ఎందుకంటే ఏది వాళ్ళు మన కోసమే చూస్తారు. ఏది చేసినా సరే మన కోసమే చేస్తారు.
1: అవునండి అవును.
2: ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత నాకు తెలిసొస్తుంది మా అమ్మ విలువ అవన్నీ. ఎందుకంటే అప్పుడు చిన్నప్పుడు నా గురించి చాలా చెప్పింది. అది చెప్పినప్పుడు నేను కొద్దిగా అసరాజుగా చేసేదాన్ని.
1: మనకి ఇప్పుడు ఏంటంటే ఆ వయసు వచ్చేసరికి ఆ బాధ్యతలను తెలిసేసరికి వాళ్ళు ఎందుకు చెప్పారు, ఎవరి కోసం చెప్పారు అనే విషయాలు మనకు అర్థం అవుతాయి.
2: ఇప్పుడు నా ఇద్దరు పిల్లలు నాకు సమాధానం ఇచ్చినప్పుడు నాకు తెలిసింది. ఇప్పుడు నా అమ్మని ప్రేమిస్తున్నాను. రోజు ఫోన్ కూడా చేసి ఎలా ఉన్నామా అడగడం నేర్చుకున్నాను.
1: చాలా మంచి విషయం అండి. వారికి కూడా చాలా ఆనందంగా ఉంటుంది. పిల్లలు వాళ్ళతో ఒక 10 నిమిషాలు మాట్లాడినా కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. హలో.
3: హలో, శుభ మధ్యాహ్నం మానస గారు.
1: శుభ మధ్యాహ్నం అండి.
3: ఆదిలక్ష్మి, జ్యోతినగర్, మరిపాలెం.
1: ఆదిలక్ష్మి గారు ఎలా ఉన్నారు?
3: చాలా బాగున్నానండి.
1: వెరీ గుడ్ అండి. మరి ఆదిలక్ష్మి గారు, నా అంశం విన్నారా?
3: విన్నానండి.
1: చెప్పండి, మరి మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి మీరు ఎలాంటి విలువలు నేర్చుకున్నారు?
3: మా తల్లిదండ్రుల దగ్గర నుంచి, మా అమ్మ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నానండి. ఇంటి పని, వంట పని, పెద్దలను గౌరవించడం, బయట వాళ్ళతో ఎక్కువగా మాట్లాడుకుంటా మన పని మనమే చేసుకొని మన పిల్లల్ని మనం చూసుకోవడం, అవన్నీ మా అమ్మగారు బాగా నేర్పించారండి. మా నాన్నగారు మార్కెట్లకు వెళ్తి నన్ను వెనకాల తీసుకెళ్ళి మార్కెట్లు చేయించడం అన్నీ నాకు బాగా నేర్పించారు. ఈరోజు మా వారికి ఖాళీ లేకపోయినా నేనే అన్నీ చేసుకొని ఇంట్లో చూసుకుంటాను.
1: బాగుందండి, చాలా మంచి విషయం చెప్పారు. నిజంగా బయట విషయాలు నాన్నగారు, ఇంట్లో విషయాలు, వ్యక్తిత్వానికి సంబంధించిన విషయాలు అమ్మ. బాగుందండి, బాగుంది. ఓకేనండి, ధన్యవాదాలు.
3: ఓకేండి, థ్యాంక్ యూ.
1: హలో.
4: హలో, నమస్తే మేడం.
1: నమస్తే అండి. హలో.
5: హలో, నమస్తే అండి.
1: నమస్తే అండి.
5: నా పేరు వెంకటలక్ష్మి అండి. అక్కడ
1: వెంకటలక్ష్మి గారు.
5: చెప్పండి.
1: చెప్పండి వెంకటలక్ష్మి గారు, మరి మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారు?
5: తల్లిదండ్రుల నుండి ఏం నేర్చుకున్నారండి, నా చిన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారండి.
1: ఓకే.
5: అప్పుడు కొంచెం ఊహ తెలిసి తెలిసిన వయసు అండి. కాకపోతే మా అమ్మగారే మమ్మల్ని పెంచుకొచ్చారండి. ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగపిల్లడు అండి. మా అమ్మగారు కొంచెం చాలా జాగ్రత్తగా అన్ని చేసుకొని వచ్చే పోయే చుట్టాలను చూసుకోవడం, మనం ఎలా ఉండాలి, మంచి పెద్దవాడి దగ్గర గౌరవంగా ఉండాలి, మనకు లేదని బాధపడకూడదు, అలాగని ఒకరికి ఉందని ఈర్ష పడకూడదు అని అన్ని చెప్పేవారండి. ఆవిడ పెంపకం ఈ రోజుకి మేము ఇలా ఉన్నామంటే అది నాకు నిజంగా చాలా గర్వం అండి.
1: అయ్యో, నిజంగా ఆవిడ చాలా ధైర్యవంతురాలండి. ఇంత అంటే సమాజాన్ని ఎదుర్కొంటూ పిల్లల్ని పెంచుకుంటూ
5: ఇంట్లో ఉంటూ మమ్మల్ని పెంచి నలుగురిని పెంచి పెద్ద చేశారండి. ఆఖరికి ఆవిడ లాస్ట్ టైంలో ఇల్లు కూడా ఆవిడంటున్న ఇల్లునే కొని కట్టించి కొడుకుని దగ్గర పెట్టుకొని తన జీవితం కొనసాగించారండి.
1: చాలా గ్రేట్ అండి, చాలా గ్రేట్ నిజంగా.
5: మా ముగ్గురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు, ముగ్గురికి ఇద్దరు పిల్లలు పుట్టే వరకు ఉండి అన్ని చేసి మమ్మల్ని మా

0: తండ్రి లేని లోటు, తల్లి తండ్రి ఆవిడే పెంచారండి.
1: చాలా సంతోషం అండి. నిజంగా ఆనందం బాధ అన్ని కలబోసి వినిపిస్తున్నాయి మాకు మీ గొంతులో. నిజంగా ఏం
0: అవునండి,
1: లేదండి, ఎప్పుడు అమ్మ మనతోనే ఉంటారండి, ఏం కాదు.
0: ఉంటారండి. ఆవిడ ఇచ్చిన చిన్న చాలా గిఫ్ట్లు కూడా నా దగ్గర, నేను ఇప్పటికీ దాచుకున్నానండి ఆవిడవి. అది
1: బాగుందండి,
0: చాలా బాగా చూసుకునేవారండి మమ్మల్ని, చాలా ముచ్చటగా పిల్లల్ని, వచ్చేపోయే చుట్టాలను కూడా అందరి దగ్గర గౌరవం పెంచుకోవాలమ్మా, అందరి దగ్గర మర్యాదగా ఉండాలమ్మా, అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి. మీ అత్తవారింట్లో కూడా ఎవరితోటి గొడవలు పడకూడదు, పడినా సరే అదేదో మర్చిపోవటమే, పిల్లలు ఆడుకున్నట్టే ఉండాలి అని నలుగురు అత్తవారులతో కూడా మాట అనిపించుకోకుండా మా అమ్మగారు ఈ ప్రాణంతో కూడా అలాగే ఉండేవారండి.
1: బాగుందమ్మా, నిజంగా చాలా చాలా మంచి విషయాలు చెప్పారు వెంకటలక్ష్మి గారు. ఎప్పుడు మీ అమ్మగారు మీతోనే ఉంటారు. ఓకేనండి, ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ సో మచ్.
1: హలో
2: హలో
3: హలో
1: హలో
3: హలో మాట్లాడు.
1: మహిళావాణి కార్యక్రమంలో మహిళలు మాత్రమే మాట్లాడే ఈ కార్యక్రమంలో దయచేసి మహిళలకు అవకాశం ఇవ్వండి, మహిళల్ని మాత్రమే మాట్లాడనివ్వండి. మరి తర్వాత కాలర్ ఎవరో చూద్దాం. హలో
3: హలో, గుడ్ ఆఫ్టర్నూన్.
1: సో మనకున్న టైం చాలా తక్కువ అండి, మరి మహిళల్ని మాత్రమే మాట్లాడనిద్దాము. హలో,
4: హలో మేడం.
1: నమస్తే
4: నమస్తే
1: అండి.
4: మేడం,
1: నమస్తే అండి, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు భారతి, నేను ఎన్ఏడి రాజపాల నుంచి మాట్లాడుతున్నానండి.
1: ఎలా ఉన్నారు భారతి గారు?
4: చాలా బాగున్నా అండి,
1: చాలా సంతోషం,
4: చాలా బాగున్నా.
1: చెప్పండి అమ్మా, మరి నాటి అంశం విన్నారా?
4: విన్నా అండి, టాపిక్ విన్నాను. తల్లిదండ్రుల నుంచి ప్రతిదీ కూడా అంటే జీవిత సత్యాలు నేర్చుకున్నామండి. మిట్టి నింటి ఎలా ఉండాలి, పుట్టింటి నుంచి ఎలా ఉండాలి అని అమ్మ నుంచి ఓర్పు సహనం చాలా బాగా నేర్చుకున్నాం. ఎవరిని ఎలా, పెద్దలను ఎలా గౌరవించాలి, ఎవరితో ఎలా మెలగాలి అనే విషయాలన్నీ నేర్చుకున్నామండి. అందరితో కలిసి ఉండి అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు, ఇప్పుడు వరకు అయితే అమ్మ కోరికది మేమందరం కలిసి ఉండాలని. అలాగే అందరితో కలిసి ఉంటూ నాన్నగారు చనిపోయారు రీసెంట్ గా, నాన్నగారు అంతే. అందరూ చాలా మంది మామయ్య పిల్లలు, పెద్దనాన్నపిల్లలు అందరూ మా ఇంటి దగ్గర చదివేవారండి. ఆ లక్షణాలన్నీ కూడా మేము నేర్చుకున్నాం బాగా.
1: బాగుందమ్మా, ఒక కుటుంబంలో అందరినీ ఎలా కలుపుగోలుగా చూసుకోవాలి, ఒక కుటుంబాన్ని ఎలా నడుపుకుంటూ రావాలి అనేది చాలా చక్కగా చెప్పారు మీ అమ్మగారు. చాలా సంతోషం అమ్మా,
4: చాలా బాగా.
1: ఓకేనండి, ధన్యవాదాలు.
4: థ్యాంక్ యూ మా.
1: హలో
5: హలో
1: హలో
6: హలో, నమస్కారం అమ్మా.
1: నమస్కారం
6: అమ్మా, శాంతిపురం నుంచి పద్మావతి మాట్లాడుతున్నాను.
1: పద్మావతి గారు
6: నమస్కారం.
1: నమస్కారం పద్మావతి గారు.
6: ఎన్ని నేర్చుకున్నావు అని చెప్పడానికి ఎంత టైము చాలదు, అయినా క్లుప్తంగా మేము పద్మావతి అండి, ఉన్నాము. అందరినీ అన్ని ఇంట్లో డెలివరీలు ఎప్పటి రోజుల్లో అమ్మ ఆరోగ్యం ఎలా ఉన్నా కూడా అందరినీ చాలా ప్రేమగా చూసేవారు. నాన్నగారు సమాజానికి మనం ఒంటికి చేయాలి అని ఆయన నేర్పారు. కల్చర్ ఉండాలి, ఫీల్ ఉండాలి, ఇవన్నీ ప్రాక్టికల్ గా ఏవో మాటల్లో ఇలా చెప్పడాలంతా తెలియదు అని వాళ్ళని చూసి ఎక్కువ నేర్చుకున్నాం. మా అక్కయ్య ముగ్గురు అత్తగారిని చాలా చూశారు, నేను ఇంకా క్యూలో ఉన్నాను మా అత్తగారి సేవ చేస్తూ. ఇంకా అందరం బాగున్నాం,
1: బాగుంది.
6: ఫీలం అంటే ఎలాగ ఉండాలి అంటే చెప్పారు. ఒక చిన్న ఉదాహరణగా చెప్పాలంటే, ఒకసారి ఎంఏ చదువుతున్నాను మేడం, కూర్చొని పుస్తకం చదువుకుంటుంటే పక్కింటి అతను ఫోటో తీసుకుంటానండి, మా ఇంటికి పంపిస్తాను మీ ఫోటో ఉండండి అని గబగబా కిందకి పరిగెత్తుకొచ్చి, అమ్మ అతను ఇలా అడుగుతున్నారు ఏం చేయాలో నాకు తెలియట్లేదు, నిజంగానే ఏం చేయాలో తెలియదు అంటే, అప్పుడు తీసుకోవనలేదు, వద్దనలేదు, మంచనలేదు, చెడనలేదు, అంగార సదృశి నారి ఋతుసుంభ సమప్పుమాను, నా స్పర్శన, నా దర్శన, నా గుహ్య సంభాషణ అన్నారు. ఆ నిప్పుకుండ దగ్గర ఉన్న వెన్న లాంటిది స్త్రీ, ఇది ప్రకృతి. ఇందులో నా స్పర్శన వాళ్ళు ముట్టుకో

0: చూసుకోవాలనుకోకూడదు, నా దర్శన వాళ్ళని చూడాలనుకోకూడదు, నా గుహ్య సంభాషణ ఒక్కరు ఒంటరిగా మాట్లాడాలి అని అనుకోకూడదు. అది కొంత అర్థమైంది, కొంత అవ్వలేదు. అప్పుడు మరీ చిన్నదాన్ని ఏం కాదు, 19 ఏళ్ళు ఉంటాయి, డిగ్రీ
1: అయిపోయాయి.
0: ఇంకా నేను మేడెక్కలేదు, ఆ ఫోటో తీసుకోవద్దరు వాళ్ళకి చెప్పలేదు. అప్పటికి ఇప్పటికి కూడా వాళ్ళు ఎవరో కూడా తెలియదు. కానీ ఎంతమందికో నేను టీచర్ గా పనిచేశాను, చాలా మంది ఆడపిల్లలకి అవసరమైనవన్నీ నేర్పాను. ఈ శ్లోకాన్ని నేను ఆధారంగా తీసుకుంది. ఎన్నో అమ్మ నాన్నగారు సంస్కారం సంస్కృతి అంతా నేర్పారు. సంస్కృతం అంటే చాలా ఇష్టంగా ఉండేది. పోటీ ఎవరిది ఎక్కువ వచ్చో చెప్పడం తెలిసేది కాదు. అమ్మకి ఎక్కువ నాన్నగారికి ఎక్కువ అంటే నేను చెప్పలేను. అన్ని పోటీగా ఎవేవో చెప్పేవారు అన్నమాట. పొరపాటు మేము తెలియక చేసిన దాన్ని కొట్టడం తిట్టడం అలా అండం కాదు. శ్లోకం కథో చెప్పి నేను నిర్ణయించుకో అన్నట్లుగా వదిలేసేవారు
1: అన్నమాట.
0: ఉత్తమమైన సంస్కారం నేర్చుకోవడం అదృష్టం తల్లిదండ్రుల దగ్గర.
1: అంతేనమ్మా,
0: వాళ్ళు మనం తీర్చలేము.
1: అయ్యో లేదమ్మా, ఎప్పుడు మీ వ్యక్తిత్వంలో ఎప్పుడు వాళ్ళు ఎప్పటికీ నిలిచే ఉంటారమ్మా. ఏం లేదు,
0: మంచిగా అందరికి మంచిగా బతకడం ఒక్కటే వాళ్ళకి తీర్చుకోగలిగిన.
1: అయ్యో
0: మంచి తల్లిదండ్రులు కోటి జన్మల పుణ్యం.
1: అంతేనమ్మా,
0: కాదు ముఖ్యంగా ఇప్పుడు సమాజానికి ఆడపిల్లల్ని ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం, ఏది ఇస్తే తీసుకోవడం, అలాంటివన్నీ కొన్ని చేయకూడదు. ఎన్నో నేర్పాను.

0: 엄마만 지켜봤거든. 그렇게 와서 치고 이러노.
1: Ay,
0: Antes
1: Odile.
0: tendré los cortes, tendré los puños.
1: Antes
0: No,
1: no mandé. Ok, Padma, te quiero.
0: no, no, no, no, no, ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం, ఏది ఇస్తే తీసుకోవడం, అలాంటివన్నీ కొన్ని చేయకూడదు. ఎన్నో నేర్పాను టీచర్గా, ఇంకా చాలా మిగిలే నా చుట్టుపక్కల ఉన్న పిల్లలకి అలా ఓ కంటి కనిపెడుతూనే ఉంటారు. ఇప్పుడు
1: ఓకే పద్మావతి గారు,
0: మన పిల్లలు మనం కాపాడుకోవాలి. పోలీసులు ఎక్కడ ఉంటారు, అందరు ఎక్కడ ఉంటారు, వాళ్ళ చదువులు
1: అవునమ్మా.
0: ఉద్యోగాల్లో ఒక పెద్ద వల కూడా ఉందన్నమాట సమాజంలో. రక్షణ ఉంది, అలా ఉంది, అలా ఎంత వీలైతే అంత పిల్లల్ని మనం
1: అంతేనమ్మా, అంతే.
0: కాపాడుకుని సరి అయిన దీంట్లో పెట్టాలన్నది నాకు
1: బాగుందమ్మా, చాలా చక్కని మాటలు చెప్పారు
0: ముఖ్యంగా.
1: పద్మావతి గారు, ధన్యవాదాలండి.
0: నమస్కారం.
1: నమస్కారం. సో మరి పద్మావతి గారు కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. తల్లిదండ్రుల గురించి మాట్లాడితే ఎవరికైనా అలాగే ఉంటుంది కదా.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వాతావరణం. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.1 డిగ్రీ సెల్సియస్, కనిష్ట 27.5 డిగ్రీ సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25.8 డిగ్రీ సెల్సియస్. రాగల 24 గంటల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. 1-2 చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వాన కురుస్తుంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం కూడా సంభవించే అవకాశం ఉంది. నమోదు కాదగ్గ అత్యధిక పగటి ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. జానపద రంజని తొలి అంశం మహాభారతంలో కృష్ణుని పుట్టుక అంశంగా శ్రీ పి కృష్ణారావు బృందం తప్పెట గుళ్ళు వాదనం.

అలాగని కూడా ఆ ఒక దేవకీ దేవి గర్భనా, ఆ ఒక దేవకీ దేవి గర్భనా జన్మిస్తప్పుడు ఆ ఒక దేవకీ దేవి అంటుందా, నైనా అన్ని కారి గర్భవనా ప్రియాల నువ్వు.

Yeah, man, I'm on it, but I'm

0: అని ప్రాణం ఎట్లున్నదిరా పియా తరిత్తద్దన్న.
1: మహాభారతంలో కృష్ణుని పుట్టుక అంశంగా శ్రీ పి కృష్ణారావు బృందం నిర్వహణలో తప్పెటగుళ్ళు వాదనం విన్నారు. పాల్గొన్నవారు శ్రీ ఎం సత్యం, శ్రీ వంగల ప్రవీణ్, శ్రీ వంగల మహేష్, శ్రీ పి మహేష్, శ్రీ కె దాలిరామ్, శ్రీ పి నరసింహులు, శ్రీ పి పండు. రెండవ అంశంగా జానపద గీతాలు నిర్వహణ శ్రీ వై గణేష్ బృందం.

మీరు ఇంతవరకు శ్రీ వై గణేష్ బృందం నిర్వహణలో జానపద గీతాలు విన్నారు, జానపద రంజన విన్నారు. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై మీరు ఇంతవరకు మొదటి ప్రసారం విన్నారు. ఇవే అలవరసలపై అనంతర ప్రసారం సాయంత్రం 5 గంటలకు. అంతవరకు ఎఫ్ఎం ప్రసారాలు వింటూనే ఉండండి. నిలయంలో సమయం 3 గంటల 16 సెకండ్లు. శ్రోతలకు నమస్సులతో సెలవు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై ఈనాటి సాయంత్రం ప్రసారాలకు స్వాగతం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 5 గంటలకు వస్తుంది. ముందుగా యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది.

యువాని కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇప్పుడు ఒక పాట వింటారు, 100% లవ్ చిత్రం కోసం టిప్పు పాడిన పాట వింటారు.

0: దేవిపుత్రుడి చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన పాట విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: యువవానికి పునఃస్వాగతం. మరి ఈనాటి యువవానిలో 7G బృందావన్ కాలనీ చిత్రం నుంచి కేకే పాడిన పాట వింటారు.

0: ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: భాగమతి చిత్రం కోసం ఇప్పుడు ఒక పాటను వింటున్నారు.

మీరు భాగమతి చిత్రం నుంచి శ్రేయ ఘోషల్ పాడిన పాట విన్నారు. యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యారాగాలు. ముందుగా యుగంధర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట వింటారు.

సంధ్యారాగంలో మరొక చక్కటి మెలోడిక పాటను వినిపిస్తున్నాం. రుద్రవేణి చిత్రం కోసం కేజీ ఏస్తాస్ చిత్ర పాడిన పాట వింటారు.

0: సంధ్యారాగాలు శీర్షికన మధుర గీతాలు వింటున్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: సంధ్యారాగాలు శీర్షికన మధుర గీతాలు వింటున్నారు. ఇప్పుడు సఖీ చిత్రం కోసం శ్రీనివాస్ మరియు సాధన సర్గం పాడిన పాట వింటారు.

సంధ్యారాగాలు చిత్రంలో చివరిగా కొండవీటి దొంగ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు.

0: ఈనాటి సంధ్యారాగాలు కార్యక్రమంలో వీణులు విందైన చిత్రగీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉద్యోగ వార్తలు.
1: ఉద్యోగ వార్తలు. భారత ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ పరిధిలోని మినీరత్న పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అయిన కోల్కతాలోని బామర్ లారీ అండ్ కో లిమిటెడ్ సంబంధిత విభాగాల్లో 62 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు 9వ తేదీ వరకు దరఖాస్తులను చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు. గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ పోస్టులు ఈ విధంగా ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ట్రైనీ మెకానికల్ 9 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ కెమికల్ 6 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఫుడ్ టెక్నాలజీ 1 పోస్టు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఐటీ 6 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ లెదర్ టెక్నాలజీ 1 పోస్టు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. ఇక తర్వాత విభాగమైన ఎంబీఏ తత్సమాన మేనేజ్మెంట్ పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ సేల్స్ మరియు మార్కెటింగ్ 16 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఆపరేషన్స్ 11 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఐటీ మేనేజ్మెంట్ 2 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ సప్లై చైన్ మేనేజ్మెంట్ 5 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ హెచ్ఆర్ 1 పోస్టు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ లాజిస్టిక్ ట్రాన్స్పోర్టేషన్ 3 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఐటీ ఫైనాన్స్ 1 పోస్టు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. అర్హత అభ్యర్థులు సంబంధిత విభాగాలలో బిఇ బీటెక్ డిగ్రీ లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత అయి ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. జీతం నెలకు 40,000 రూపాయల నుండి 140,000 రూపాయల వరకు ఉంటుంది. వయస్సు ఇంజనీరింగ్ పోస్టులకు 25 సంవత్సరాలు, మేనేజ్మెంట్ పోస్టులకు 27 సంవత్సరాలు మించకూడదు. ఎంపిక విధానం కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, ధృవపత్రాల పరిశీలన, గ్రూప్ డిస్కషన్ తదితరాల ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఎక్స్ సర్వీస్మెన్ ట్రాన్స్జెండర్ అభ్యర్థులకు ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ https://www.bamarlorry.com. దరఖాస్తు చివరి తేదీ 2026 జూన్ 9వ తేదీ. ఉద్యోగ వార్తలు విన్నారు.
0: ఉద్యోగ వార్తలు చదివిన వారు శ్రీమతి జి పద్మ. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వైద్య సంగీతం వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచార వాణి. ఈనాటి సమాచార వాణి కార్యక్రమంలో వాతావరణ వివరాలు వింటారు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.5 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 74%. పౌరవిమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 36.5

ఆరు డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25.8 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 60%. ఆకాశం మేఘావృతం ఏంటుంది, అక్కడక్కడ ఉరుములతో కొన్ని జల్లులు పడవచ్చు. సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? జీరో. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
2: ముద్దు, కొత్త కార్గిల్ చికెన్ అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
3: ఆగు ముద్దు.
2: ఏంటి?
3: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
2: ఓ, నీకు

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సామాజిక పింఛన్ల ద్వారా రాష్ట్రంలో సుమారు 62 లక్షల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నూతన దక్షిణ కోస్తా రైల్వే జోన్తో స్థానిక ఉద్యోగ అవకాశాలు భారీగా పెరుగుతాయని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వెల్లడించారు. డీఎస్సీ నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. యోగా అంధ్ర 2026 పేరిట ఈ నెల 7వ తేదీ నుండి అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. సామాజిక పింఛన్ల ద్వారా రాష్ట్రంలో సుమారు 62 లక్షల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పేదరికంలో ఉన్న అన్ని కుటుంబాలకు చేయూతనందించి వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఒక్కో కుటుంబానికి 3-4 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. కాకినాడ జిల్లా చామవరంలో ఈరోజు జరిగిన పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజావేదిక సభనుద్దేశించి ఆయన మాట్లాడుతూ, మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం, ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడంతో పాటు మహిళలకు ఎన్నికల్లో 33% రిజర్వేషన్లు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి వివరిస్తూ,
1: ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకోవాలి, అదే సమయంలో అందరినీ పైకి తీసుకురావాలి. తల్లికి వందనం. మా ఆడబిడ్డల కోసం ఉచిత ప్రయాణ సౌకర్యం. కడారి పార్లమెంట్ అసెంబ్లీలో కూడా మా ఆడబిడ్డలకి 33% సీట్లు ఇప్పించి రాజకీయంగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, కేంద్రం తీసుకుంటుంది. ఇంకొక పక్కన డాక్రా సంఘాలు, మీరు రాబోయే రోజుల్లో ఉత్పత్తి చేసే ఉత్పత్తుల్ని ప్రపంచ
0: విశాఖపట్నం కేంద్రంగా 18వ రైల్వే జోన్గా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఈరోజు నుంచి తన అధికారిక కార్యకలాపాలను ప్రారంభించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల సాకారమైందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. 3532 కిలోమీటర్ల పరిధి, 4 డివిజన్లు, 385 స్టేషన్లతో విస్తరించిన ఈ జోన్ రాష్ట్ర రైల్వే రంగ ముఖచిత్రాన్ని మార్చడంతో పాటు స్థానిక ఉద్యోగ అవకాశాలను భారీగా పెంచనుందని సామాజిక మాధ్యమం పోస్టులో వెల్లడించారు. నగరంలోని సిరిపురం కూడలి వద్ద ఉన్న వైజాగ్ డెక్ భవనంలో తాత్కాలికంగా కార్యకలాపాలు ప్రారంభం కాగా, త్వరలోనే 12 అంతస్తుల అత్యాధునిక శాశ్వత భవనం సిద్ధం కానుందని మంత్రి తెలియజేశారు. అదేవిధంగా రైల్వే జోన్ కార్యకలాపాల ప్రారంభంతో పరిపాలన వికేంద్రీకరణకు తోడ్పాటు లభించడంతో పాటు రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి, కొత్త ప్రాజెక్టుల అమలు, ప్రయాణీకుల సౌకర్యాల విస్తరణ, సరుకు రవాణా సామర్థ్యాల పెంపు వంటి అంశాల్లో వేగవంతమైన పురోగతి సాధ్యమవుతుందని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ ఆశాభావం వ్యక్తం చేశారు. మారుతున్న ఆధునిక జీవన శైలిలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి యోగా ఒక అద్భుతమైన మార్గమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అనే నినాదంతో ఈ ఏడాది 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరపడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్దమవుతోందని మంత్రి అమరావతిలో పాత్రికేయులతో మాట్లాడుతూ చెప్పారు. యోగాను కేవలం ఒక్కరోజు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం చేయడమే ఈసారి యోగా డే ప్రచారం ముఖ్య ఉద్దేశ్యమని వివరించారు. గత ఏడాది నిర్వహించిన యోగాంధ్ర 2025 కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రజా ఉద్యమంలా సాగిందని చెప్పారు. ఈ ఏడాది యోగాంధ్ర 2026 కార్యక్రమం ఈ నెల 7వ తేదీ నుండి ప్రారంభం కానుందని మంత్రి వెల్లడిస్తూ,
2: 14 రోజుల పాటు జూన్ 7 నుంచి 20 దాకా వివిధ యోగా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రధాన యోగా దినోత్సవ కార్యక్రమం మాత్రం జూన్ 21వ తేదీ వెస్టర్న్ బైపాస్ రోడ్ ఆ కృష్ణ దీని మీద చేయాలని, ప్రతి జిల్లాలో కూడా ప్రత్యేక థీమ్లతో యోగా కార్యక్రమాలు నిర్వహించడం, ఆర్ట్ ఆఫ్ లివింగ్ గానీ, పతంజలి గాని, ఈషా ఫౌండేషన్ గాని, విశ్వ ఆయుష్ పరిషత్ గాని, ఇటువంటి అనేక యోగా పట్ల ప్రజల్లో అవగాహన పెంచడం కోసం, తర్వాత వాటిని ప్రమోట్ చేసే దిశగా పనిచేస్తున్నాయో వారి అందరినీ కలుపుకొని కార్యక్రమాలు చేయాలని ఆలోచన చేయడం జరిగింది. హెల్దీ వెల్దీ హ్యాపీ, ఆరోగ్యవంతమైన సుసంపన్నమైన సంతోషకమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా ఇవాళ యోగా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోంది.
0: ఉపాధ్యాయ నియామకాల కోసం

ఏడాది చేపట్టిన డీఎస్సీ పరీక్షను పారదర్శకంగా నిర్వహించామని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, డీఎస్సీ నిర్వహణ నియామకాల్లో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదని తెలిపారు. స్పోర్ట్స్ కోటాకు సంబంధించి తప్పుడు సర్టిఫికేట్స్ను ఎవరు సమర్పించినా అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి డీఎస్సీ మొత్తం ప్రక్రియ ఆన్లైన్లోనే జరిగిందని తెలిపారు. డీఎస్సీ ఎంపికలో స్పోర్ట్స్ కోటాకు సంబంధించి వస్తున్న ఆరోపణలు అన్నీ అవాస్తవాలని తెలియజేశారు. ఇదిలా ఉండగా డీఎస్సీ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని నినదిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసనలు చేపట్టింది. దీనిపై సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. మహారాష్ట్రలో పర్యటిస్తున్న రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు ముంబైలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మంత్రి లోకేష్ మహారాష్ట్ర ముఖ్యమంత్రికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో తీసుకువచ్చిన సంస్కరణలు, నైపుణ్యాభివృద్ధి విధానాలను ఆయనకు తెలియజేశారు. మహారాష్ట్ర ఐటీ విద్యాశాఖలో అమలవుతున్న అత్యుత్తమ విధానాలను మంత్రి లోకేష్ ఫడ్నవీస్ను అడిగి తెలుసుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో రవాణా సౌకర్యాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని దుగ్ధసాగరం, పుల్లేరుగుడ్డి వలస, వంగురుగుడ్డి వలస గ్రామాల మధ్య సుమారు 4,13,00,000 రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న బీటీ రహదారి నిర్మాణానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ రహదారి నిర్మాణం పూర్తయితే గిరిజన గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు గ్రామాల మధ్య అనుసంధానం మరింత పెరుగుతుందని చెప్పారు. విద్య, వైద్యం, ఉపాధి వంటి అవసరాల కోసం ప్రజలు సులభంగా రాకపోకలు సాగించే అవకాశం కలుగుతుందని తెలిపారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు సులభంగా తరలించుకునే వీలు ఏర్పడుతుందని అన్నారు. రాష్ట రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంటును డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈరోజు ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సామాజిక పింఛన్ల ద్వారా రాష్ట్రంలో సుమారు 62,00,000 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నూతన దక్షిణ కోస్తా రైల్వే జోన్తో స్థానిక ఉద్యోగ అవకాశాలు భారీగా పెరుగుతాయని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ వెల్లడించారు. డీఎస్సీ నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. యోగా అంతర 2026 పేరిట ఈ నెల 7వ తేదీ నుండి అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
1: బ్రో, ఇది చిరిగింది.
0: ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని
2: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
1: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
0: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
2: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: నాన్న, నాకు 3,000 ఇవ్వండి.
4: ఎందుకురా?
3: నా పాకెట్ మనీ.
4: అరే, ఇప్పుడు క్యాష్ 2,000 ఉన్నాయి.
3: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హానండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
4: అరేవా, నాకు కూడా నేర్పించి నీ 1,000 రూపాయలు తీసుకెళ్ళు.
3: మరి మీ మొబైల్ ఇవ్వండి.
4: ఇదిగో,
5: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
6: అన్ని లావాదేవీలు ఇప్పటిక సులభం.
7: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పురుషోత్తమ శర్మ. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రీ నరేంద్రమోదీ, మ్యామాయాః రాష్ట్రపతి ఊ మిన్ ఔన్ లైన్ చ నవదిల్ల్యాం ద్విపక్షీయోపవేశనం కృతవంతౌ. ఉభయోః మధ్యే ఐతిహాసిక సభ్యతాగత సంబంధాన్ సుదృఢీకర్తుం వార్తా అభవత్. భారత ఓమాన వ్యాపకార్థిక సహభాగితా సంధిః CEPA ఇతి అద్య క్రియాన్వితః అభవత్. అనేన భారతీయ నిర్యాతకేభ్యః ఓమానే ప్రతిశతం 98% విపణౌ శుల్కముక్త కార్యానుమతిః భవిష్యతి.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: సాయం సమీరం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సూపర్ చిత్రం కోసం అనుష్క పాడిన పాట వింటారు.

0: సాయం సమీరం కార్యక్రమానికి పునఃస్వాగతం. మరి ఈరోజు ఫిట్నెస్ మంత్రాలో మనం ఒక కొత్త అంశాన్ని నేర్చుకోబోతున్నాం. అదేంటంటే సేతు వంతెన, సేతుబంధాసనం. ముఖ్యంగా ఈ ఆసనం వేసినప్పుడు శరీరం వంతెన ఆకారంలో ఉంటుంది. ఇది వెన్నుముకకు దృఢంగా మార్చడానికి, ఒత్తిడిని తగ్గించడానికి మరియు థైరాయిడ్ సమస్యలను నియంత్రించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఆసనాన్ని ఎలా చేయాలి? ముందుగా యోగా మ్యాట్పై బార్లా పడుకోకుండా వెలికిల నేల వైపు వీపు అంచి ప్రశాంతంగా పడుకోవాలి. ఇప్పుడు రెండు కాళ్ళను మోకాళ్ళ వద్దకు మడిచి పాదాలను నేలపై ఫ్లాట్గా ఉంచాలి. రెండు పాదాల మధ్య కొద్దిగా గ్యాప్ ఉంచాలి. చేతులను నిటారుగా శరీరం పక్కనే నేలపై ఉంచాలి. ఇప్పుడు గాలిని పీల్చుకుంటూ మీ నడుము తుంటి భాగాన్ని వీలైనంత పైకి లేపాలి. మీ భుజాలు, తల మరియు పాదాలు నేలకు ఆనుకుని ఉండాలి. మీ చేతులతో పాదాల మడమలను పట్టుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఒకవేళ అందకపోతే రెండు చేతులను నేలపై గట్టిగా అంచి సపోర్ట్ చేయాలి. ఈ భంగిమలో సాధారణంగా శ్వాస తీసుకుంటూ 15 నుంచి 30 సెకండ్ల పాటు ఉండాలి. తర్వాత గాలిని నెమ్మదిగా వదులుతూ నడుమును యథాస్థితికి తీసుకురావాలి. ప్రధానంగా ఈ సేతుబంధాసనం అనేటువంటిది వేయటం వల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటో అంటే, వెన్నుముక మరియు కాళ్ళ కండరాలు బలపడతాయి. ఛాతీ మెడ బాగా సాగతీయటం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. థైరాయిడ్ గ్రంథిపై ఒత్తిడి పడి హార్మోన్ల సమతుల్యంగా ఉంటాయి. మానసిక ఒత్తిడి ఆందోళన తగ్గి మెదడు ప్రశాంతంగా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది, అలసట తగ్గుతుంది. కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మెడ లేదా వెన్నుముకకు తీవ్రమైనటువంటి గాయాలైనటువంటి వారు ఈ ఆసనం వేయకూడదు. అలాగే అధిక రక్తపోటు, బీపీ సమస్య ఉన్నవారు నిపుణుల సమక్షంలోనే ఈ ఆసనాన్ని చేయటం మంచిది. ఇదండి ఈనాటి ఫిట్నెస్ మంత్రాల్లో సేతుబంధాసనం యొక్క అంశం. మరి మీరు కోకిల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.
1: కోకిల.

సాయం సమీరం కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు వికాసం కార్యక్రమంలో ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన. గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులకు ఆర్థిక సహాయం అందించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రసూతి ప్రయోజన పథకం. దీని ముఖ్య ఉద్దేశం తల్లి బిడ్డల ఆరోగ్య రక్షణ మరియు వేతన నష్టాన్ని భరించడం, భర్తీ చేయటం. ముఖ్యమైన వివరాలు ఏంటంటే, నగదు ప్రోత్సాహకాన్ని మొదటి కాన్పుకు, అంటే మొదటి బిడ్డకు జన్మనిచ్చినటువంటి అర్హులైన తల్లులకు మొత్తం 5,000 రూపాయలు లభిస్తాయి. ఇది 2 విడతల్లో అందుతుంది. మొదటి విడత గర్భధారణ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు 3,000, రెండో విడత బిడ్డ జననం నమోదు మరియు మొదటి రౌండ్ టీకాలు పూర్తయిన తర్వాత 2,000 రూపాయలు అందిస్తారు. రెండవ కానుపుకు ఆడపిల్ల జన్మిస్తే 6,000 ఏకమొత్తంగా ఆర్థిక సహాయం అందిస్తారు. అసలు ఈ పథకానికి అర్హతలు ఏంటంటే,

మొదట జీవించి ఉన్న బిడ్డ కోసం గర్భం దాల్చిన మహిళలందరూ అర్హులు. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు బీపీఎల్ రేషన్ కార్డు ఉన్నవారు, ఎస్సీ ఎస్టీ మహిళలు, దివ్యాంగులు, ఈ శ్రమ కార్డులు, అదే ఆయుష్మాన్ భారత్ కార్డు కలిగినటువంటి వారు, రైతు కుటుంబాల వారు ఈ పథకానికి అర్హులు. కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షల లోపు ఉన్నటువంటి వారు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్నటువంటి విధానం ఏంటంటే, ప్రధానమంత్రి మాతృవందన యోజన PMMVY అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రధానంగా అవసరమైన పత్రాలు ఏంటంటే, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా, పాస్బుక్ వివరాలు మరియు గర్భాధారణ నమోదు ధృవీకరణ పత్రం. ఈ విధంగా ఇవన్నీ కూడా స్థానిక ఆసుపత్రిలో కానీ ఆశా వర్కర్ కానీ ఇవి ఆమె ద్వారా మీరు నమోదు చేసుకున్నట్లయితే తప్పకుండా ఈ పథకానికి అర్హతతో పాటు ఆ నగదు ప్రోత్సాహక లభిస్తుంది. మరి ఇప్పుడు సాయం సమీరం కార్యక్రమంలో కలేజా చిత్రం నుంచి హేమచంద్రన్, మాలవిక పాడిన పాట వింటారు.

0: ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: మరి సాయం సమీరం కార్యక్రమంలో ఈరోజు ఇన్స్పిరేషన్ ప్రేరణకు సంబంధించిన ఒక మంచి విషయాన్ని మీతో పంచుకోబోతున్నాం. నౌజీష కేరళలో జన్మించారు. మహిళలు నింగికెగుతున్నారు, సముద్రపు లోతులను కొలుస్తున్నారు, కానీ అత్తింటి వేధింపులకు మాత్రం నోరు మెదపలేకపోతున్నారు. వారు పడే ఇబ్బందులు, వేధింపులు, వారి ఆర్థిక అసమానతలు, పరపతి అమ్మా నాన్నల సపోర్ట్ ఉన్నా కూడా వీరు కుటుంబ సభ్యులతో ఆ విషయాన్ని పంచుకోలేకపోతున్నారు. ఆ సమయానికి వారికి గుర్తే రావడం లేదు. దీని ఫలితంగా వారు వేధింపులకు గురయ్యి ఆత్మ న్యూన్యతాభావానికి గురవుతున్నారు. చివరికి ఆత్మహత్య శరణ్యం అనుకుంటున్నారు. మరి చాలా కొద్దిమంది మాత్రమే వేధింపులకు వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం సల్పి సమాజంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంటున్నారు. అటువంటి వారిలో కేరళకు చెందినటువంటి నవజీష. ఈమె భర్త వేధింపులు తట్టుకోలేక విడాకులు తీసుకున్నారు, కానీ అక్కడితో జీవితం అయిపోలేదనుకున్నారు. తర్వాత కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎగ్జామ్ రాశారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఫెయిల్ అయినా మళ్ళీ మరో 4 అటెంప్ట్లు చేశారు. మొత్తానికి ఆమె చేసినటువంటి కృషికి ఫలితంగా కేరళ పోలీస్ విభాగంలో ఆమె పోలీస్ ఆఫీసర్గా ఉద్యోగం సాధించారు. చూసారా, ఎంతో శ్రమ, ఎన్నో వేధింపులు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, వీటన్నింటినీ అధిగమించి ఆమె పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం సాధించిన తర్వాత ఆమె ప్రజలకిస్తున్నటువంటి సందేశం ఏమిటంటే, మన కష్టాల పట్ల మనం ప్రశ్నించాలి, ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆ ఇబ్బందులకు ఎదురీత వెళ్ళాలి అనేసి అంటారు నౌజీష గారు. మరి ఇదండి మనందరికీ ఇన్స్పిరేషన్ అటువంటి ఇచ్చేటువంటి అంశం. మరి ఇప్పుడు ఒక పాటను వినండి. ఆవార చిత్రం కోసం యువన్ శంకర్ రాజన్, తన్వి పాడిన పాట వింటారు. అంతకన్నా ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
2: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: సాయం సమీరం కార్యక్రమంలో మరొక ముఖ్య అంశం. 90 ఏళ్ళ ఆకాశవాణి తబలా వాద్యకారుడు శ్రీ ధనుంజయ్ గారితో వారు ఆకాశవాణితో వారుకున్నటువంటి అనుబంధాన్ని ఇప్పుడు తెలియజేస్తారు.
1: నమస్కారం, నా పేరు ధనుంజయ, తబలా కళాకారుణ్ణి. నేను ఏ గ్రేడ్ ఆర్టిస్ట్, విశాఖపట్నం, ఆల్ ఇండియా రేడియో. నాకు రేడియోతో చిరకాల అనుబంధం ఉంది. రేడియో మానవ జీవితంలో ఒక ముఖ్యమైన వినోద విజ్ఞాన సాధనం, జీవితంలో ఒక ప్రధానమైన భాగం. ఎందుకంటే మన విజ్ఞానానికి, వినోదానికి, ఉల్లాసానికి, ఉత్సాహానికి రేడియోని మించిన నేస్తం ఇంకొకటి ఉండదు. చిన్నతనం నుంచి రేడియోలో ఎన్నో కార్యక్రమాలు వినడం అలవాటు. పొద్దున్నే భక్తిరంజని, పల్లె కార్యక్రమాలు, పాటలు, మధ్యాహ్నం వార్తలు, కార్మికుల కార్యక్రమం, మళ్ళీ పాటలు, మరెన్నో మంచి ప్రోగ్రామ్స్ వినడం అలవాటు. వినోద కార్యక్రమాలు, సినిమాలు చెప్పాలంటే ఇలా ఎన్నో కార్యక్రమాలతో జీవితం గడిచింది. అయితే నేను పెరిగి పెద్దయ్యి తబలా కళాకారుడిగా ఎదిగిన తర్వాత రేడియోతో నాకు ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. ఆకాశవాణి కార్యక్రమాల్లో నేను ఎంతోమంది సుప్రసిద్ధ కళాకారులతో కలిసి వందల కొలది కార్యక్రమాలు చేశాను. వాటిలో కొన్ని జాతీయ అవార్డులు రావడం నా అదృష్టం. తెలుగు కళాకారులే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ సంగీత సృష్టిలతో కలిసి కార్యక్రమాలు చేయటం నా భాగ్యం. ఇలాంటి కార్యక్రమాల కోసం ఎన్నోసార్లు రేడియో స్టేషన్కి వెళ్ళానో, ఎంతమంది డైరెక్టర్లతో కలిసి పనిచేశానో, అన్నీ గొప్ప జ్ఞాపకాలు. ఇంకెన్నో కార్యక్రమాలు, ఎన్నెన్నో ప్రోత్సాహాలు. 46 సంవత్సరాలుగా నేను ఆకాశవాణితో ప్రత్యక్ష అనుబంధం ఏర్పరచుకొని ఉన్నాను. ఆధునిక ప్రసార సాధనాలు ఎన్నో వచ్చినా రేడియో తన ఉనికిని ఘనంగా కాపాడుకుంటూ ఈరోజును కూడా ప్రధాన ప్రసార సాధనంగా మనగలగడం గొప్ప విశేషం. ఈరోజుకు కూడా రేడియో మా ఇంట్లో ఉంది. నేను, మా కుటుంబం మొత్తం ఇప్పటికీ ఆకాశవాణి శ్రోతలమే. ఇంటింటి నేస్తం ఆకాశవాణి. వచ్చే జూన్ నాటికి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభాకాంక్షలు. నమస్కారం.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమీరం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు దాటి 30 సెకండ్లు కావస్తుంది. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమం కొన్ని ముఖ్యాంశాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రం నుంచి రిలే. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:00 స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాలు ప్రసారం.

8:30కు తెలుగులో జాతీయ వార్తలు, 8:40కు తెలుగు చలనచిత్ర గీతం ప్రసారమవుతుంది, 9:15కు స్పాట్లైట్, 9:30కు టుగెదర్ ఫర్ పేరెంట్స్ డాక్టర్ సుష్మారాజ్ ఆంగ్ల ప్రసంగం ఉంటుంది, గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్. 10:00కు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఉంటుంది. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమంలో కొన్ని ముఖ్యాంశాలు. ఇక రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలో కొన్ని ముఖ్యాంశాలు. రేపు 6:00కు దేశభక్తి గీతం, అదిగో చూడు బృందగానం, రచనా సంగీతం శ్రీ ఆచార్య తిరుమల. 6:10కు భక్తిరంజని శ్రీ రామదాస్ కీర్తనలు ప్రసారమవుతాయి. 6:30కు చింతన రచన డాక్టర్ రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు, పఠనం శ్రీమతి పివిఎల్ రత్నమాల. 6:30కు పొలం పనులు, పంటల బీమా అవగాహన, ఈ అంశాన్ని శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగంలో వినవచ్చు. 7:00కు ప్రసార విశేషాలు. 7:15కు ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటి మాట. తర్వాత 90 ఏళ్ళ ఆకాశవాణి వీణ విద్వాంసరాలు శ్రీమతి మండపాక శ్రీదేవి గారు

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఉంటుంది. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమంలో కొన్ని ముఖ్యాంశాలు. ఇక రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలో కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, అదిగో చూడు బృందగానం, రచనా సంగీతం శ్రీ ఆచార్య తిరుమల. 6:10 భక్తిరంజని, శ్రీ రామదాస్ కీర్తనలు ప్రసారమవుతాయి. 6:30 చింతన, రచన డాక్టర్ రంటాల శ్రీ వెంకటేశ్వరరావు, పఠనం శ్రీమతి పివిఎల్ రత్నమాల. 6:30 పొలం పనులు, పంటల బీమా అవగాహన, ఈ అంశాన్ని శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగంలో వినవచ్చు. 7:00 ప్రసార విశేషాలు. 7:15 ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటి మాట. తర్వాత 90 ఏళ్ళ ఆకాశవాణి వీణ విద్వాంసరాలు శ్రీమతి మండపాక శ్రీదేవి గారు ఆకాశవాణితో వారి అనుబంధం. తర్వాత విశాఖపట్నంలో తెలుగు కథా పరిణామం డాక్టర్ డివి సూర్యారావు గారి ప్రసంగం ఉంటుంది. తర్వాత భక్తి సంగీతం శ్రీ ఆచంట లక్ష్మీ శ్రీనివాస్ బృంద నామకీర్తనలు. తర్వాత పుష్పాంజలి సినీ భక్తి గీతాలు. సమాచారవాణి 8:30 పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖ, రచన సిహెచ్ శ్రీనివాసరావు. ఇక 8:30 కర్ణాటక సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. డాక్టర్ శ్రీమతి సృజనా సతీష్ గానం. వయలిన్ సహకారం శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి, మృదంగ సహకారం శ్రీ ధన్వాడి ధర్మారావు. ఇక 10:00 ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన పథకంపై ప్రత్యేక కార్యక్రమం, అతిథి జే నానిబాబు. 10:30 90 ఏళ్ళ ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం చుక్కెదురు నాటిక, రచన శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు, నిర్వహణ శ్రీ కాకరపల్లి సత్యనారాయణ మూర్తి, సహకారం శ్రీ బహదూర్ షా రామ్మోహన్ రావు. 11:30 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక 12:40 సంధ్యారాగం ప్రకృతి వైద్యం అవగాహన, ఈ అంశంపై డాక్టర్ ఎస్ లక్ష్మీనారాయణ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. తర్వాత పాత తెలుగు చలనచిత్ర గీతాలు వినవచ్చు. 1:30 మహిళా వాణి స్త్రీల కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి శ్రీమతి డివి మానస. తర్వాత ఫిల్మ్ సాంగ్స్ వినవచ్చు. 2:30 రంగస్థల కార్యక్రమం, శ్రీ రామాంజనేయ యుద్ధం నాటకంలో శ్రీరాముని పాత్ర, శ్రీ బి తవటయ్య గారు పాడినటువంటి రంగస్థల పద్యాలు వింటారు. హార్మోనియం శ్రీ బి అప్పలనాయుడు. ఇక 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు చలనచిత్ర గీతాలు ప్రసారమవుతాయి. 5:50 ఉద్యోగ వార్తలు. 6:00 ప్రసారవాణి సమాచారవాణి. 6:30 సాయం సమీరం కార్యక్రమం ప్రసారమవుతుంది. 90 వసంతాల ఆకాశవాణి జాతీయోత్సవాల భాగంగా ఆకాశవాణి విశాఖపట్నం ఆధ్వర్యంలో 15వ తేదీన స్థానిక కళాభారత ఆడిటోరియంలో డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు గారి సంగీత నిర్వహణలో జరిగిన అలనాటి మధుర భావగీతాల కార్యక్రమం నుంచి కొన్ని గీతాలు ప్రసారమవుతాయి. 7:15 పల్లెసేమలు. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలో కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: లు చర్చించారు. చర్చల అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రి మీడియాతో మాట్లాడుతూ, వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది, సహకారం, ఆరోగ్యం, విద్య, ఇంధన రంగాల్లో మరింత సన్నిహితంగా పనిచేయడానికి ఇరుపక్షాలు ఆసక్తి చూపినట్టు తెలిపారు.
1: And both sides underscored the importance of preventing the misuse of sovereign territory for activities inimical to their security interests. Overall, this visit by the president has once again reaffirmed the shared commitment of both sides to deepen their long-standing partnership and to work together for mutual benefit, growth and prosperity in the region.
0: Myanmar sarvabhaumadhikaram prantiya samagratakku భారత్ ఇచ్చే మద్దతును నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. భారత భద్రతకు ముప్పు కలిగించే ఎలాంటి చర్యలకైనా మ్యాన్మార్ భూభాగాన్ని అనుమతించబోమని ఆ దేశాధ్యక్షులు హామీ ఇచ్చారు. ప్రస్తుతం భారత్ మ్యాన్మార్ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $2 బిలియన్లకు పైగా ఉందని మిశ్రీ పేర్కొన్నారు. మ్యాన్మార్ అధ్యక్షులు యుమిన్ ఆంగ్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో సమావేశమయ్యారు. ఉమ్మడి బౌద్ధ వారసత్వంపై ఆధారపడిన ఇరు దేశాల బంధాన్ని ఇరువురు నేతలు గుర్తు చేసుకున్నారు. మ్యాన్మార్లో శాంతి స్థాపనకు భారత్ నిరంతరం మద్దతిస్తుందని ముర్ము పునరుద్ఘాటించారు. భారత్ ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఈరోజు నుండి అమల్లోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ గోయల్, ఇది కేవలం వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదని ఇరు దేశాల మధ్య ఉన్న నాగరికత విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా మొదటి రోజు నుంచే ఒమన్ మార్కెట్లో భారత్కు 98% టారిఫ్ లైన్లపై సుంకం లేని ప్రవేశం లభిస్తుంది. దీనివల్ల భారతీయ కార్మికులు, ఎంఎస్ఎంఈలు, టెక్స్టైల్స్, ఫార్మా, ఆటోమొబైల్స్, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారులకు అంతర్జాతీయ మార్కెట్లో భారీ ప్రయోజనం చేకూరుతుందని మంత్రి వివరించారు.
2: I am confident that this comprehensive agreement will add a new momentum to our ties with Oman. From day one, India will secure duty-free access on 98% of Oman's tariff lines, covering over 99% of India's exports to Oman. SEPA is a blueprint of our shared future.
0: న్యూఢిల్లీలో జరిగిన రెండవ భారత ఆస్ట్రేలియా రక్షణ మంత్రుల సమావేశంలో ఇరు దేశాలు ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, స్వేచ్ఛ వాణిజ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రాంతీయ భాగస్వాములతో సహకారాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్తో సహాధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అంతర్జాతీయ చట్టాలకు లోబడి సముద్రయాన స్వేచ్ఛ, విమాన ప్రయాణ హక్కులు, అడ్డంకులు లేని వాణిజ్యాన్ని ఇరుపక్షాలు సమర్థించాయి. గత ఏడాది అక్టోబర్లో జరిగిన మొదటి సమావేశం తర్వాత ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో సాధించిన పురోగతి ఇరు నేతలు అభినందించారు. ద్వైపాక్షిక సముద్ర భద్రతా సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటు జాయింట్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కొలాబరేషన్ రోడ్ మ్యాప్ను ఖరారు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిణామాలపై న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, ఇంధన సరఫరా సజావుగా సాగేలా అన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రిటైల్ అవుట్లెట్లలో పెట్రోల్, డీజిల్ను ఎప్పటికప్పుడు నింపుతున్నాయని తెలిపారు. గత 3 రోజుల్లో 1,22,00,000కు పైగా ఎల్పీజీ డెలివరీలు జరిగాయని చెప్పారు. ఇందులో దాదాపు 95% డెలివరీలు ఓటీపీ ద్వారానే పూర్తయినట్టు వివరించారు.
3: डोमेस्टिक एलपीजी घरेलू कुकिंग गैस के संबंध में पिछले 3 दिनों में 1,21,00,000 बुकिंग्स रिसीव हुई हैं, उसके अगेंस्ट 1,22,00,000 डिलीवरीज की गई हैं और 95% डिलीवरी ऑथेंटिकेशन कोड के साथ की गई हैं.
0: రాజ్యసభలో 27 స్థానాలకు 3 రాష్ట్రాల శాసన మండళ్లకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ రోజు నుంచి నామినేషన్ల దాఖలు అధికారికంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, మిజోరం రాష్ట్ర

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యక్షులు యూ మిన్ ఆంగ్ మధ్య న్యూఢిల్లీలో ఈరోజు విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. భారత్ ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఈరోజు నుండి అమల్లోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడుతో సహా పలు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యక్షులు యూ మిన్ ఆంగ్ మధ్య న్యూఢిల్లీలో విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు, రక్షణ, భద్రత, సరిహద్దు నిర్వహణ, అభివృద్ది సహాయం, సాంస్కృతిక మార్పిడి, ప్రాంతీయ పరిస్థితులపై ఇరునేత

0: రాష్ట్రాల నుంచి ద్వైవార్షిక ఎన్నికల ద్వారా 24 రాజ్యసభ స్థానాలు భర్తీ అవుతాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల నుంచి ఒక్కో ఉప ఎన్నిక జరుగుతుంది. బీహార్ శాసనమండలికి 10, కర్ణాటకకు 7 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. నీట్ యూజీ 2026 పునః పరీక్షను ప్రస్తుతం ఉన్న ఆఫ్లైన్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను పరిశీలించింది. పరీక్ష రద్దయిన తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే అనేక సవాళ్లు ఎదుర్కొంటోందని, ఈ సమయంలో పునః పరీక్షను సిబిటి మోడల్లో నిర్వహించే ప్రసక్తి లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం ఈ వ్యవహారానికి సంబంధించిన తదుపరి విచారణను కోర్టు జూలై 27వ తేదీకి వాయిదా వేసింది. జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ పరీక్ష ఫలితాలను ప్రకటించింది. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ ఫలితాలు చూసుకోవచ్చని ఐఐటి రూర్కీ తెలిపింది. ఈ ఏడాది శుభం కుమార్ 360 మార్కులకు గాను 330 మార్కులు సాధించి టాపర్గా నిలిచారు. కబర్ చిల్లర్ 329, జతిన్ చాహర్ 319 మార్కులతో వరుసగా 2, 3 స్థానాలను కైవసం చేసుకున్నారు. గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడుతో సహా పలు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్లో రేపటి వరకు ఇటువంటి పరిస్థితులే కొనసాగుతాయని ఆ శాఖ పేర్కొంది. ప్రముఖ సినీ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్పూర్ అంత్యక్రియలు ఈరోజు ముంబైలో ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. నిన్న రాత్రి ముంబైలోని ఆమె నివాసంలో కళ్యాణ్పూర్ కన్నుమూశారు. ఆమె వయసు 89 సంవత్సరాలు. భారతదేశపు అత్యంత ప్రసిద్ధ గాయనీల్లో ఒకరైన ఆమె మరాఠీ భావగీతాలు, హిందీ చలనచిత్ర సంగీతంలో ప్రముఖ పాత్ర పోషించారు. సుమన్ కళ్యాణ్పూర్ మృతి పట్ల మహారాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను కలుసుకున్నారు. వినోబా భావే విశ్వవిద్యాలయం నుండి సర్ జేసీ బోస్ విశ్వవిద్యాలయానికి అనుబంధ మార్పు వల్ల కొడర్మా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ సమస్యకు సానుకూల పరిష్కారం లభిస్తుందని ఆశిస్తూ కేంద్ర ప్రజా సంక్షేమ పథకాల అమలుపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యక్షులు యుమిన్ ఆంగ్ల మధ్య న్యూఢిల్లీలో ఈరోజు విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. భారత్ ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఈ రోజు నుండి అమల్లోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడుతో సహా పలు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఈనాటి కార్యక్రమంలో ఖరీఫ్ సాగుకు అనువైన వరి రకాలు, వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం గిరిజారాణి గారు.
3: ఆకాశవాణి వింటున్న శ్రోతలకు నా నమస్కారం అండి. మన రాష్ట్రంలో సుమారుగా 15 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగు అవుతుంది. అయితే ప్రస్తుతము సార్వాకి మనకి ముందుకెళ్తున్నాం కాబట్టి సార్వాలు అంటే ఖరీఫ్ సాగుకు అనువైన వరి రకాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. మన రాష్ట్రంలో ఇప్పుడు ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట ఎలినో అనే మాట. ఈ ఎలినో ప్రభావం వల్ల సాధారణ వర్షపాతం కన్నా 8% తక్కువ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు మనకి వాతావరణ శాఖ వాళ్ళు. కాబట్టి దీన్ని అనుసరించుకుని నీటి లభ్యత ఉన్నప్పుడే మన వరి సాగుకి వెళ్ళాలి. మనకంటే ప్రధానంగా మనకి జూన్లో ఎక్కువగా వరి సాగు వేస్తుంటారు. అలాగే మనకి నెల్లూరు దక్షిణ మండలంలో ఎడగారు వరి అనేది ఏప్రిల్

15 నుంచి మే 15 వరకు స్వల్పకాలిక రకాలను కొంతమేర సాగు చేస్తారు. అయితే జూన్ మాసంలో వేసుకున్నప్పుడు పల్లపు ప్రాంతాల్లో మనకి దీర్ఘకాలిక రకాలు అంటే నీళ్ళు నిలబడే పల్ల ప్రాంతాల దీర్ఘకాలిక రకాలు అంటే 140 నుంచి 150 రోజుల కాలపరిమిత రకాలు వేసుకోవడం మంచిది. అది మామూలు సాగు కానీ లేదా యథ పద్ధతిలో కానీ సాగు చేయవచ్చు. అయితే నీరు ఉంటే యథ పద్ధతిలో వర్షాధారంగానే సాగు చేస్తుంటారు. అయితే వర్షం ఒక వర్షం ఉండి మళ్ళా ఇంకో వర్షానికి ఇంకొక 20 రోజుల గ్యాప్ ఉంటే అప్పుడు మళ్ళీ ఇబ్బంది పడతారు. సో వర్షము మనకి వస్తుందా అనేది సూచన ప్రకారము వర్షాన్ని యొక్క సూచన అనుసరించి తర్వాత కాలువల్లో కూడా ప్రభుత్వం వారు కాలువలు వదిలినప్పుడు మనకి కాలువలో నీరు పెట్టుకోవడానికి అవకాశం ఉన్నప్పుడే మనం విత్తనం ఎప్పుడు చల్లుకోవాలనేది ఆయా యొక్క ప్రాంతాల్లో లభ్య నీటిని బట్టి మనం విత్తన రకాల ఎంపిక కూడా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అయితే జూలైకి వచ్చేసరికి మనకేంటంటే 140 రోజుల రకాలే వేసుకోవాలి. జూన్లో కూడా నీరు తక్కువే ఉంటుంది. రెండో పంట కూడా వెళ్ళాలనుకున్నప్పుడు కూడా మనం 140 రోజుల కాలపరిమితి రకాలు జూన్లో కూడా సాగు చేసుకోవచ్చు. అంటే మనకి నవంబర్ 10 లోపే మనకి కోతకు వచ్చేట్టుగా ప్రణాళిక చేసుకుంటే సార్వా దాళ్వా అంటే మనకి గోదావరి జిల్లాల్లో సార్వా దాళ్వా వేసే వరి పండిస్తాము. అదే మన కృష్ణా డెల్టాకు వచ్చేసరికి కృష్ణా జిల్లాలో ప్రధానంగా వరి తర్వాత మనకి అపరాలు వేసుకుంటుంటారు. అలాగే రెండో పంట మొక్కజొన్న కూడా వేసుకుంటారు. అలాగే ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా అలాగే ఉంటుంది. కాబట్టి వారి యొక్క నీటి లభ్యతను బట్టి మనకి వీళ్ళంత వరకు మొదటి పంట నవంబర్ 15 లోపు కోతకు వచ్చేట్టుగా ప్రణాళిక రచించుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అయితే సాధారణంగా మనకి జూన్ మొదటి వారం నుంచి జూలై 15 వరకు నార్మళ్ళు పోసుకోవాలి. సో నీటి లభ్యతను బట్టి జూన్లో ముందుగా పోసుకున్నప్పుడు 150 రోజుల కాలపరిమితి రకాలు, జూలైకి వచ్చేసరికి 140 రోజుల కాలపరిమితి రకాలు వేసుకోవడం మంచిది. అయితే జూలై దాటేసిన తర్వాత కూడా అంటే ఆగస్టుకు వచ్చేసరికి స్వల్పకాలిక రకాలు అంటే 125 రోజులు లోపు రకాలు లేదా 130 రోజుల లోపు ఉన్న రకాలు మాత్రమే ఆ ప్రాంతాలను బట్టి సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే సార్వాలో సాగు చేసేటప్పుడు రకాలు ఎలా ఉండాలంటే మనకి ఎక్కువగా కోస్తా తీర ప్రాంతం ఉంది కాబట్టి తుఫాన్ తాకిళ్ళు కూడా ఉంటాయి కాబట్టి చేను పడిపోకుండా కాండం దృఢంగా ఉండి దోమలు ఎండకు తగిలిన తట్టుకునే రకాలని ఎంపిక చేసుకోవాలి. పిలక శక్తి మంచిగా ఉన్న రకాలను ఎంపిక చేసుకోవాలి. అయితే మనకి చేను మీద పడిపోవటం అనేది రైతు చేసే యాజమాన్య పద్ధతులు కూడా ఆధారపడి ఉంటాయి. అంటే చేను ఎంత కాండం దృఢంగా ఉన్నప్పటికీ మనకి ఆయా ప్రాంతాలను సిఫార్సు చేసిన ఎరువులు కాకుండా అధికంగా ఎరువులు వాడటం, అలాగే అవసరానికి మించి నీరులు వాడటం, పొటాష్ ఎరువు వినియోగించకపోవడం ఇలాంటి వల్ల కూడా చేను పడిపోద్ది. కాబట్టి రైతులు గమనించుకుని దృఢంగా ఉన్న రకాన్ని తీసుకున్న సమగ్ర ఎరువుల యాజమాన్యం కూడా పాటించవలసిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. అలాగే మనకేంటంటే ప్రభుత్వం ఇప్పుడు మన రాష్ట్రంలో సుమారు సార్వా దాళ్వా కలిపి 24.6 లక్షల హెక్టర్లు ఈ 2025లో సాగు చేస్తే దాదాపు దాని నుంచి 146 లక్షల హెక్టర్లు ధాన్యం ఉత్పత్తి అయితే 9 లక్షల హెక్టర్ల బియ్యం ఉత్పత్తి అవుతుంది. మన రాష్ట్ర అవసరాలకు ఎంత అవుతుందంటే ఒక 50 నుంచి 55 లక్షల బియ్యం మాత్రమే మనం తింటాం. మిగిలిన ధాన్యం ఏంటంటే ఎగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఎక్కువగా సన్న రకాలు ఏంటంటే మనకి దక్షిణ మండలము అలాగే కృష్ణా మండలము అత్యల్ప వర్షపాత మండలము అలాంటి దగ్గర ఎక్కువ సాగు చేస్తుంటారు. గోదావరి మండలము అలాగే ఉత్తర కోస్తా మండలంలో ఏంటంటే మెరక ప్రాంతాల్లో సన్న రకాలు సాగు చేసుకోవడం మంచిది. ఎందుకంటే పల్లె ప్రాంతాల్లో సన్న రకాలు అంత దిగుబడి ఇక్కడ అసజనకంగా ఉండదు. మిక్కిల సన్న రకాలు అంటే 1000 గింజల బరువు 15 కన్నా తక్కువ ఉండే వాటిని సన్న రకాలుగా మనం పరిగణించుకోవచ్చు. అంటే తింటాకి వీలుగా రుచిగా అన్నం పొడిపొడిగా ఉండేట్టుగా. అలాగే కొన్ని మధ్యస్థ సన్న గింజ రకాలు కూడా తింటాకి ఉంటాయి. 1000 గింజల బరువు 18 నుంచి 20 గ్రాములు అంటే స్వర్ణ గానీ సాంబమశ్రీ 13, 18, 11, 21, 22, 16 రకాలు కూడా మనకి తింటాకి అనువుగానే ఉంటాయి. కాబట్టి ఇలాంటి రకాలు కూడా మనం సాగు చేసుకోవచ్చు. అలాగే మన రాష్ట్రంలో చూస్తే 6 వాతావరణ పరిస్థితులు ఉన్నాయన్నమాట. ఆ 6 వాతావరణ పరిస్థితుల్లో మనకి ఏ విధమైన రకాలు సాగు చేసుకోవచ్చు అనే నేపథ్యంతో మన అంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయము మనకి రకాల రూపకల్పన సాగుకు విడుదల చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మనకి ముందుగా ఈ సంవత్సరం కొత్తగా ఒక 6 రకాలను మనకి రాష్ట్రానికి విడుదల చేయడం జరిగింది. అండ్ అందులో మిక్కిలి సన్నగింజ రకమైన ఎంసీఎం 125-145 రోజుల కాలపరిమితిలో చౌడు భూములు తట్టుకుంటూ 8 లవణ సాంద్రత వరకు చౌడు భూమిని అలాగే ఉరక భూముల్లో కూడా సాగు చేయొచ్చు. మంచి భూముల్లో కూడా సేంద్రియ పద్ధతిలో కూడా సాగు చేసుకుంటూ దోమను తట్టుకునే సన్న రకం తిండికి అనుకూలంగా ఉంటుంది. ఇది ఒకటి. ఇది కాకుండా మనకి ఉత్తర కోస్తా జిల్లాలో అలాగే కృష్ణా మండలము రాయలసీమ ప్రాంతాల్లో 130-135 రోజుల్లో స్వల్పకాలిక రకం సార్వ
జావాలో MT1282 అనే రకాన్ని కూడా మార్టెట్ పశుత నుంచి విడుదల చేయడం జరిగింది. ఈ రకం దాళవాలు అయితే గోదావరి జిల్లాలో వేసుకోవచ్చు. ఇది కాకుండా ఇంకా సన్న రకాలు చూసుకుంటే అంటే కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా వర్షాలు రావటం, నీళ్లు నిలబడే ప్రాంతాలైన బాపట్ల చుట్టుపక్కల, అలాగే మన ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా ఒకే పంట వేసుకునే ప్రాంతాలు ఉంటాయి.

అలాంటి ప్రాంతాల్లో మనకి ఉట్కూరు బస్సంత స్థానం నుంచి యూటీఆర్ 181 అనే రకం కూడా 155 కాలువల మీద సింగిల్ ఒకే పంట వేసుకునే ప్రాంతాల్లో వేసుకోవచ్చు. అలాగే నాగార్జునసాగర్ కుడి కాలువ ఆయకట్టు దగ్గర మనకి వ్యవసాయ బస్సంత స్థానం జంగభేశ్వరపురం నుంచి జేఎంపీ 132 అనే రకం కూడా మనం సాగుకి ఈ సంవత్సరం విడుదల చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. ఇది కూడా ఆ ప్రాంతాల్లో సన్న రకం బీబీటీ 54 ప్రత్యామ్నాయంగా 150 రోజుల్లో కాలపరిమితిలో ఉన్న రకాన్ని వేసుకోవచ్చు. ఇవి కూడా చేను మీద పడకుండా ఉంటాయి. అలాగే ఎగుమతికి అనువైన రకం 120 రోజుల కాలపరిమితిలో ఉంది. చౌడం తట్టిన రకం MT290 అనేది కూడా మార్టీ నుంచి విడుదల చేయడం జరిగింది. అలాగే వ్యవసాయ పరిశోధనస్థానం రాఘోలు పరిశోధనస్థానం నుంచి RGL 7016 అనేది 140 రోజుల కాలపరిమితి రకం ఉత్తర కోస్తా కృష్ణా మండలంలో సాగు విడుదల చేయడం జరిగిందని రైతాంగాన్ని తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు కొత్త రకాలు చెప్పుకున్నాం కానీ ఇప్పుడు మనం సాగుకి ఏ మండలాలకు ఎలాంటి రకాలు వేసుకోవచ్చు అనేది మనం చర్చించుకుంటే కనుక మనకి ప్రతి మండలంలో ఏ జిల్లాలు వస్తాయి, అలాగే 150 రోజుల కాలపరిమితిలో ఎలాంటి రకాలు వేసుకోవాలి, తినడానికి ఏ విధంగా ఉన్న రకాలు, మధ్యస్థన రకాలు అనే విషయం మనం ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఉన్నత శ్రేణి గిరిజన మండలం అంటే అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లాలు, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన పోలవరం జిల్లా కూడా ఇందులోకి వస్తుంది. ఇక్కడ ఏంటంటే జూన్లో అలా వేసుకున్నప్పుడు మనకి 150 రోజుల కాలపరిమితి కలిగి సన్న రకంగా చెప్పుకుంటే మనకి మిక్కిల్ సన్న రకంలో మార్టీర్ మషూర్ అనేది MT1262 అనేది ఉంటుంది. ఈ రకం మనకి చేను మీద పడకుండా ఉంటుంది. అలాగే మనకి ఏంటంటే ఎక్కువ ఎరువులు వేయకూడదు, మనం సిఫారసు చేసిన ఎరువులు వేసుకుంటే 150 రోజుల కాలపరిమితిలో వస్తుంది. ఎక్కువ వేస్తే ఏంటంటే పిలకల శక్తి ఎక్కువ ఉన్నప్పుడు రోజులు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే శ్రీకాకుళం సన్నాలు కూడా, ఇది కూడా 155 రోజులు అలా ఉంటుంది. ఇది కూడా ఒకే పంట వేసుకుని నెక్స్ట్ వేరే పంట వేసుకున్నప్పుడు ఈ రకాలు వేసుకోవచ్చు. అంటే ఈ ప్రాంతాల్లో ఏంటంటే రైతులు కొంచెం వెదజల్లు వెళ్ళినప్పుడు ఏంటంటే ముదర్నారు కేసుకోవడానికి కూడా ఈ 12-62 శ్రీకాకుళం సన్నాలు, అలాగే చేను మీద పడకుండా ఉండే 13-18 స్వర్ణలాగా, ఇది ధాన్యం ఎరుపు. ఈ రకం ఏంటంటే మనకి స్వర్ణలాగానే తక్కువ ఎరువు వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు, ఎక్కువ వేస్తే రోజులు పెరుగుతుంది కాబట్టి. సిఫార్సు చేసిన ఎరువులు వేసుకున్నా కూడా చేను మీద పడకుండా మనకు తుఫాను నేపథ్యంలో ఈ 150 రోజుల కాలపరిమితి రకాలు కూడా పార్వతీపురం మన్యం జిల్లాలో అలా వేసుకోవచ్చు. అంతేకాకుండా మరి 140 రోజుల కాలపరిమితి రకాలు చూసుకుంటే మార్టీర్ సాంబా, ఇది 12-24 అనేది మార్టీర్ నుంచి విడుదల చేసాం. ఇది మిక్కిలి సన్నగింజ, మనకి సిఫార్సు చేసిన ఎరువులు వేసిన చేను మీద పడదు. ఈ రకాలన్నీ కూడా మనం సాధారణంగా చూసుకున్నప్పుడు ఆయా యొక్క భూమి పరిస్థితిని బట్టి 35-40 బస్తాలు యావరేజ్ గా వస్తాయి. చేసే విధానం బట్టి కూడా ఇంకా ఎక్కువ దిగుబడికి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మార్టీర్ సాంబా అనే రకం కూడా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ గల రకం, తిండికి కూడా బాగుంటుంది. ఇది కాకుండా మనకి ఇటీవల కొత్తగా ఇందాడు చెప్పినట్టు విడుదల చేస్తుంది 130-135 రోజుల కాలపరిమితి కల రకం MT1282 కూడా తినడానికి అనుకూలంగా ఉండే రకం. ఇది కూడా మనకి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నట్టుగా మనకి ప్రాథమిక పరిశోధనలో తెలిసింది కాబట్టి ఈ రకాలు కూడా ఉన్నత శ్రేణి గిరిజన మండల ప్రాంతాల్లో సాగు చేసుకోవచ్చు. ఈ మండలంలో ఏంటంటే మనకి ఎక్కువగా మన గవర్నమెంట్ కూడా సేంద్రీయ వ్యవసాయంకి డిక్లేర్ చేసిన మండలం అనమాట మనకి అల్లూరు సీతారామరాజు మండలం. కాబట్టి తక్కువ ఎరువులతో పండించే ఈ రకాలను వేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇంకా మనకి దేశీయ వాలి రకాలు కూడా సాగు చేస్తుంటారు, అంటే ఎర్ర బియ్యము, నల్ల బియ్యం అలాంటివి. ఆ నేపథ్యంలో చూసుకుంటే మనకి బాపట్ల పరిశోధనస్థానం నుంచి BPD 2841 అంటే ఇది నల్ల బియ్యం అనమాట. అలాగే విడుదలకు సిద్ధంగా ఉన్న BPD 2858 ఇది ఎర్ర బియ్యం. ఈ రెండు రకాలు కూడా 135 రోజుల కాలపరిమితిలో ఉండి తక్కువ మధ్యస్థ హైట్లో ఉంటాయి. అలాగే చెడపళ్ళను కూడా తట్టుకుంటూ మనకి ఎకరానికి 30 బస్తాల దిగుబడి దాకా ఇచ్చే సామర్థ్యం గల రకాలు. అయితే దేశవాళీ రకాలు పొడుగ్గా ఉండటం వల్ల చేను మీద పడిపోయి దిగుబడి తక్కువ వస్తుంది. ఈ వాటితో పోలిస్తే అవి కూడా ఇంకా మొతగ్గా ఉంటాయి, తింటాక ఇదిగా ఉండవు. ఇవి సన్న బియ్యము. ఇవి ప్రత్యేక మార్కెట్గా కూడా మనం స్పెషల్ మార్కెట్గా కూడా చేసుకుంటే ఇటీవల ప్రకృతి వ్యవసాయం ఇలాంటి వాటిలో కూడా ఇలాంటి రకాలను కూడా మనం సాగు చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రాంతాల్లో ఆర్గానిక్ గా సాగు చేసుకోవచ్చు. ఈ నల్ల బియ్యం ఎర్ర బియ్యం ఏంటంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండటం వల్ల ఆహార పరంగా కూడా పోషక విలువలు కూడా ఉంటాయి, ఐరన్, జింక్ అలాంటివి కూడా ఉంటాయని తెలియజేయడం జరుగుతుంది. ఇంకా రెండవది ఇంకోటి చూసుకుంటే ఉత్తర కోస్తా మండలం. ఇందులోకి ఏంటి వస్తాయంటే శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి జిల్లాలు. ఇక్కడ ఎక్కువగా ప్రధానంగా మనకి ఈ శ్రీకాకుళం ఇటువైపు అంతా కూడా మనకి ఎక్కువగా దుక్కి దున్ని వెదజల్లే పద్ధతి ఎక్కువగా ఉంటుంది. అంటే వర్షాధారంగా దుక్కు దున్నుతారు, తర్వాత సాగు చేస్తుంటారు. మన రాష్ట్రంలో దుక్కు దున్ని సాగు చేసే ప్రాంతాలు ఎక్కువగా చూసుకుంటే మనకి ఉత్తర కోస్తా మండలం అలాగే కృష్ణా మండలంలో ఎక్కువగా ఉంటుంది. అలాగే మన గోదావరి జిల్లాలో అయితే దమ్ము చేసి వెదజల్లుతుంటారు. అయితే ఏదైనా సరే పద్ధతి నీటి లభ్యత ఆధారంగా చేసుకోవాలి. ఈ యద పద్ధతిలో కూడా ఏంటంటే మనకి చేను పడని రకాలు చూసుకోవాలి, నీటి లభ్యత కూడా చూసుకోవాలి, మధ్యలో బెట్ట పరిస్థితి రాకుండా కూడా చూసుకోవాలి. సో అందుకని ఈ ప్రాంతాల్లో కూడా మనకి 150 రోజుల కాలపరిమితి రకాలు ఉన్న మిక్కిల సన్న రకం మార్టీర్ మషూర్ MT1262, అలాగే బాపట్ల నుంచి విడుదల చేసిన BPD 2846, శ్రీకాకుళం సన్నాలు RGL 20

ముప్పై 37. అలాగే మనకు తక్కువ నత్తంతో పండించే ఎంటీ 13:18. అలాగే స్వర్ణ అంటే ఎంటీ 70:29. అలాగే ఇంద్ర ఇది ఎక్కువగా మిల్లర్స్ ఎక్కువగా ప్రిఫర్ చేసే ఫ్రెండ్లీ రకం ఇది, అంటే ఎక్కువగా మనకు బియ్యం దిగి కూడా వస్తుంది ఎంటీ 10:61. అలాగే ఇందాడు కొత్తగా లేని యూటీఆర్ 181 రకాలు కూడా వేసుకోవచ్చు. ఈ దీర్ఘకాలిక రకాలన్నీ కూడా ఇక్కడ ఏంటంటే ముందుగా నారుమడి పోసే అలవాటు ఉండటం వల్ల ఏంటంటే నీరు ఆలస్యమైనప్పుడు లేదా వర్షాభావం ఉన్నప్పుడు మొదటి నారు కూడా ఉడిచే అలవాటు ఉంటుంది ఇక్కడ రైతాంగానికి. ఇప్పుడు చెప్పిన ఈ దీర్ఘకాలిక రకాలన్నీ కూడా ఈ ఉత్తర కోస్తా మండలంలో మనకి మొదటి నారు సాగు కూడా అనుకూలంగా ఉంటాయి. అయితే మొదటి నారు సాగు చేసినప్పుడు ఒత్తుగా ఉడుచుకోవాలి, మన ఎరువులు కూడా దగ్గర దగ్గర వేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అయితే కొంచెం నీరు ఆలస్యమవుతుంది అన్నప్పుడు 140 రోజులు కాల పరిమితి కల రకాలు చూసుకుంటే ఎంటీయు 12:24. అలాగే చౌడు భూమిలో కూడా మంచి భూమిలో కూడా మనకి మిక్కిల్ సన్న రకం ఎంసీఎం 103 రకాలు కూడా సాగు చేసుకోవచ్చు. అలాగే కొత్త గుడిదలైన ఎంటీయు 12:82 అనే రకం కూడా 130-135 రోజుల్లో ఉంటుంది. అలాగే ఎంసీఎం 125 రకం కూడా సాగు చేసుకోవచ్చు. అలాగే మనకి ముంపు ప్రాంతాలు ఎంటీయు 12:32 అలాగే 140 రోజుల పరిమితిలో ఉన్న ఎంటీయు 13:10 రకాలు కూడా సాగు చేసుకోవచ్చు. ఆర్జిఎల్ 70:16 కూడా ఈ ప్రాంతాల్లో సాగు చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే విజయనగరం జిల్లాలో మనకి కొంచెం బెట్ట పరిస్థితులుగా ఉండటం వల్ల రైతాంగం ఎక్కువగా ఎంటీ 11:21 అనే రకాన్ని ఎక్కువగా వేస్తున్నారు. దాదాపు 120,000 హెక్టార్ల దాకా మనకి ఎక్కువ ఇక్కడ సాగు అవుతుంటుంది. కాబట్టి గవర్నమెంట్ సన్న రకం వేయాలి ఈ నేపథ్యంలో అన్నప్పుడు అక్కడ మనకి ఎంటీ 12:24 అని ఎంసీఎం 103 ఎంటీ 13:10 లేదా ఎంటీ 12:82 రకాలు మనకి ఆ ప్రాంతాలకు కొద్దిగా అనుకూలంగా ఉంటాయని తెలియజేస్తున్నాము. ఇక్కడైతే వీలున్నంత వరకు సన్న రకం వేయగలిగినప్పుడు సన్న రకం అంటే ఆ మార్కెట్ రకాల ఎంపిక కూడా ఆ యొక్క మార్కెట్ ప్రకారం చూసుకోవాలంటే ఒక్కోసారి ఒకే జిల్లాలో ఒక్కొక్క మండలం సబ్ డివిజన్లో కూడా ఆ చుట్టుపక్కల రైతులు ఎలాంటి అంటే వాళ్ళందరూ మిక్కిలు సన్నగింజ రకం వేస్తుంటే మీరు కూడా అలాంటి రకాలు వేసుకోవడం మంచిది, లేదా మధ్యస్థ సన్నగింజ ఇందాక చెప్పినప్పుడు అందరూ 150 రోజుల కాల పరిమితి రకాలు 13-18 లాంటి రకాలు వేసుకుంటే అందరూ ఒకే రకం వేసుకుంటే అంటే ఆ కాల పరిమితి ఉన్న రకాలు ఒకే ఆయకట్టు ఉన్న వాళ్ళు వేసుకుంటే నీటి లభ్యత కూడా కరెక్ట్గా ఉంటుంది. తర్వాత మనకి మార్కెట్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలా కాకుండా ఒకళ్ళు 150 రోజుల కాలపరిమితి రకం ఒకళ్ళు 140 రోజుల కాలపరిమితి రకం వేసుకున్నప్పుడు ఏమవుద్ది, అప్పుడు మనకి నీటి లభ్యత దగ్గర కోత దగ్గర కూడా రైతులు ఇబ్బంది పడతారు. అలాగే మార్కెట్ దగ్గర కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ ఎలాంటి రకాలు వేసుకుంటున్నారో అలాంటివే వేసుకోండి. అంటే ఇప్పుడు నేను చెప్పిన యొక్క లక్షణాలను బట్టి మనకి సన్న రకం వేసుకోవాలా ఎరుపు గింజలు వేసుకోవాలా. ఇప్పుడు ఇందాడు ఎరుపు గింజలు చూసుకుంటే ఎంటీ 13:18 స్వర్ణ ఇలాంటి ఎరుపు గింజలు అనమాట, లేదా తెలుపు ధాన్యం ఈ విధమన్నీ కూడా మాట్లాడుకుని చేసుకోవాలి రైతులు. అలాగే ఈ క్రాప్ లో కూడా మనం చెప్పిన రకం యొక్క పండిస్తున్న రకాన్నే మీరు రిజిస్టర్ చేసుకోవాలి. కొత్త రకాలు కూడా మీరు సాగు చేసుకోవచ్చు. కొత్త రకం ఎప్పుడైనా సాగు చేసినప్పుడు 1 ఎకరము 2 ఎకరాలు సాగు చేసుకుని మీ భూమికి సూట్ అయ్యి మంచి దిగుబడి ఆశాజనకంగా ఉండి తక్కువ పెట్టుబడితో నడుస్తున్నప్పుడు మీరు కొత్త రకాల వైపు కూడా వెళ్ళవచ్చు. ఇకపోతే గోదావరి మండలం వచ్చేసరికి మనకి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, కాకినాడ జిల్లాలు ఉంటాయి. ఇక్కడ కూడా మనకి ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క పరిస్థితిలో ఉంటుందండి. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వచ్చేసరికి కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలు కొంచెం మెరక ప్రాంతాలు ఉంటాయి. అలాగే మన కాకినాడ జిల్లాలో కొద్ది పల్ల ప్రాంతాలు ఉంటాయి. ఇక అంబేద్కర్ కోనసీమ వచ్చేసరికి ఎక్కువగా ముంపు చౌడుకు గురవుతుంటాయి. కాబట్టి ఇక్కడ ముంపు చౌడుకు గురయ్యే రకాలు వేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇకపోతే పశ్చిమ గోదావరి జిల్లా కూడా కొద్దిగా ముంపు చౌడు గురయ్యేవి పల్ల ప్రాంతాలు కొంచెం మెరక ప్రాంతాలు ఉన్నాయి. అలాగే ఏలూరు జిల్లా వచ్చేసరికి కొత్తగా ఏర్పడటం వల్ల కృష్ణా బోర్డర్కి దగ్గరగా ఉన్న నూజివీడు ఇటువైపు ఏమో మెరక ప్రాంతాలు ఉంటాయి. అట్లానే మండవల్లి ముందునే పల్లి అటువైపు పల్ల ప్రాంతాలు ఉంటాయి. అలాగే మండవల్లి అటువైపు చౌడు ప్రాంతాలు కూడా ఉంటాయి. కాబట్టి భూమి యొక్క పరిస్థితి, ఫార్మింగ్ సిచ్యువేషన్ పరిస్థితి బట్టి రైతులు రకాలు ఎంపిక చేసుకోవాలి. ఇక్కడ కూడా మనకి గోదావరి జిల్లాలో ఎక్కువగా ఎరుపు రకం ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కాబట్టి 150 రోజుల కాల పరిమితిలో మనకి ఎంటీ 13:18 అనే రకం ఎక్కువగా సాగు చేస్తున్నారు ఎక్కువ విస్తీర్ణంలో. ఇది కూడా మనం సిఫార్సు చేసిన స్వర్ణలాగా వేసుకుంటే మనకి మొన్న మాంతా తుఫాన్లో కూడా పడిపోకుండా ఉంది. అలాగే స్వర్ణ రకం కూడా వేసుకోవచ్చు. అయితే తక్కువ ఎరువులు వేసుకోవాలి. ఈ ఇంద్ర ఎంటీ 10:61 రకం ఇందా చెప్పినట్టు ఏలూరు జిల్లా అటువైపు ఎక్కువగా పడుతుంది. అలాగే పల్ల ప్రాంతాల్లో ఇటు పశ్చిమ గోదావరి జిల్లా అటువైపు పల్ల ప్రాంతాల్లో మనకి పిఎల్ఏ 1100 బాడవా మసూరి అనే రకం ఎక్కువగా సాగు చేస్తారంటే ఇది కూడా ధాన్యం ఎరుపు. ఇప్పుడు ఇలాంటి ప్రాంతాల్లో ఎంటీ 1172 క్షీరా రకం కూడా ఎరుపు ధాన్యం కూడా మనకి పల్ల ప్రాంతాల్లో సాగు చేయొచ్చు. అలాగే మెరక ప్రాంతాల్లో కొంచెము వర్షపాతం తక్కువ ఉన్న ప్రాంతాల్లో మనకి ఎక్కువగా ఇష్టపడే సాంబా మసూరి కూడా వేయచ్చు. కానీ సాంబా మసూరి కన్నా ఇంప్రూవ్డ్గా మనకి 150 రోజుల కాల పరిమితి ఉండి నీటి సౌకర్యం ఉంటే కనుక మనకి కృష్ణ అటువైపు అదే అంటే ఏలూరు కృష్ణ బార్డర్ అటువైపు 12-62 రకం వేసుకోవచ్చు. ఇవి 150 రోజులు. ఇవి కాకుండా 140 రోజులు

కాల పరిమితి కలిగి మరి కొంచెం మెరక ప్రాంతాలు ఉంటే, ఉదాహరణకి కాకినాడ జిల్లా మెరక ప్రాంతాలు, అలాగే తూర్పుగోదావరి జిల్లా, అలాగే ఏలూరు చింతలపూడి ఇటువైపు, మనకి నూజివీడు ఇటువైపు కూడా మనకి MT 1224 అనే రకం, అలాగే MT 1281, అలాగే మచిలీపట్నం నుంచి వచ్చిన చోడం తట్టు అనేది మంచి మూడు నుండి MCM 103, MCM 105 వేసుకోవచ్చు. 140 రోజులు ఉండి MT 1310 ముంపు నీరు తట్టుకునే రకం, MT 1232 కూడా ఈ 140 రోజులు వచ్చే రకానికి కూడా ముంపు ప్రాంతాలు ఎక్కువగా MT 1232 లేదా MT 1140 అనే రకం కూడా మనం ముంపు ప్రాంతాల్లో వేసుకోవచ్చు. ఎక్కువగా ముంపు గురయ్యే ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి. అలాగే చౌడు ప్రాంతాలు ముఖ్యంగా కోనసీమ జిల్లాకు వచ్చేసరికి ముంపు ప్రాంతాలకు 1232, చౌడు ప్రాంతాలకి MCM 105, ఎందుకంటే అక్కడ ముంపు చౌడు రెండు వచ్చే ప్రాంతాలు కూడా ఉంటాయి కోనసీమ జిల్లాలో. సో అలాంటి ప్రాంతాలు అలాంటి రకాలు వేసుకోవడం అవసరమైంది. వీళ్ళంత వరకు తక్కువ ఎరువులతోటి మనం వ్యవసాయం చేయాల్సిన అవసరం అయితే అంతైనా ఉంది. అలాగే కృష్ణా మండలం, ఇది ఒక ప్రత్యేక మండలం. ఇందులో 6 జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడు కృష్ణా, బాపట్ల, NTR, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కొత్తగా వచ్చిన మార్కాపురం జిల్లా కూడా ఇందులోకి వస్తుంది. ఇక్కడ కూడా వివిధ పరిస్థితులు ఉంటాయి. కృష్ణాలో అయితే మనకి చౌడు ప్రాంతాలు కొద్దిపాటి ముంపు ప్రాంతాలు ఉంటాయి, అలాగే అటు మెరక ప్రాంతాలు ఎక్కువ, కోస్తా తీర ప్రాంతం కూడా ఉంది, మెరక ప్రాంతాలు కూడా ఉంటాయి. NTR జిల్లా వచ్చేసరికి కొంచెం అప్లాండ్స్ ఉంటాయి. అలాగే గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలన్నీ మెరక ప్రాంతాలు. అయితే ఇక్కడ ఏంటంటే నీరు ఆలస్యంగా విడుదల అయ్యే ప్రాంతాలు ఉన్నాయి, అలాగే ఒకే పంట వేసుకునే ప్రాంతాలు, అంటే రెండో పంట వేయకుండా ఎక్కువ నీళ్ళు నిలబడే ప్రాంతాలు, నీళ్ళు వస్తే నిలబడిపోయే ప్రాంతాలు కూడా ఉంటాయి. సో ఈ నేపథ్యంలో మనకి 150 రోజుల కాలపరిమితి రకాలు చూసుకుంటే కనుక, బాపట్ల నుంచి వచ్చిన భావపురి సన్నాలు BPD 2270, తేజ 2595, బాపట్ల మషూర్ BPD 2295, భవతి BPD 2282, BPD 2846, నాగార్జున సాగర్ ఆయకట్టుకు JMP 132, ఏకపంట వేసే ప్రాంతంలో UTR 181, అలాగే మార్టేర్ మషూర్ అంటే MT 1262 రకాలు, BPD 2204. అలాగే ఇవన్నీ ఏంటంటే ఒకే పంట వేసుకునే ప్రాంతాలు వేసుకుంటారు. కొంచెం లేట్గా అంటే వీళ్ళు ఇక్కడ చూసుకుంటే మనకి కొంచెము వాటర్ లేట్గా వెళ్ళినప్పుడు బాపట్ల జిల్లా ఇటు కృష్ణ రేపల్ల అటువైపు కొంచెం లేట్గా వేసే ప్రాంతాలు కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి వాళ్ళు సాంబ మసూరి అలాంటి రకాలు, తర్వాత మనకి MT 1262 రకాలు కూడా దుక్కి దున్ని వెదజల్లే పద్ధతి ఎక్కువ సాగు చేస్తున్నారు. అలాగే కృష్ణా డెల్టాలో, కృష్ణా జిల్లాలో ముఖ్యంగా MT 1318 ధాన్యం ఎరుపు, వాళ్ళు వెదజల్లినప్పుడు వాళ్ళకి 140-145 రోజుల్లో వస్తుంది వాళ్ళు వేసిన దాన్ని బట్టి. మామూలుగా ఉడిచితే కనుక 150 రోజులు. ఈ రకాన్ని ఎక్కువగా మనకి కృష్ణా జిల్లాలో ఎక్కువగా సాగు చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళు వెదజల్లు పద్ధతిలో చేస్తున్నారు రైతులు. అలాగే తుఫాను నేపథ్యంలో కూడా పడకుండా మంచి దిగుబడులు ఇస్తుంది. అలాగే స్వర్ణ రకం కూడా కొంతమంది వేస్తారు, తక్కువ ఎరువులతోటి వేసుకోవాలి, 13-18 కానీ స్వర్ణ కానీ. అలాగే ఎక్కువ విస్తీర్ణంలో మనకి MT 1067 కూడా కృష్ణా NTR జిల్లాలో ఎక్కువగా సాగులో ఉంటుంది. ఈ రకాలు కూడా మనం వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా జూన్లో వేసుకున్నప్పుడే దీర్ఘకాలిక రకాలు. జూలైలోకి వచ్చేసరికి 140 రోజుల కాలపరిమితి రకాలు ఉన్నాయి. MT 1224, అలాగే సామాషుడితో పాటు MCM 103, అలాగే చౌడును తట్టిన MCM 100, అలాగే సన్నరకమైన MCM 125, RGL 7016 కూడా వేసుకోవచ్చు. ఇక పల్నాడు జిల్లా చూస్తే ప్రత్యేకమైన జిల్లా. ఈ జిల్లాలో అంటే 130 రోజుల కాలపరిమితి రకాలు వేసుకున్నప్పుడు పల్నాడు, ప్రకాశం జిల్లాలో మనకి సన్న రకాలైన MT 1224, MT 1271, ఇది కూడా ఏంటంటే మనకి మంచి దిగుబడి వచ్చే రకం, పొడుగ్గా ఉంటుంది, సన్నగా ఉండి కొంచెం 6.5 లాగా పొడుగ్గా ఉండి మనకి JGL 324 ప్రత్యామ్నాయంగా వెళ్తుంది. అలాగే MT 1282 అనే రకం కూడా 130-135 రోజుల కాలపరిమితిలో ఎక్కడైతే ఆలస్యంగా నీరు విడుదలవుతుందో ఆ ప్రాంతాల్లో ఇది సాగు చేసుకోవచ్చు. అలాగే ఈ ప్రాంతాల్లో ఇటీవల కొత్తగా విడుదల చేసింది అంటే పల్నాడు జిల్లాలో MT 1426 అనే రకం కూడా మనకి చిరు సంచుల్లో, 2 సంవత్సరం చిరు సంచులు ఇచ్చిన రకం కూడా మనకి పల్నాడు ప్రాంతంలో 6.5 KN 1638 కన్నా అధిక దిగుబడి ఇచ్చి ఆశాజనకంగా ఉంది. అలాగే నెల్లూరు నుంచి ఇచ్చిన NLR 3648 కూడా ఈ ప్రాంతాల్లో ఆశాజనకంగా ఉంది. అలాగే మనకి దక్షిణ మండలంకి వస్తే కనుక నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, కడప జిల్లాలు వస్తుంటాయి. ఈ దక్షిణ మండలంలో April 15 నుంచి May 15 వరకు ఎడగారులో మనకి ఎక్కువగా 10-10 ప్రత్యామ్నాయంగా పొడుగు సన్న రకాలు లేదా సన్న రకాలు వేస్తుంటారు. అలాగే కొంచెం ఆలస్యంగా అక్టోబర్ చివరికి అట్లా కొంచెం 140 రోజుల రకాలు వేసుకుంటారు. కొంతమంది ఆగస్టు చివరిలో నీటి లభ్యతను బట్టి దీర్ఘకాలిక రకాలు వేస్తుంటారు. సో ఈ మండలానికి ఎక్కువగా సాంబా మసూరి BPD 2504 లేదా నెల్లూరు మసూరి NLR 349, సువాసన వచ్చే నెల్లూరు సుగంధ NLR 454, అలాగే నెల్లూరు ధాన్యరాశి NLR 3354, ఇదేంటంటే 115 రోజుల్లో ఉంటుంది. అలాగే మార్టర్ సాంబ MT 1224, ఇది 140 రోజుల కాలపరిమితి. అలాగే MT 1271 సన్నరకం, ఇది కూడా 130-140.

వరల్ కాలం ఉంది, అలాగే ఎంసెమ్ 103 రకం. అలాగే ఎక్కువ జింకు అంటే పాలిష్ రైస్లో 24.7 పీపీఎం జింకు ఉన్న రకం, ఎన్ఎల్ఆర్ 32-38 రకం, అలాగే పార్దీవా, అలాగే ఎన్ఎల్ఆర్ 401 నెల్లూరు సిరి రకాలు ఈ దక్షిణ మండలానికి సిఫార్సు చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఎక్కువగా మనకి దాళవ అంటే నవంబర్ 15 డిసెంబర్ 15 ఆ టైంలో ఎక్కువగా కేనం 16-30, అలాగే ఆర్ఎన్ఆర్ 154-158 రకాలు సాగు చేస్తున్నారు. అయితే ఇది వివిధ ప్రాంతాల్లో ఇందాక చెప్పిన పల్నాడులో కూడా సరైన సమయంలో కానీ ఎలా పడితే అలాగా సాగు చేయడం వల్ల అవి ఫోటో ఇన్సెన్సిటివ్ అనమాట, దాన్ని బట్టి దాని కాలపరిమితులు మార్పు రావటము, తల్లికర ముందుకు వచ్చేసి దిగుబడి కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి ఆయా ప్రాంతాలకు మన రాష్ట్రంలో మనకి తయారు చేసిన రకాలైన మార్టెన్ నుంచి విడుదల చేసిన MT 1426 అనే రకం మనకి పల్నాడు జిల్లాలతో పాటు ఈ దక్షిణ మండలంలో దాళ్వాలో నవంబర్ 10 నుంచి డిసెంబర్ 15 ఎస్ కూడా ఆశాజనకంగా ఉంది. అట్లానే నెల్లూరు బసంతస్థానం నుంచి ఎన్ఎల్ఆర్ 34-48 అనే రకం 130 రోజుల కాలంలో మనకి మంచి పిలకల శక్తి ఉండి మంచి దిగుబడి వస్తుంది. అంటే మనకి ఎకరానికి ఆయా పరిస్థితులను బట్టి 40 బస్తాల పైన దిగుబడి వచ్చి అన్నం తింటాక కూడా బాగుంది. మార్కెట్ కూడా కేనం 16-38తో పాటే ఉంది. కాబట్టి ఈ ఎన్ఎల్ఆర్ 36-48 కూడా ఈ దక్షిణ మండలంలో కొత్త రకాన్ని కూడా రైతులు పరిశీలించవచ్చు. ఇది కాకుండా ఇప్పుడు మనకి ఇంకోకి తక్కువ వర్షపాతం పడే ప్రాంతం నంద్యాల, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలు. ఈ జిల్లాల్లో ఏంటంటే చాలా సన్న రకాలు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. నీరు ఆలస్యంగా ఉండటం వల్ల వాళ్ళు ఆగస్టు చివరి లేదా సెప్టెంబర్ 1 వీక్లో వేసుకుంటుంటారు. ఇక్కడ నంద్యాల నుంచి విడుదల చేసిన NDLR 7 అనే రకం కూడా ఎక్కువగా ఆ నంద్యాల, కర్నూలు జిల్లాలో ప్రత్యేక మార్కెట్ కలదు. అలాగే సాంబా మసూరి రకం వేస్తుంటారు. ఈ ప్రాంతాల్లో మనకి సాంబా అంటే MT 1224 తక్కువ గ్లాస్మిక్ ఇండెక్స్ ఉన్న రకం, MT 1271, MCM 103, అలాగే 130-135 కాలపరిమితి ఉన్న MT 1282 రకాలు వేసుకోవచ్చు. అయితే ఇక్కడ కూడా మనకి మొన్న తొలకరలో మనం పరిశీలించినప్పుడు ఈ KNM 1638 ఆర్ఎన్ఆర్ కి ప్రత్యామ్నాయంగా మార్టెన్ నుంచి చిరుసంచుల్లో ఉన్న MT 1426 నెల్లూరు నుంచి NLR 36-48 రకాలు ఈ తొలకరలో 130 రోజుల కాలపరిమితిలో వస్తున్నాయి. కాబట్టి ఈ రకాలు కూడా రైతులు కొద్దిమేర పరిశీలించుకోవచ్చు. అలాగే మనకి ముంపును తట్టుకునే రకాలు చూసుకుంటే MTU 1232 ముంపును తట్టుకుంటుంది. ఇది ధాన్యము తెలుపు మనకి 140 రోజుల్లో వస్తుంది. అలాగే చిరుసంచుల్లో MTU 1443 అనే రకము ముంపు చౌడుని తట్టుకుంటుంది. మన సిఫార్సు చేసిన ఎరువులు వేసినప్పుడు చేను మీద పడకుండా ఉంటుంది. పెద్దజల్లినప్పుడు కూడా అంటే విత్తిన రోజు నుంచి 70 రోజుల వరకు ఎప్పుడు 2 వారాలు మనకు వచ్చినా కూడా తట్టుకుని నిలబడే రకం అది. అయితే స్వర్ణలాగా తక్కువ ఎరువులు వేసుకున్నప్పుడు స్వర్ణంతో పోలిస్తే ఎక్కువ దిగుబడి ఉండి MT 1443 ఇటు ముంపుకి చౌడుకి తట్టుకుని ఆశాజనకంగా ఉంది. కాబట్టి ఈ కొత్త రకాన్ని కూడా రైతులు కొద్దిమేర 1 ఎకరం అట్లా వేసుకుని పరిశీలించుకోవచ్చు. ఈ ధాన్యం కూడా మనకి 10-21 ధాన్యంతో కలుస్తుందని తెలియజేయడం జరుగుతుంది. ఇక ఈ ముంపు ప్రాంతాలు ఎరుపు ధాన్యం చూసేసరికి బాడవా మసూరి PLA 1100 అనే రకము, అలాగే అమరా MT 1064 కూడా ఎరుపు రకం, అలాగే భీమా MT 1140 అనే రకం ముంపు ప్రాంతాల్లో మనకి 140 రోజుల నుండి చేను మీద పడకుండా ఉంటుంది. ఇది కూడా మనకి కృష్ణా జిల్లా అలాగే మనకి కైక్లూరు అటువైపు ఎక్కువ సాగు చేస్తున్నారు. అలాగే ఎరుపు ధాన్యం కలిగిన 150 రోజులు కలిగిన క్షీర రకం MT 1172 ఇది కూడా ముంపు ప్రాంతాల్లో మంచి ప్రాంతాల్లో కూడా సాగు చేసుకోవచ్చు. అలాగే పల్ల ప్రాంతాల వర్ష అనే రకం కూడా MT 1223 అనే రకం కూడా ఎరుపు ధాన్యం అని తెలియజేయడం జరుగుతుంది. ఈ ముంపు ప్రాంతంతో పాటు చౌడును తట్టిన రకాలు కూడా ఉన్నాయి. చౌడును తట్టిన రకాలు చూసుకుంటే మనకి సన్న రకాలు చూస్తే చౌడును తట్టిన రకాలు MCM 103, MCM 125 రకాలుగా చెప్పుకోవచ్చు. 10-21 పాండురంగ MCM 1 ఇది కూడా 10-21 ధాన్యము తెలుపు. అయితే ఈ రెండు కూడా 10-21 150 రోజులకు వస్తే పాండురంగా అనేది మనకి 140 రోజుల్లో వస్తుంది. అలాగే ముదన్నారుకనమైన రకాలు అంటే దీర్ఘకాలిక రకాలుగా చెప్పుకుంటే ఇంద్ర అంటే 10-21, శ్రీకాకుళం సన్నాలు, అమర, స్వర్ణ 13-18, BBD 246 రకాలు మనకి ముదన్నారుకనమైన రకాలుగా చెప్పుకోవచ్చు. యద పద్ధతిలో వచ్చేసరికి మార్టెర్ సంబ అంటే MT 1224, మార్టెర్ మషూర్ అంటే MT 1262, MT 1318, భవతి అంటే BBD 2782, తేజ అంటే BBD 2595, BBD 246, బావపుర సన్నాలు, భీమా MT 1140, MCM 103, MCM 125 రకాలు కూడా యథ పద్ధతిగా సాగు చేసుకోవచ్చు. సేంద్రీయ వ్యవసాయానికి కూడా తక్కువ ఎరువులతో సాగు చేసుకోవాలనుకున్నప్పుడు రైతులు మనకి 13-18 కానీ మార్టెర్ సంబ
ఇలాంటి రకాలు కూడా తక్కువ ఎరువులతోటి రైతులు సాగు చేసుకోవచ్చు. MCM 103, MCM 105 అవి కూడా సేంద్రీయ వ్యవసాయానికి సన్న రకాల నేపథ్యంలో వేసుకోవచ్చు. అయితే మరి ఆలస్యంగా ఆగస్టులో వేసుకోవాల్సి వచ్చినప్పుడు మనకి 130-135 రోజులు వచ్చే శ్రీధృ తీయని రకం వేసుకోవచ్చు, చెన్ మీద పడిన రకం. అలాగే 120-125 రోజుల్లో చూసుకుంటే ఆగస్టు 15 అలా వెళ్ళిపోతే కనుక చంద్ర MTU 1153, అలాగే తరంగిణి 1156, MTU

0: 12.93, 12.93 ఈ రకాలు ఏంటంటే ఎగుమతి కనువైన రకాలు. ఈ 4 రకాలు అంటే పొడుగు సన్నగింజ రకాలు. ఇవి ఎగుమతి మార్కెట్ ఎక్కడ ఉందో అక్కడ చూసుకుని దానికి అనుకూలంగా వేసుకోవాలి. ఇవి ప్రధానంగా చెప్పుకునే రకాలు. ఇవి కాకుండా మనకి చిరు సంచుల్లో 140 రోజులు పూర్తి చేసుకున్న రాగోలు ప్రసన్నస్థానం నుంచి ఆర్జీలు 70-34, ఆర్జీలు 70-39 రకాలు కూడా సార్వాలో 140 రోజుల కాల పరిమితిలో వేసుకోవచ్చు. 70-34 మిక్కిలు సన్నగింజ, 70-39 కొంచెం మనకి వేగింజ బరువు 16-17 గ్రాములు ఉంటుంది. అంటే అది శ్రీకాకుళం సన్నాలకు ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ఆర్జీలు 70-34 నుండి మనకి సాంబమ్మశ్వరికి ప్రత్యామ్నాయంగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క ప్రాంతాలను బట్టి వాళ్ళు వేసే రకాన్ని బట్టి వేసుకోవచ్చు అని తెలియజేస్తున్నాం. ఇంకో ముఖ్యమైన విషయం రైతులకు గమనించుకోవాల్సిందంటే వాళ్ళ యొక్క భూమి పరిస్థితి, సాగు స్థితి, నీటి లభ్యతను బట్టి మనం ఆయా ప్రాంతాల్లో ఎలాంటి రకాన్ని వేసుకుంటే మనకు దిగుబడి వస్తుందనే దాన్ని తెలుసుకుని రకాన్ని ఎంపిక చేసుకోవాలి. అలాగే అసలు నీరు చాలా తక్కువగా ఉంది, వరి వేసుకోవడానికి అవసరమైన నీరు లేకపోతే అసలు వరి పంట వేయొద్దు. మెట్ట పంటలైన మొక్కజొన్న కానీ లేదా అపరాలు కానీ లేదా చిరుధాన్యాలు లాంటి పంటలు వేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. అయితే విత్తనం ఇవన్నీ సేకరించుకున్నాక ఎక్కడ తీసుకోవాలి విత్తనం అంటే నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ పరిశ్రమ మార్కెట్లో కానీ లేదా ఇతర వ్యవసాయ పరిశ్రమ కృషి విజ్ఞాన కేంద్రాల్లో కూడా మనకి విత్తనం కొంత ఉత్పత్తి చేస్తూ ఉన్నది. ఉదాహరణకి మనకి మార్టెట్ ప్రసన్న స్థానంలో ఫౌండేషన్ వస్తుంది 13-18, అలాగే కృషి విజ్ఞాన కేంద్రం ఉండిలో సరికి 12-32 ఫౌండేషన్ విత్తనం, అలాగే మనకి కొత్తగా రూపొందించిన 12-82 రకం అది కూడా కేవీకి ఉండిలో ఉంది. మార్టెల్ 12-90 రకం మనకి విత్తనం మా రైతు వరకు ఇవ్వటకు ఉంది. ఇవి కాకుండా మనకి సాంబ మసూరి ఇవన్నీ కూడా మనకి బాపట్ల పరిశోధన స్థానం కానీ అగ్రికల్చర్ కాలేజ్ ఫామ్లో కానీ, అలాగే కేవీకే గండసాల్లో 13-18, ఏఆర్ఎస్ గండసాల్లో 12-24, కేవీకే ఆవదాల వలసలో 12-24 అనే రకం, అలాగే మనకి 16-1 13-18 రకాలు కూడా రైతుల కోసం సాగుకి తయారు చేయడం జరిగింది. అలాగే కొత్త రకాలైన ఆర్జీఎల్ సిరీస్ 70-34 రకం రాగోలు పరిశోధన స్థానంలో విత్తనం ఉంది. మనకి ఆంధ్రప్రదేశ్ విత్తన ధృవీకరణ సంస్థలో కూడా విత్తన లభ్యత ఉంటుంది. అది కాకుండా మనకి వివిధ విత్తన డీలర్లు కానీ రైతు వారి కానీ ఒక రైతు నుంచి రైతు దగ్గర కూడా విత్తనం తీసుకోవడానికి కూడా చూసుకుని కనీసం 80% ఉంటే నాణ్యమైన విత్తనంగా తీసుకుని మీరు విత్తనం తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. సార్వాలో రైతులు మంచి విత్తనము మార్కెట్ ఆధారంగా ఎంపిక చేసుకుని తక్కువ పెట్టుబడితో అలాగే ఎరువులు కూడా సమతుల్యంగా మనకి ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన PMDS విత్తనాలు కూడా చల్లుకున్నప్పుడు అది కూడా చేలో కలగదున్నప్పుడు కూడా మనకి ఎరువులు వాడే స్థితి తగ్గుతుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ సార్వాకి రైతులు సమర్థం అవ్వాలని ఆచార్య రంజీరంగ విశ్వవిద్యాలయం నుంచి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలండి.
1: ఖరీఫ్ సాగుకు అనువైన వరి రకాలు వ్యవసాయ పాఠశాల మీరింతవరకు విన్నారు. నిర్వహణ మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం గిరిజారాణి గారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు. మరికొద్ది క్షణాల్లో హైదరాబాద్ కేంద్రం నుండి

0: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో న్యాక్ సంస్థ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి వరంగల్, కరీంనగర్, జగిత్యాల సంయుక్త జిల్లాల న్యాక్ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ గోలి రమేష్ గారి వివరణ వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.
1: ప్రస్తుతము నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ న్యాక్, ఇది స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, వివిధ రకాల ఈ స్కిల్ డెవలప్మెంట్ పథకంలో ఉదాహరణకు పిఎం విశ్వకర్మ, నాబార్డు, అలాగే మనకు DDGKY ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్ని కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఇది 1998లో హైదరాబాద్ లో హైటెక్స్ అనే ప్రాంగణంలో ఇది అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు దీన్ని స్థాపించడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దీనికి చైర్మన్ గా, మరియు రోడ్ల భవనాల శాఖ మంత్రి ఉంటారో వారు దీనికి వైస్ చైర్మన్ గా ఉంటూ, అలాగే R&B ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దీనికి కూడా వైస్ చైర్మన్ గా ఉంటారు. అట్లాగే నాక్కి డైరెక్టర్ జనరల్ ఉంటారు, డైరెక్టర్ జనరల్ ఇంజనీరింగ్ చీఫ్ శ్రీనివాస్.

రెడ్డి గారు ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ గా నాక్ కి ఉన్నారు. అట్లాగే హైదరాబాద్ నుంచి కానీ స్టేట్ లో కానీ జిల్లాలలో కానీ ప్రతి జిల్లాకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్, వారి పైన డైరెక్టర్లుగా ఉండి గత 27-28 సంవత్సరాల నుంచి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో వివిధ రకాల నిర్మాణ రంగానికి సంబంధించిన అనేక వృత్తులలో మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇది నిర్మాణ రంగానికి సంబంధించిన వృత్తులలో శిక్షణ ఇవ్వడానికి, మెయిన్ గా నిర్మాణ రంగాన్ని మరింత ప్రతిష్టపరచడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక గొప్ప చర్య అది. సో నాక్ లో స్కిల్ అప్గ్రేడేషన్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆర్పిఎల్, సో ఇట్లా ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేస్తూ అట్లాగే పీజీ కోర్సులు కూడా రన్ చేస్తున్నాం. అంటే నాక్ లో బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ అంటే ఇంజనీర్స్ వరకు కూడా ప్రతి ఒక్క వృత్తిలో కాంట్రాక్టర్లకు, ఇంజనీర్లకు, ఎగ్జిస్టింగ్ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు, ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ వర్కర్స్ కి, అలాగే డ్రాప్అవుట్ క్యాండిడేట్స్ కి, అలాగే ఇంకా నైపుణ్యత కావాలి అనేటువంటి ఎవరైతే ఆ స్కిల్డ్ వర్కర్స్ ఉంటారో వారందరికీ కూడా నిర్మాణ రంగంలో ప్రతి ఒక్క ట్రేడ్లో ప్రతి ఒక్క వృత్తిలో వాళ్లకు నైపుణ్యత అందించి వారిని ఉద్యోగంలో చేర్చేటువంటి బాధ్యతతో పాటు వాళ్ళకి సపోర్టుగా అంటే ఉద్యోగానికి సంబంధించిన సపోర్ట్ స్కిల్స్ నేర్పించి మనము ఇతర దేశాలకు కానీ వాళ్ళు వెళ్ళే విధంగా వారిని తీర్చిదిద్దుతున్నాం సార్. మనము ఈ పద్ధతిలో రకరకాల ప్రోగ్రామ్స్ మనకు ఉన్నాయి, ముఖ్యంగా నాక్ లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇది కంపల్సరిగా అన్ఎంప్లాయ్ యూత్ కి, డ్రాప్అవుట్ క్యాండిడేట్స్ కి ఇది 3 మంత్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అట్లాగే స్కిల్ అప్గ్రేడేషన్ అంటే ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ వర్కర్స్ ఉంటారు వాళ్ళు మాసన్స్ కావచ్చు, ప్లంబర్స్ కావచ్చు, తర్వాత ఎలక్ట్రీషియన్స్ కావచ్చు, తర్వాత బార్ బెండర్స్, ఫాల్ సీలింగ్ చేసే వాళ్ళు, టైల్ మేషన్లు, సో ఇట్లా ప్రతి ఒక్క ట్రేడ్. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళకు వర్క్ వచ్చు, స్కిల్ ఉంటుంది, బట్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు స్కిల్ ఉందని చెప్పుకోగలుగుతారు, అది కట్టినా వీళ్ళ బిల్డింగ్ కట్టినా ఆ సార్ బిల్డింగ్ కట్టినా ఈ ప్రాజెక్ట్ ఇలా చేసినా అని చెప్పగలుగుతారు, కానీ సరి స్కిల్ సర్టిఫికెట్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో సరి అయినటువంటి స్కిల్స్ తో పాటు వాళ్ళకి టెక్నిక్స్ అంటే మంచి టూల్స్ ఎలా వాడాలి, టూల్స్ తో పాటు వాళ్ళ మరింత త్వరగా ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ వీటిపైన వర్క్ పూర్తిగా కొంచెం అవగాహన తక్కువగా ఉంటుంది. సో వాటిల్లో మెలకువలు ఇందులో నేర్పడం జరుగుతుంది ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ వర్కర్స్ కి. అలాగే ఆర్పిఎల్ అంటే రికగ్నైజ్డ్ ప్రియర్ లెర్నింగ్, వీళ్ళు కూడా హెవీ హైలీ క్వాలిఫైడ్ హైలీ స్కిల్డ్ వర్కర్స్ వీళ్ళంతా కూడా, కానీ వీళ్ళకు నేర్చుకోవడానికి సమయం సరిపోదు, ప్లస్ చేయగలుగుతారు, ప్లస్ వీళ్ళకు కూడా సర్టిఫికేట్ అవసరమే. సో వీళ్ళని కూడా ఎగ్జిస్టింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీలో కానీ లేకుంటే సైట్స్ లో కానీ లేదా మా ఇన్స్టిట్యూషన్కి వస్తే మా ఇన్స్టిట్యూషన్ లో కానీ వీళ్ళకి 1 డే ఆర్పిఎల్ అసెస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేటువంటిది కండక్ట్ చేసి వాళ్ళకు మా ట్రైనర్స్ మాస్టర్ ట్రైనర్స్ తో మంచి అసెసర్స్ తో వారికి టెస్ట్ కండక్ట్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడము. సో ఇవన్నీతో పాటు టామ్కమ్ లో కూడా, టామ్కమ్ అంటే తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్, వాటి ద్వారా బయట దేశాలకు ఎలా వెళ్ళొచ్చు, వాళ్ళ దగ్గర ఎలా రిజిస్ట్రేషన్ చేయకపోవచ్చు అనేటువంటి విషయాలలో వాళ్ళకి ఒక ఫ్యూచర్ ప్లాన్ అనేటువంటిది వాళ్ళకి పిల్లలకి చెప్పడం జరుగుతుంది. సో ఇదంతా కూడా నాక్ గత 27 ఏళ్ళ నుంచి ఇదంతా కూడా స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా ఎనలేని సేవలు చేయడం జరుగుతుంది. సో మన నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అన్ని జిల్లాలో ఉన్నాయి, ఏ జిల్లాలో అయినా కూడా నిరుద్యోగ యువత కావచ్చు, బిల్డింగ్ వర్కర్స్ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ వర్కర్స్ కావచ్చు, తర్వాత ఇంజనీర్స్ కావచ్చు, అలాగే కాంట్రాక్టర్స్, అలాగే ఇంకా స్కిల్ అప్గ్రేడేషన్ కి సంబంధించిన ఏ కోర్సులోనైనా పర్వాలేదు, నాక్ లోకి ఎక్కడైనా ప్రతి జిల్లాలో మా అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు, అసిస్టెంట్ డైరెక్టర్తో పాటు సంబంధిత సిబ్బంది, అక్కడ క్వాలిఫైడ్ టెక్నీషియన్స్, టెక్నికల్ స్టాఫ్ ఉంటారు. మీరు ఏ సెంటర్లోనే రిజిస్ట్రేషన్ అయ్యి వీళ్ళు ట్రైనింగ్ పొందొచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వీళ్ళు నిబద్ధతతో అంటే ఒక టైం పంచువాలిటీతో వీళ్ళు ఇక్కడ కనుక ఉండి మేము చెప్పినటువంటి మా ట్రైనర్స్ చెప్పినటువంటి మంచి నైపుణ్యాన్ని కనుక వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళు ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రాజెక్టులోకి వెళ్ళినా, సో లేదా సొంతగానైనా కూడా వీళ్ళు కాళ్ళ మీద నిలదొక్కుని వాళ్ళ ఆదాయాన్ని ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో రకరకాల పద్ధతుల్లో ట్రైనింగ్ అనేటువంటిది మంచి పద్ధతిలో ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మన నిరుద్యోగ యువత ఎవరైతే ఉంటారో ఈ ప్రోగ్రామ్స్ కి తప్పకుండా ఖచ్చితంగా జాయిన్ అయ్యి, జాయిన్ అయిన తర్వాత వీటికి సంబంధించిన పూర్తి వివరాలు నేర్చుకుని తదుపరి మంచి మెరుగైనటువంటి నైపుణ్యం

ఉన్నతతో మీరు ఆర్థికంగా ఎదగాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. అలాగే వీటన్నిటితో పాటు ఏంటంటే ముఖ్యంగా మన దగ్గర డీడీజీకేవై ప్రోగ్రామ్ ఉంది. ఈ డీడీజీకేవై ప్రోగ్రామ్ అనేటువంటిది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. దీంట్లో చదువుకొని అంటే డ్రాప్అవుట్స్ క్యాండిడేట్స్ 18 ఏళ్ల నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి నిరుద్యోగ యువతను ఇందులో తీసుకుంటాం. వీళ్ళకి ఖచ్చితంగా ట్రైనింగ్ కరికులం అనేటువంటి స్పెషల్ గా డిజైన్ చేయడం జరుగుతుంది. ఎన్ఎస్డిసి నామ్స్ ప్రకారము వీళ్ళ కోర్సు డ్యూరేషను, వాళ్ళ సబ్జెక్టు, వాళ్ళ కరికులము, వాటితో పాటు వాళ్లకు కంప్యూటర్ గా సాఫ్ట్ స్కిల్స్ కానీ, కంప్యూటర్ స్కిల్స్ కానీ అంటే ఐటీ స్కిల్స్ కానీ, వీటన్నిటితో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ వీటన్నిటిని కూడా చెప్పి వీళ్ళందరినీ కూడా ట్రైనింగ్ అనంతరము ఆన్ జాబ్ ట్రైనింగ్ కూడా పంపడం జరుగుతుంది. సో ఈ ఆన్ జాబ్ ట్రైనింగ్ అనంతరము వీరు కంపెనీలలో వాళ్ళకు క్యాంపస్ ఇంటర్వ్యూస్ పెట్టించి, లేదు అంటే మన క్యాంపస్ లో ఇంటర్వ్యూ పెట్టించి వాళ్ళని ఆ కంపెనీకి సెలెక్ట్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. మన దగ్గరికి వచ్చినటువంటి న్యాక్లో, డీడీజీకే ప్రోగ్రామ్ లో కానీ, ఇతర స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో కానీ జాయిన్ అయి ట్రైనింగ్ పూర్తి స్థాయిలో అంటే 80% అటెండెన్స్ తో కనుక అతను అన్ని ఎగ్జామ్స్ రాసి సరైన రిజల్ట్ ఉండి అతను కనుక పరిపూర్ణంగా బయటికి వెళితే కనుక 100% ప్లేస్మెంట్ న్యాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. ఇప్పటికీ కూడా అందరికీ ఇచ్చాం, కానీ పిల్లలు కొంత నిలదొక్కుకోవాలి. ఎందుకంటే కొత్త ప్రాజెక్టులు, కొత్త జాబు, కొత్త వ్యక్తులు, అక్కడ కొత్త పరిసరాలు, ఇవన్నిటిలో ఉద్యోగులకు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. కానీ వాటిని నిలదొక్కుని మనం గనక ఆ ప్రాజెక్టులో కొన్ని రోజులు వర్క్ చేస్తే, లేకుంటే ఆ కంపెనీలో కొన్ని రోజులు వర్క్ చేస్తే డిఫరెంట్ గా ఆ కంపెనీ కూడా మనల్ని గుర్తించి మీకు తప్పనిసరిగా మరింత మెరుగైన జీతాన్ని ఇవ్వడానికి కూడా వెనుకాడరు. ఎందుకంటే ఈరోజు ఎంత టెక్నాలజీ వచ్చినా, ఏఐ వచ్చినా కూడా నిర్మాణ రంగంలో ఖచ్చితంగా మాన్యువల్ గా ఒక వ్యక్తి యొక్క స్కిల్ అనేటువంటిది అవసరం. ఈ రోజున టెక్నాలజీ రాను రాను, గత 20 సంవత్సరాలకున్ను ఈ రోజుకు మనం పోల్చుకున్నట్లయితే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాం. సో ఆ టెక్నాలజీని గనక మనము దాన్ని బేరీజు వేసుకొని దానిపై నైపుణ్యత సంపాదించుకొని ముందుకు వెళ్తే నిర్మాణ రంగంలో పొక్కొల్లలుగా ఉద్యోగాల అవకాశాలు, ఉపాధి అవకాశాలు, వాటితో పాటు విదేశాలకు వెళ్లే అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. కాబట్టి నిరుద్యోగ యువత నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో ఇస్తున్నటువంటి వివిధ రకాల నైపుణ్య శిక్షణ కార్యక్రమాలలో ఆసక్తి చూపండి. ఒకసారి మా వెబ్సైట్ చూడండి మీరు. ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బందికరంగా, మీకు అర్థం కాకపోయి ఉన్నట్లయితే మా డైరెక్ట్ గా మా ట్రైనింగ్ సెంటర్లు ప్రతి జిల్లాలో ఉంటాయి. ఈ ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ట్రైనింగ్ సెంటర్లో మీరు వెళ్ళి డైరెక్ట్ గా నేరుగా కలవచ్చు, లేదా మన వెబ్సైట్ లో కూడా మీరు మన వెబ్సైట్ లాగిన్ అయి అక్కడ చూస్తే కనుక మీకు పూర్తిగా అన్ని వివరాలు అందులో పొందపరిచి ఉంటాయి. అవే కాకుండా నాక్ లో ఈ స్కిల్ డెవలప్మెంట్ తో పాటు స్కిల్ అప్గ్రేడేషన్, ఉదాహరణకు తెలంగాణలో చూస్తే ఉత్తర తెలంగాణ అంటే కరీంనగర్ నుంచి ఆదిలాబాద్ వరకు చూసినట్లయితే చాలా జిల్లాల నుంచి నిరుద్యోగులు మరియు ఉద్యోగం చేస్తూ నైపుణ్యత ఉన్న వాళ్ళు బయట దేశాలకు అంటే ఇజ్రాయెల్ గాని లేదా దుబాయ్ గాని, లేకుంటే ఇంకా దుబాయ్కి సంబంధించిన దగ్గర కంట్రీస్ కానీ వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఆ ప్రయత్నంలో కొంతమందిని కొంత ఏజెంట్స్ ద్వారా కానీ, లేకుంటే టాప్కమ్ ద్వారా కానీ వెళ్ళినప్పుడు వాళ్ళకు మినిమం స్కిల్స్ ఉంటాయి, కానీ సర్టిఫికెట్ కూడా మ్యాండేటరీ కదా అక్కడ. ఎందుకంటే అడుగుతారు మీరు ఏం చదువుకున్నారు అంటే అప్పుడు మనం అన్ని చదువుకున్నామని చెప్పలేదు. సో సర్టిఫికెట్ అనేది కనుక మనకు ఒక అథెంటికేషన్ ఉంటుంది, ఒక పట్టా, ఒక డిగ్రీ లాగా ఉంటుంది. సో దీంతో పాటు మనము కనుక ఆ సర్టిఫికెట్ సంపాదించుకోవాలి. సంపాదించుకున్నప్పుడు వాళ్ళందరూ స్కిల్డ్ వర్కర్స్ అయితే మా దగ్గరికి ఆర్పిఎల్ ప్రోగ్రామ్ లో జాయిన్ కావచ్చు. లేదు మాకు కొంత సెమీ స్కిల్డ్ సార్, మాకు అన్ని తెలుసు, ఇంకా కొంత నైపుణ్యత నేర్చుకోవాలనుకుంటున్నాం అన్నట్లయితే స్కిల్ అప్గ్రేడేషన్ అంటే 15 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ రావచ్చు. సో ఇదే కాకుండా ఇంకా నిరుద్యోగులు కూడా ఆసక్తి చూపించి చాలా మంది విదేశాలకు వెళ్తున్నారు, మేము కూడా విదేశాలకు వెళ్ళి చాలా మెరుగుపడాలనుకున్న వాళ్ళందరూ కూడా మన 3 మంత్స్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో కూడా జాయిన్ అయ్యి ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ చేయొచ్చు. సో అట్లాగే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ వికాస్ యోజన 3 నెలలతో పాటు మా దగ్గర పిఎం విశ్వకర్మ కూడా ఉంది. సో మేము పిఎం విశ్వకర్మ కూడా చేస్తా ఉన్నాం. నాకు సెల్ఫ్ సస్టైనబుల్ ఆర్గనైజేషన్, నో ప్రాఫిట్, అంటే ఇక్కడ ఏం ప్రాఫిట్ ఆశించి కానీ, లేకుంటే ఆదాయాన్ని ఆశించి చేసేది కాదు, బట్ సోషల్ సర్వీస్ చేస్తా ఉన్నాం. దీంట్లో ఎవరైతే స్పాన్సరర్స్ ఉన్నారో
వాళ్ళు మినిమం మన ఎక్స్పెండిచర్స్ అంతా పేర్

0: ఇస్తారు, స్పాన్సరింగ్ ఇస్తారు. సో అట్లాంటి స్పాన్సరర్స్ మనకు చాలా ఉన్నారు. అంటే పిఎం విశ్వకర్మతో పాటు పిఓసి డబ్ల్యూడబ్ల్యూబి ఉంది, ఎస్సీ కార్పొరేషన్ ఉంది, టీజీఎంఎఫ్సి ఉంది, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, అట్లాగే ఇతర కార్పొరేషన్లన్నీ కూడా నాబార్డు ఉంది. ఈ మధ్యలో మాకు వారధి ప్రోగ్రామ్ వచ్చింది. సో ఇట్లా ప్రతిదీ కూడా ఏదైనా కూడా స్కిల్ డెవలప్మెంట్ లో నాక్కి స్పాన్సరింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఆ క్రమంలో ప్రతి జిల్లాలో ఏదో ఒక రకమైనటువంటి ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. నాక్కి మీకు అవసరమైన ప్రోగ్రామ్స్, మీకు అనుకూలమైన ప్రోగ్రామ్స్ ఏ జిల్లాలో ఉన్నా ఆ జిల్లాలోకి వెళ్ళి మీరు అక్కడ జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చు. కాబట్టి నిరుద్యోగ యువత మీరు ఎప్పుడు కూడా అరే నిర్మాణ రంగం అంటే ఇది కష్టించి పనిచేయాలి, హార్డ్ వర్క్, మనం హార్డ్ వర్క్ చేసుకుంటే ఎట్లా, మనం సాఫ్ట్ కార్నర్ లో వెళ్దాం, సాఫ్ట్ వర్క్ వెళ్దాం అని అనుకుంటే కనుక చాలా నష్టపోతాం. దీనిలో ప్రతి ఒక్క వ్యక్తి తన జీవిత కాలంలో మొత్తానికి మొత్తం ఒక ఇల్లు కట్టాలనే ఒక ఆశయం అయితే ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడానికి, క్వాలిటీ మంచి క్వాలిటీతోని కట్టడానికి, తక్కువ ఖర్చుతోని తక్కువ సమయముతోని నిర్మించి ఇవ్వడానికి సంబంధించినటువంటి ఆ నైపుణ్య టిప్స్, ఆ మెలకువలన్నీ కూడా నాక్లో నేర్పబడతాయి. కాబట్టి నాక్ అనేటువంటిది ఇక్కడే కాదు, మన రాష్ట్రంలో కాదు, ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఇంజనీర్స్ కావచ్చు, వాళ్ళ వర్కర్స్ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన ఎలాంటి టెక్నీషియన్స్ కైనా నాక్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంది. దీంట్లో మా డైరెక్టర్ జనరల్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు మాకు ఇచ్చేటువంటి ఆ సూచనలు మేము పాటిస్తూ, మా డైరెక్టర్ గారు శాంతిశ్రీ గారు, అలాగే రాజిరెడ్డి గారు, మా డైరెక్టర్ అందరూ కూడా గవర్నమెంట్ సూచనల మేరకు మేము ఎన్నో రకాల నైపుణ్య ఈ స్కిల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. దీనితో పాటు దేశవ్యాప్తంగా ఎన్నో అవార్డ్స్ కూడా నాకు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్స్ మా దగ్గర ఉన్నటువంటి స్కిల్డ్ మంచి మాస్టర్ ట్రైనర్స్, నైపుణ్యం కలిగినటువంటి ట్రైనర్స్, అసెసర్స్ మా దగ్గర చాలా మంది ఉన్నారు. సో వీటితో పాటు వాళ్ళకందరూ కూడా ఎప్పటికప్పుడు మేము ట్రైన్ అప్ చేస్తూ ఉంటాం, అంటే టీఓటీగా పెడతాం, ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ కదా. సో ఇక్కడ ఏంటంటే ఇటు మార్కెట్కు అనుకూలంగా ట్రైనర్స్ ని డెవలప్ చేయడము, మార్కెట్కు కావలసిన ట్రైనర్స్ ను కూడా అందించడము, వాటితో పాటు యూనివర్సిటీలు ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి యూత్ అంటే బీటెక్ చేసి వాళ్లకు ఆ కాలేజీలలో సరి అయినటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేక కొద్ది ఇబ్బంది పడుతూ ఉంటారు పిల్లలు. ఆ టైంలో ఆ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు మాతో సంప్రదింపులు చేసి వాళ్ళకు ఫినిషింగ్ స్కూల్ క్లాసెస్ కూడా మేము కండక్ట్ చేస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ అంటే ఏంటి అంటే నైపుణ్యం కలిగినటువంటి కార్మికులు, నైపుణ్యం కలిగినటువంటి టెక్నీషియన్స్, నైపుణ్యం కలిగినటువంటి ఇంజనీర్లను దేశానికి, రాష్ట్రానికి, ఇతర దేశాలకు అందించాలనే ఒక దృఢ సంకల్పంతో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ పనిచేస్తుందండి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో మీరందరూ కూడా అందిపుచ్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు.
1: మీరింతవరకు న్యాక్ సంస్థ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి వరంగల్, కరీంనగర్, జగిత్యాల సంయుక్త జిల్లాల న్యాక్ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ గోలి రమేష్ గారి వివరణ విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
3: ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ అప్కే సార్.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. నిలయంలో సమయం 8 గంటలు దాటి 50 సెకండ్లకు వస్తుంది. ఇప్పుడు స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాలు వింటారు.

0: Comentarlo.
1: స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: నేనింతే చిత్రం కోసం చక్రి నేలియాని పాడిన పాట వింటారు.

0: ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇంద్రుడు చంద్రుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు.

0: ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: భీమా చిత్రం కోసం హరిహరన్, ప్రసన్న, మహతి పాడిన పాట వింటారు.

ఇష్క్ చిత్రం కోసం అద్నాన్ సమీ, నిత్యా మీనన్ పాడిన పాట విన్నారు. ఇప్పుడు బిల్లా చిత్రం కోసం హేమచంద్ర, మాలవిక పాడిన పాట వింటారు.

మీరు ఇంతవరకు స్వరమాళిక తెలుగు చలనచిత్ర గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్ర వార్తా విభాగ కేంద్రం నుంచి

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్లో పర్యటిస్తున్న మయన్మార్ అధ్యక్షుడు యు మిన్ ఆంగ్ హ్లయింగ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీలతో ఈరోజు సమావేశమయ్యారు. భారత్ ఒమన్ దేశాల మధ్య గత ఏడాది కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సీపా నేటి నుండి అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ నిల్వలు తగినంత అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో ఇటీవల ఖాళీ అయిన 24 స్థానాలను భర్తీ చేసేందుకు భారత ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. నైరుతి ఋతుపవనాలు రాబోయే 2-3 రోజుల్లో కేరళం తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది. భారత్లో పర్యటిస్తున్న మయన్మార్ అధ్యక్షుడు యు మిన్ ఆంగ్ హ్లయింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య చారిత్రక నాగరిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సందర్భంగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ధి సహకారం, ఆరోగ్యం, విద్య, ఇంధనం వంటి రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇరు పక్షాలు ఆసక్తి చూపాయని సమావేశం అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ పాత్రికేయులకు వెల్లడించారు. మయన్మార్ అధ్యక్షుడి పర్యటన 2 దేశాల శ్రేయస్సు కోసం కలిసి పనిచేయడానికి ఇరుపక్షాల ఉమ్మడి నిబద్ధతను మరోసారి పునరుద్ఘాటించిందని ఆయన వివరిస్తూ,
1: Bilateral trade between India, our exports are slightly over $600 million and Myanmar's exports are slightly over $1.5 billion. The president of Myanmar also

0: took the opportunity. The focus, obviously, of that part of the visit is technology, energy, and infrastructure cooperation. Commitment of both sides to deepen their long-standing partnership and to work together for mutual benefit, growth, and prosperity in the region. The Myanmar president also extended an invitation to Prime Minister to visit Myanmar at mutually convenient dates.
1: ప్రధానితో సమావేశం అనంతరం రాష్ట్రపతి భవన్ చేరుకున్న మయన్మార్ అధ్యక్షుడు ఈ సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఇక రేపు పలు వ్యాపార పారిశ్రామిక కార్యక్రమాలు, క్షేత్ర పర్యటనల కోసం ముంబై నగరానికి వెళ్లనున్నారు. భారత్ ఒమన్ దేశాల మధ్య గత ఏడాది కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సీపా ఈ రోజు నుండి అమల్లోకి వచ్చింది. 2025 డిసెంబర్ 18 మస్కట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒమన్ రాజు సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ అల్ సయీద్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. పలు దఫాల సమీక్షల అనంతరం ఈ ఒప్పందం నేటి నుండి అమల్లోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో పాత్రికేయులకు వెల్లడించారు. ఒమన్తో భారతదేశ సంబంధాలలో ఇది ఒక కీలకమైన మైలురాయిగా నిలుస్తుందన్నారు. రైతులు, మత్స్యకారులు, యువత, మహిళలు, పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈలకు ప్రయోజనాలను అందించే వాణిజ్య భాగస్వామ్యాలను ఈ ఒప్పందం పెంపొందిస్తుందని పీయూష్ గోయల్ వివరిస్తూ,
2: that this comprehensive agreement will add a new momentum to our ties with Oman. From day one, India will secure duty-free access on 98% of Oman's tariff lines, covering over 99% of India's exports to Oman. As Prime Minister Narendra Modi said in Muscat, SEPA is a blueprint of our shared future. And that blueprint is already taking shape.
1: దేశంలో 24 రాజ్యసభ స్థానాలను భర్తీ చేసేందుకు భారత ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలలో 4 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనుండగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జార్ఖండ్లో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ స్థానాలన్నింటినీ భర్తీ చేసేందుకు నామినేషన్లు కోరుతూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. June 8 వరకు అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయాలని నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ నెల 11 వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను విత్డ్రా చేసుకునేందుకు గడువు ఇచ్చింది. June 18 ఈ 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్, అదే రోజు సాయంత్రం 5 నుంచి ఓట్ల లెక్కింపు తుది ఫలితాలను వెల్లడించనుంది. పీఎం స్వనిధి పథకం 6 పూర్తి చేసుకున్న సందర్భంగా లబ్ధిదారులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా వీధి వ్యాపారుల జీవితాలను మార్చడంలో పీఎం స్వనిధి పథకం విశేషంగా దోహదపడిందని అన్నారు. ఈ పథకం ద్వారా అనేక మంది వీధి వ్యాపారులకు పూచీకత్తు లేని రుణాలు లభించాయని ప్రధానమంత్రి వెల్లడించారు. పీఎం స్వనిధి అనేది విశ్వాసం, గౌరవం, సాధికారతల పునాదిపై ఆధారపడిన పథకమని స్పష్టం చేశారు. పీఎం స్వనిధి పథకం లబ్ధిదారుల ప్రయత్నాలు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంత అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం పునరుద్ఘాటించింది. పశ్చిమాసియాలోని తాజా పరిణామాలపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మాట్లాడుతూ, సరఫరా సజావుగా సాగేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అన్ని రిటైల్ అవుట్లెట్లలో పెట్రోల్, డీజిల్ను అందుబాటులో ఉంచుతున్నాయని తెలిపారు. ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ అమ్మకాలు పంపిణీలో జరిగే అక్రమ నిల్వలు, అవకతవకలపై నిఘాను పటిష్టం చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ప్రభుత్వం కోరినట్లు చెప్పారు. గత 3 1,300 దాడులు నిర్వహించి 7 అరెస్టు చేసినట్లు సుజాత శర్మ వెల్లడిస్తూ,
3: एलपीजी से संबंधित 10 FIR रजिस्टर हुई है और 3 को अरेस्ट किया गया है. OMCs ने भी 460 एलपीजी डिस्ट्रीब्यूटरशिप्स पर सरप्राइज इंस्पेक्शन किए हैं और 42 एलपीजी डिस्ट्रीब्यूटर्स पर पेनल्टी लगाई है. पेट्रोल और डीजल से संबंधित पिछले 3 में लगभग 1300 रेड कंडक्ट की गई है. 960 लीटर पेट्रोल और 2194 लीटर डीजल सीज किया गया है. 18 FIR रजिस्टर हुई है और 7 को अरेस्ट भी किया गया है.
1: నీట్ యూజీ 2026 పునః పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష సీబీటీ విధానంలో నిర్వహించాలని ఆర్జేడీ ఎంపీ సుధాకర్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ను స్వీకరించడానికి సుప్రీం

0: సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం ఉన్న పెన్ అండ్ పేపర్ విధానంలోనే నీట్ పునఃపరీక్ష నిర్వహించాలని జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. అకస్మాత్తుగా పరీక్షా విధానాన్ని మార్చడం ఆచరణాత్మకంగా కష్టమని ధర్మాసనం అభిప్రాయపడింది. సమయాభావం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇటీవల ఎదుర్కొంటున్న సవాళ్లను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఎంపీ సుధాకర్ సింగ్ సహా ఇతరులు దాఖలు చేసిన పలు పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది. మధ్యప్రదేశ్లోని రైసెన్ జిల్లాలోని రమాసియా గ్రామం నుండి ఖేత్ బచావో అభియాన్ ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ప్రారంభించారు. ఈ ప్రచారం దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగనుంది. వ్యవసాయ భూములను పరిరక్షించడం, రైతులలో శాస్త్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ప్రచారం ప్రారంభం సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, నేలను పరిరక్షిస్తే వ్యవసాయం వర్ధిల్లుతుందని, తద్వారా రైతులు మరింత బలపడి దేశం సుసంపన్నమవుతుందన్నారు. సమతుల్య ఎరువుల వాడకం, నేల పరీక్షలు, నేల ఆరోగ్య కార్డులు, సహజ వ్యవసాయం, నీటి సంరక్షణ, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలని ఆయన ఈ సందర్భంగా రైతులకు పిలుపునిచ్చారు. నైరుతి ఋతుపవనాలు రాబోయే 2-3 రోజుల్లో కేరళం తీరాన్ని తాకే అవకాశముందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం వల్ల తక్కువ వర్షపాతం ఉండవచ్చని అంచనా వేసినప్పటికీ ప్రస్తుతం ఋతుపవనాలు బలంగానే ప్రారంభం కానున్నాయని వెల్లడించింది. ఋతుపవనాల రాక నేపథ్యంలో ఈ రోజు నుండి రాబోయే 5 రోజుల పాటు కేరళం అంతటా అతి భారీ వర్షాలు కురుస్తాయని IMD హెచ్చరించింది. అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మణిపూర్, త్రిపురలతో పాటు ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరిలతో రేపు భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. హాంకాంగ్ వేదికగా జరిగిన 22వ ఆసియా U20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్ చారిత్రాత్మక రికార్డు నెలకొల్పింది. ఈ టోర్నమెంటులో భారత్ మొత్తం 19 పతకాలు సాధించి పతకాల పట్టికలో 2వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ 19 పతకాలలో 10 స్వర్ణాలు, 5 రజతాలు, 4 కాంస్య పతకాలు ఉన్నాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్లో పర్యటిస్తున్న మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ హ్లైంగ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీలతో ఈరోజు సమావేశమయ్యారు. భారత్, ఒమన్ దేశాల మధ్య గత ఏడాది కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సీపా నేటి నుండి అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంత అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో ఇటీవల ఖాళీ అయిన 24 స్థానాలను భర్తీ చేసేందుకు భారత ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మాస్టర్ భరత్ బృందం పాడిన పాట వింటారు.

0: మనీష్ చిత్రం కోసం శ్రీరామ్మూర్తి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాడిన పాట వింటారు.
1: వచ్చింది సినిమా ఛాన్స్, ఇంకా వేసే డోసు.

మీరు ఇంతవరకు తెలుగు చలనచిత్ర గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఇప్పుడు అది సంగీతం వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు.
1: ఆకాశవాణి అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో సర్వేపల్లి నవమల్లికా శ్రేయ మరియు సర్వేపల్లి ఫణిరాజ్యలక్ష్మి గార్ల గాత్రద్వయం వింటారు. వయోలిన్ సిహెచ్ రమ్యా కిరణ్మై, మృదంగం కె అరవింద్, మార్సింగ్ ఎల్ వెంకటేష్. ముందుగా సిద్ధి వినాయకం, మోహన కళ్యాణి రాగం, ఆదితాళం, ముత్తయ్య భాగవతార్ కీర్తన.

అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో సర్వేపల్లి నవమల్లికా శ్రేయ మరియు సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి గారుల గాత్రద్వయం వింటున్నారు. వయోలిన్ సిహెచ్ కిరణ్మయ్యి, మృదంగ సహకారం కె అరవింద్, మార్సింగ్ ఎల్ వెంకటేష్. తరువాత తందనాన బౌళిరాగం, ఆదితాళం, అన్నమాచార్య కీర్తన.

0: మీరింతవరకు అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో సర్వేపల్లి నవమల్లికా శ్రేయ మరియు సర్వేపల్లి ఫణిరాజ్యలక్ష్మి గార్ల గాత్రద్వయం విన్నారు. వయోలిన్ సిహెచ్ రమ్య కిరణ్మయి, మృదంగ సహకారం కె అరవింద్, మార్సింగ్ ఎల్ వెంకటేష్. ఈనాటి అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఊరికి సోగ్గాడి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు.

0: President Nitin Naveen today held a meeting with senior party office bearers and workers in New Delhi. Talking to media, party MP and spokesperson Dr. Sambit Patra shared key details, highlighting discussions on Narendra Modi government's 12 years of service, organizational expansion and future initiatives aimed at broadening the party's outreach across various sections of society. He said that the government is completing 12 years in office and everyone has witnessed how India has progressed under the leadership of Prime Minister Narendra Modi ji, with advancement taking place across every sector. Mr. Patra said, today, the Bharatiya Janata Party and the NDA have been given the opportunity to serve in government in 22 states. The Supreme Court today refused to entertain a plea seeking that the NEET UG 2026 retest be conducted in computer-based test mode instead of the existing pen and paper format. The India Meteorological Department has issued an orange alert for thunder squalls conditions over Rajasthan, Gujarat, West Madhya Pradesh, Odisha and coastal Andhra Pradesh till tomorrow. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలో కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, అదిగో చూడు బృందగానం, రచనా సంగీతం శ్రీ ఆచార్య తిరుమల. 6:10 భక్తిరంజని, శ్రీ రామదాస్ కీర్తనలు. 6:30 చింతన రచన డాక్టర్ రంటాల శ్రీ వెంకటేశ్వరరావు. పఠనం శ్రీమతి పివిఎల్ రత్నమాల. 6:35 పొలం పనులు, పంటల బీమా అవగాహన శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం. 7 గంటలకు ప్రసార విశేషాలు. 7:15 ఉదయ సమీరాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖ రచన సిహెచ్ శ్రీనివాసరావు. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి సృజనా సతీష్ గానం. వయలిన్ శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి. మృదంగ సహకారం శ్రీ ధనవాడ ధర్మారావు. 10:00 ప్రధానమంత్రి సూర్యగారి ముఫ్త్ బిజ్లీ యోజన పథకంపై నాని గారి పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఇక 10:30 90 ఏళ్ళ ఆకాశవాణి అలనాటి మీడి కార్యక్రమం. చొక్కెదురు నాటిక రచన శ్రీ ద్విభాషం రాజేశ్వరరావు. నిర్వహణ శ్రీ కాకరపల్లి సత్యనామూర్తి. సహకారం శ్రీ బహుదర్ష రామోహన్. 11:30 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 12:40 సంధ్యారాగం ప్రకృతి వైద్యం అవగాహన శ్రీ ఎస్ లక్ష్మీనారాయణ గారి పరిచయ కార్యక్రమం ఉంటుంది. 1:33 మహిళా స్త్రీల కార్యక్రమం. 90 ఏళ్ళ వసంతాల ఆకాశవాణి శ్రీమతి డివి మానస వ్యాఖ్యానం ఉంటుంది. 2:31 రంగస్థల కార్యక్రమం. శ్రీ రామాంజనేయ నాటకంలో శ్రీరాముని పాత్ర శ్రీ బి తవిటయ్య పాడినటువంటి రంగస్థల పద్యాలు వింటారు. హార్మోనియం సహకారం బి అప్పలనాయుడు. 5:00 యువ నియోజనల కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 సంధ్యారాగాలు తెలుగు చలనచిత్ర గీతాలతో కూడిన కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:50 ఉద్యోగ వార్తలు. 6:00 సమాచార వాణి. 6:30 సాయంత్రమైన కార్యక్రమం. 7:00 ప్రసార విశేషాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం చర్యలే. 7:15 పల్లెసీమలు. 7:45 విస్తృత భారత్. 8:00 9:30 స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాలు ప్రసారమవుతాయి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 10:00 హరికథాగానం. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలో కొన్ని ముఖ్యాంశాలు. ఇక వాతావరణ వివరాలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.5 డిగ్రీల సెల్సియస్. పౌరమాని అనకాలంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 36.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25.8 డిగ్రీల సెల్సియస్. అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు. ఆకాశం సాధారణంగా మేఘావృతమే ఉంటుంది. ఇక సముద్రంలో చేపలు పట్టిన మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. నిలయంలో సమయం 11:12:56 కావస్తుంది. ఈ పూట కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు 5:51 3:23.6 మీటర్లు అనగా 967 కిలోహెర్ట్స్పై ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. మీ నుంచి సెలవు తీసుకుంటున్న మీ బహుదీయుడు ఆట్ల చంద్రశేఖర్. నమస్కారం. జై హింద్.